0: ఏపీఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఐఐ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. గత 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి 23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: ప్రభుత్వం పైన ఉన్న ప్రధానమైన బాధ్యత ఉద్యోగాలు కల్పిస్తాం. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 లో తొలి హామీ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తాం. ఈ రోజు మేము 800 కీ ప్రాజెక్ట్స్ ని పర్సనల్ గా ట్రాక్ చేస్తాం జరుగుతుంది. దీంట్లో 23 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 24 లక్షల మంది యువతి యువకులకి ఉద్యోగాలు మేము కల్పించబోతాం. గూగుల్ డేటా సెంటర్ కి మేము శంకుస్థాపన చేశాం. అదేవిధంగా రాయల్ ఎన్ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిసెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు మేము తీసుకొస్తున్నాం.
0: పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. జిల్లా పర్యటనల్లోనూ వాహన శ్రేణిలోని వాహనాల సంఖ్యను సగానికి కుదించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. రాబోయే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్మార్ట్ పోల్స్, రోడ్లు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఎలక్ట్రానిక్ వాహనాలు వంటి అంశాలపై ప్రతిచోట ఒకే విధమైన ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. హైదరాబాద్లో నిన్న ఆయన మున్సిపల్ శాఖ అధికారులతో పట్టణ కేంద్రాల ఆధారిత మెగా గ్రోత్ కారిడార్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పెద్ద మున్సిపాలిటీలకు సమీపంలో రేడియల్ రోడ్లుండేలా డిజైన్ సిద్దం చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి వై సతీకుమార్ యాదవ్ చెప్పారు. క్యాన్సర్ను గుర్తించేందుకు 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్టంలో 18 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న పెట్ స్కాన్ సదుపాయాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని నాట్కో కేంద్రంలో ఏర్పాటు చేశామని మంత్రి నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ బుక్ చేసిన తర్వాత 4 నుంచి 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న గుంటూరు జిల్లా తెనాలిలోని తన కార్యాలయం నుంచి రాష్టంలోని అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వంట గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ఇందుకు ఈ నెల 16నే తుది గడువుగా నిర్ణయించామని, తర్వాత ఎక్కడా బ్యాక్లాగ్స్ ఉండటానికి వీల్లేదని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో అర్హులైన వయోవృద్దులు, వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లను త్వరలోనే అందజేస్తామని ఆ రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా జీళ్ల చెరువులో ఆయన నిన్న ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర సామాజిక పథకాలకు సంబంధించిన అర్జీలను ఆయన తీసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. తెనాలిలో అగ్ని ప్రమాదాల నివారణకు మరొక ఫైర్ ఇంజిన్ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆయన నిన్న తెనాలిలో సూర్యశిల్పశాలలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ,
2: విగ్రహాల తయారీలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న డైజ్ అవే బేసికల్ గా వాళ్ళకున్న ప్రధానమైన ఆస్తులు. రాబోయే రోజుల్లో కూడా తెనాలు ఇటువంటి సంఘటనలు జరగకుండా డీఎస్పీ గారు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఇప్పుడు పరిశీలించాం. ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే లోపల ఉన్న ఏమైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వల్ల పొరపాటు జరిగిందా, పూర్తి ఎంక్వైరీ జరగాలి. ఈలోపు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ కొత్త ఫైర్ టెండర్ ఒకటి మనం తెప్పించుకున్నాం తెనాలికి. అది ఖచ్చితంగా మనకి తెనాలి పట్టణంలోనే పర్మనెంట్ గా ప్లేస్ అయ్యేటట్టు మనకి అందుబాటులో ఉండే విధంగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటాం.

0: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల మార్కుల రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఫలితాలను విడుదల చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన మార్కులపై చాలామంది విద్యార్థులు పునా లెక్కింపు, పునా పరిశీలనకు దరఖాస్తు చేసుకున్నారని, ఈ ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, హాల్ టికెట్, పుట్టిన తేదీ, ట్రాన్సాక్షన్ ఐడీ నంబర్ నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చని ఆయన సూచించారు. యువత డిజిటల్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని స్టార్టప్లు, ఆవిష్కరణల ద్వారా దేశ అభివృద్దికి తోడ్పడాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యకుడు పివిఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ఫలితంగా రాష్టంలోని ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి వెంకట్రావు తెలియజేస్తూ,
1: అండమాన్ నికోబార్ దీవులను కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టపరిచేందుకు ప్రతి నెలా గణాంకాల సేకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాబోయే 5 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్యాస్ బుక్ చేసిన 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు.
2: ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు వింటారు. 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన తల్లా వర్షల పతంజలి శాస్త్రిగారి జయంతి, అలాగే ప్రకాశం జిల్లాలో పర్యాటక క్షేత్రాలు ఈ అంశం గురించి మామిళ్లపల్లి శ్రీనివాసులు గారు అందించు వ్యాఖ్యానం మొదలగు అంశాలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎంపి రవికుమార్ విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 8:35 హెలో ఎఫ్ఎం లైవ్ ఫోన్ ఇన్ ఫిలిం సాంగ్స్ ప్రసారమవుతాయి. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మొదటిగా పీచు పదార్థాల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఈ అంశం గురించి వివరణ అందించువారు శ్రీమతి కె శ్రీలత. అలాగే గర్భస్థ పిండ పరీక్షల నియంత్రణ చట్టం గురించి డాక్టర్ పి బాలాంబాగారి వివరణ వింటారు. 10:12:40 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఇక ఈ సాయంత్రం మేం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 6 గంటలకు హిందీలోను, 6:05కు ఆంగ్లంలోను, 6:20కు సంస్కృతంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10కు ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 6:30కు ప్రసార విశేషాలు వింటారు. 6:35కు రాగాంజలి కార్యక్రమంలో శకుంతల రంగస్థల నాటకం. సమర్పణ శ్రీ గంగిశెట్టి వెంకటేశ్వర్లు. 7:05కు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15కు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరిలో మేలైన యాజమాన్యం, ఈ అంశం గురించి దర్శి శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాదరావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి ఈ పరిచయ కార్యక్రమాన్ని వింటారు. 7:45కు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి ఐసిడిఎస్ సిడిపిఓ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి ఈ పరిచయ కార్యక్రమాన్ని వింటారు. 8:00కు యువవాణి యువజనుల కార్యక్రమంలో మొదటిగా విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే సినీ గీతాలు మరియు తెలుసుకుందాం రండి శీర్షికన పర్యాటక ప్రదేశాలు మొదలగు అంశాలు వింటారు. 8:15కు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు అంటూ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:30కు తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. 8:40కు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు ప్రసారమవుతాయి. 9:00కు ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15కు స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30కు మళ్ళీ విందాం కార్యక్రమంలో ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాలు. గణపతి నాటిక చివరి భాగం రచన చిలకమర్తి లక్ష్మీ నరసింహ అందించిన నాటిక వింటారు. 10:30కు మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:00కు హిందీలోను, 11:10కు ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. మీరు ఇంతవరకు ఈరోజు మేం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ 5 దేశాల పర్యటనలో భాగంగా ముందుగా రేపు యుఏఈ చేరుకుంటారని, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు.
1: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
0: Anantaram ade roju Netherlands cherukuntaru Pradhan Mantri. 2017 paryatana tarvata Netherlands lo paryatinchadam ide rendo sari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తరువాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్ వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్,

0: ఎస్ క్లైమేట్ యాక్షన్ ప్రజాసంబంధ రంగాల్లో సహకారం పెంపొందించుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియోను కలుసుకుని జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం కూడా మోదీ సందర్శిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 7వ లీడ్స్ 2025 నివేదిక విడుదల, అలాగే 4వ లీప్స్ 2025 అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్యంలో 3/2 భాగాన్ని కవర్ చేస్తాయని తెలిపారు. భారత ఉత్పత్తులు అంతర్జాతీయంగా పోటీపడాలంటే లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం అత్యవసరమని, దీన్ని ఒక జాతీయ మిషన్గా ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. దీనికోసం మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టుగా తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధికి నిరంతర పెట్టుబడులు, స్టార్టప్ల ఆవిష్కరణలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ప్రధాన బలాలని గోయల్ కొనియాడారు. పరిశోధన, అభివృద్ది, తయారీ రంగాల కోసం ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో నేతృత్వంలో రష్యా ప్రతినిధి బృందానికి స్వాగతం పలుకుతూ ఈ విషయాలు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో ముఖ్యంగా ఆర్థిక, ఇంధన రంగాల్లో నిరంతరం వృద్ధి కనిపిస్తోందని జయశంకర్ గుర్తు చేశారు.
1: The last few years have seen a steady and sustained growth in our bilateral partnership. Its economic and energy dimensions have become more pronounced. Our political cooperation is even more valuable in an uncertain and volatile global environment. We have expanded our collaboration in science and technology. The mobility of talents and skills has acquired greater salience, and our interest in ensuring better connectivity is deeper.
0: పరిశోధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆర్డీఐ పథకం కింద 5 ఒప్పందాలపై సంతకాలు చేసే కార్యక్రమంలో ప్రసంగించారు. డీప్ టెక్ ఆవిష్కరణలు వేగవంతం చేసేందుకు పరిశ్రమ ప్రభుత్వ సహకారం బలోపేతానికి ప్రభుత్వం అనుసరిసిన దృక్పథానికి ఇది నిదర్శనమన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఇంధనం, అంతరిక్షం, లైఫ్ సైన్సెస్ వంటి కీలక రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మార్కెటింగ్ సీజన్ 2026-27 గాను 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారుగా 2,60,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. 2004-05 నుంచి 2013-14 వరకు జరిగిన 4.75 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18.99 లక్షల కోట్ల రూపాయలని వైష్ణవ్ వివరించారు.
2: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వకం నుంచే ఏడాదికి 6,300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుతం భౌగోళిక రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఇది ఆత్మ నిర్బర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం DOPT జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 24వ తేదీతో ముగిన పదవీకాలాన్ని పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో మరో ఏడాది పాటు ప్రవీణ్ సూద్ దర్యాప్తు సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తారు.

0: ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన వర్షం తుఫాను పిడుగుల కారణంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. భదోహీ జిల్లాలో అత్యధికంగా 15 మంది, మీర్జాపూర్లో 10 మంది, ఫతేపూర్లో 9 మంది చనిపోయారు. పిడుగులు పడడం, గోడలు కోల్డం, చెట్టు విరిగి పడడం వల్ల ఈ మరణాలు సంభవించాయి. మెడికల్ కోర్సులో ప్రవేశాలు నిర్వహిస్తున్న నీట్ పరీక్ష నిలిపేయాలని, దానికి బదులుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు రాష్టాలను అనుమతించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేంద్రాన్ని కోరారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, దర్యాప్తు సీబీఐకి బదిలీ అనే విషయం ప్రస్తావిస్తూ జాతీయ స్థాయి పరీక్షల్లో లోపాలు ఎత్తిచూపారు. నీటి వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వేడిగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్టాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయాలో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, హిమాలయ, సిక్కిం, తమిళనాడు, పదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రఘువంశీ 71 పరుగులు చేయగా రింకు సింగ్ 49 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో వరలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 60 పంతుల్లో 105 పరుగులతో సెంచరీ చేసి జట్టును గెలిపించారు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో ఉన్న మెరుగైన రన్ రేట్ కారణంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులు 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ధీకిరణాలు

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన తల్లావజ్జుల పతంజలి శాస్త్రి జయంతి సందర్భంగా కొంత విషయాన్ని ముచ్చటించుకుంటారు. అలాగే ప్రకాశం జిల్లాలో పర్యాటక క్షేత్రాలు, ఈ అంశం గురించి మామిళ్ళపల్లి శ్రీనివాసులు గారు అందించు వ్యాఖ్యానం వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడువుల కామరా
3: సై బాల్,
2: వరద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటరీకి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే

చెప్తే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు అంటే, మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు. అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకుపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: टेलीलॉके ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: कार्यक्रम प्रकटन विन्नारु। नेटी माटा शीर्षकना तल्ला वर्षल पतंजलि शास्त्री जयंती संदर्भंगा कोन्नी विषयालनु तेलुसुकुंदां। वीरु तेलुगु रचयित, पर्यावरण वेत्त, केंद्र साहित्य अकाडमी पुरस्कार ग्रहीत। वीरु 1945 संवत्सरंलो पिठापुरंलो जन्मिंचारु। इतनी तंड्रि कृत्तिवास तीर्थुलु। వీరి విద్యాభ్యాసం ఒంగోలు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నడిచింది. పూణేలోని దక్కన్ కళాశాలలో పురావస్తు శాస్త్రంలో పిహెచ్డి చేశారు. తరువాత అమలాపురం డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం చేశారు. రాజమండ్రిలో ఎన్విరాన్మెంట్ సెంటర్ అనే పర్యావరణ సంస్థను స్థాపించి నిర్వహించారు. వీరి రచనలు నలుపు ఎరుపు, గేదె మీద పిట్ట, వీరనాయకుడు, వడ్ల చిలుకలు, దేవరకోటేశు హోరు, మాధవి నాటకం, సూదిలోంచి ఏనుగు, అమ్మా ఎందుకేడుస్తున్నావు, గుండె గోదారి మరియు రామేశ్వరం కాకులు, ఇలా వారి రచనలో కథలు, నవలలు, నాటకాలు, కవితలు వారి పెన్ను నుండి జారువారాయి. వీరికి పురస్కారాలు కూడా బాగా లభించాయి. 2012 ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచనల సంఘం, మన్నించండి, రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండెపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం, అలాగే 2016 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న పురస్కారం, అలాగే 2017 రావిశాస్త్రి లిటరరీ ట్రస్టు వారిచే రవిశాస్త్రి అవార్డు, 2024 రామేశ్వరం కాకులు ఈ కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, ఇలా ఈ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇటువంటి మహానుభావుల జయంతి సందర్భంగా ఆకాశవాణి మార్కాపురం కేంద్రం తరపున శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాము. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు వింటారు. చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
3: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ళు

0: లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
1: హలో మమ్మా.
0: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి. జాగరూకంగా ఉండండి.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్ అంత డబ్బు?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి. మిగిలింది తర్వాత.
3: సార్ 2 లక్షలు?
6: ఏమైంది నాన్న?
3: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే
3: కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి. జాగరూకంగా ఉండండి.
7: ఉదయకిరణాలు కార్యక్రమంలో ప్రకాశం జిల్లాలో పర్యాటక క్షేత్రాలు ఈ అంశం గురించి మామిళ్లపల్లి శ్రీనివాసులు గారు అందించు వ్యాఖ్యానం వింటారు.
8: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు పలు విశిష్టతలున్నాయి. కోస్తాంధ్ర జిల్లాలన్నింటిలోకి అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన జిల్లా ఇది. అలాగే ఒక వ్యక్తి పేర జిల్లా ఏర్పాటు కావడం అనేది ఈ జిల్లాతోనే మొదలైంది. ప్రకాశం జిల్లా పలువురు కవులకు, మేధావులకు, స్వాతంత్ర సమరయోధులకు, కళాకారులకు, త్యాగనీయులకు పుట్టినిల్లు. అలాగే ఈ నేల 4 చెరుగుల ఎన్నో పుణ్యక్షేత్రాలకు, చారిత్రక దర్శనీయ స్థలాలకు నిలయంగా ఉంది. ఆ ప్రాచీన కాలం నుంచి పాతిరాతి యుగం, కొత్త రాతి యుగాల నుంచి ఇక్కడ మానవుడు ఆవాసాలు నేర్పరుచుకొని నివసించినట్లు ఆనవాళ్లున్నాయి. కంభం, గిద్దలూరు, తర్లుపాడు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గుండ్ల బ్రహ్మేశ్వరం, పెదగంజాం, ధర్మవరం, ఏల్చూరు, కందుకూరు ప్రాంతాల్లో ప్రాచీన, నవీన శిలాయుగ వస్తువులు, పనిముట్లు అనేకం లభించాయి. క్రీస్తుపూర్వం కాలం నుండి మహాపద్మనందులు, మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, శాలంకాయనులు, ఆనందగోత్రీకులు, పశ్చిమ చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, రాష్ట్రకూటులు, చోళరాజులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, బహ్మనీ సుల్తాన్లు, కుతుబ్ షాహీలు, అసఫ్ షాహీలు, మొఘలులు లాంటి వివిధ రాజవంశాలు ప్రకాశం జిల్లాలోని ప్రాంతాలను పరిపాలించారు. అయితే కాకతీయులు, విజయనగర పాలకుల కాలంలో మాత్రమే ప్రస్తుతం జిల్లాలోని భాగాలన్నీ ఒకే గొడుగు కింద పాలింపబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలతో 1970 ఫిబ్రవరి 2వ తేదీన ఒంగోలు జిల్లా ఏర్పడింది. దేశం కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన త్యాగధనులు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతుల పేరుతో 1972 మే 2వ తేదీన ప్రకాశం జిల్లా ఏర్పాటైంది. క్రీస్తుపూర్వం కాలం నుంచే మానవ సృజనకు తార్కాణాలుగా నిలిచే కట్టడాలు ఇక్కడ రూపుదిద్దుకున్నాయి. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దికే బౌద్ధం ఆంధ్ర నేలపై అడుగిడినప్పుడే గుండ్లకమ్మ తీరం వెంబడి బౌద్ధ నిర్మాణాలు మొదలయ్యాయి. పిదప శైవ వైష్ణవాది కట్టడాలు ఈ నేలపైన రూపుదిద్దుకున్నాయి. మొట్టమొదటిది చందవరం బౌద్ధ స్తూపం. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన విశిష్ట రీతిలో నిర్మించబడ్డ బౌద్ధ స్తూపం చందవరం స్తూపం. కురిచేడు మండలానికి చెంది గుంటూరు, కర్నూలు రాష్ట్ర రహదారి వెంబడి వెల్లంపల్లి గ్రామానికి చేరువగా గుండ్లకమ్మ నది ఒడ్డున ఒక చిన్న కొండపై వెలిసిన ఈ బౌద్ధ క్షేత్రం ఎంతో ప్రాచీనతను, చరిత్రను తన కడుపులో దాచుకుంది. ఆంధ్రప్రదేశ్లోని 50కి పైగా ఉన్న బౌద్ధ స్తూపాల్లో చందవరం స్తూపమే అతిపెద్దది. స్థానికంగా ప్రజలు సింగరకొండగా వ్యవహరించబడే 200 అడుగుల ఎత్తైన చిన్న కొండపై శిథిల రూపంలో స్తూపం నిలిచి ఉంది. ప్రధాన స్తూపం చుట్టుకొలత 120 అడుగులు, ఎత్తు 30 అడుగులు, 2 అంతస్తులుగా నిర్మితమై శిఖరం 9 అడుగుల ఎత్తున అర్ధగోళాకృతిలో నిర్మితమైంది. ప్రధాన స్తూపంతో పాటు మొత్తం 15 పెద్ద స్తూపాలు, 100ల సంఖ్యలో చిన్న స్తూపాలు, మొత్తం 92 ఎకరాల విస్తీర్ణంలో నెలకొని ఉన్నాయి. 1965లో గ్రామస్తులు

ఇళ్ల నిర్మాణానికై మట్టి కోసం కొండపై తవ్వుతుండగా బౌద్ధం ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచి 1977 దాకా 4 దఫాలుగా పురాతత్వ శాఖ వారు తవ్వకాలు జరపగా 15 పెద్ద శిల్పాలు, 1000కి పైగా చిన్న శిల్పాలు లభించాయి. ఇక్కడ లభించిన 3 బంగారు పుష్పాలున్న బుద్ధుని అస్థికలతో కూడిన పేటికను హైదరాబాద్కు తరలించారు. తవ్వకాల్లో లభించిన బౌద్ధ ఆనవాళ్లను పురావస్తు మ్యూజియంలో భద్రపరిచారు. బుద్ధుని జీవిత ఘట్టాలను తెలిపే ధర్మచక్ర ప్రవర్తనం, బోధి వృక్షం, సింహాసనం లాంటి హీనయాన శాఖకు చెందిన శిల్పాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ప్రధాన స్థూపం ఉత్తర ద్వారం వైపు ధ్యాన బుద్ధుని రాతి శిల్పం ఉంది. స్థూపం 4 వైపులా పాలరాతి ఆయక స్తంభాలున్నాయి. కొడిగట్టిన బౌద్ధ ధర్మానికి శిథిల సాక్ష్యంగా చందవరం బౌద్ధ స్థూపం మౌనంగా రోధిస్తోంది. 2 బౌద్ధ భైరవ కోన. ప్రకాశం నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో తూర్పు కనుమల్లో భాగమైన వెలుగొండల్లో వెలిసిన చారిత్రక ప్రాధాన్యత కలిగిన దర్శనీయ క్షేత్రం భైరవ కోన. ఈ శైవక్షేత్ర పాలకుడు భైరవేశ్వరుడు. భైరవ ఆలయానికి ఎదురుగా 7-8 శతాబ్దాల మధ్యకాలంలో పల్లవరాజులు, చోళులు ఇక్కడ గొప్ప నైపుణ్యంతో ఏకశిలతో మొత్తం 8 గుహాలయాలు నిర్మించారు. ఇవి అజంతా ఎల్లోరా గుహలను పోలి ఉన్నాయి. తెలుగు చోడవంశానికి చెందిన రాకుమార్తె రాణి లోకమ్మ ఈ స్థలాన్ని కనుగొని దేవాలయాల నిర్మాణానికి బీజావాపన చేసిందని ఇతిహాస్యం. ఇక్కడ మొత్తం 8 గుహాలయాల్లో 1, 2, 3, 4 పెద్దవి కాగా 6, 7, 8 చిన్న గుహలు. 8 గుహాలయాల్లోనూ లింగ ప్రతిష్ఠ చేయబడి ఉంది. అయితే ప్రతి లింగ రూపం భిన్నంగా ఉండడం విశేషం. ప్రధానమైనది, నిర్మాణపరంగా విశిష్టత కలిగినది త్రిముఖ దుర్గాలయం. ఒకే మూర్తిపై ఎదురుగా పార్వతీదేవి, అటు ఇటు లక్ష్మీదేవి, సరస్వతి దేవతలను చెక్కి ఉన్న శిల్పం ప్రాచీన శిల్ప నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తుంది. గుహ ద్వారాల వద్ద సింహ ప్రతిమలు అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. కుడివైపు తిరిగిన తొండం కలిగిన వినాయక విగ్రహాలు మరొక విశేషం. కార్తీక పౌర్ణమి రోజున రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు మధ్య త్రిముఖ దుర్గాదేవి ఆలయంలోకి చంద్రకాంతి పడే అద్భుత దృశ్య వీక్షణానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. 3 త్రిపురాంతక క్షేత్రం. శ్రీశైలానికి తూర్పు ద్వారంగా చెప్పబడే త్రిపురాంతక క్షేత్రం గుంటూరు, కర్నూలు రాష్ట్ర రహదారిపై మార్కాపురానికి 40 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది. ఇక్కడ క్షేత్ర దైవం త్రిపురాంతకేశ్వరునికి, దేవేరి బాలా త్రిపుర సుందరి దేవికి ప్రత్యేక దేవాలయాలున్నాయి. ఆంధ్రదేశంలో శ్రీచక్రంపై ప్రతిష్ఠించబడ్డ ఏకైక ఆలయం ఇదే. త్రిపురాంతకేశ్వరుడు లింగ రూపంలో పంచముఖాలతో స్వయంభూగా వెలిశాడని నమ్మకం. పంచముఖ లింగం మేరు చక్ర, భూచక్ర, పాతాళ చక్ర పీఠాలతో విశిష్ట వాస్తురీతిలో ప్రతిష్ఠాపన చేయబడినది. అభిషేక ప్రియుడగు శివుని జలాభిషేకం చేసేటప్పుడు పైని మేరుచక్రానికి మధ్యగల జలలింగం, పిదప భూచక్రపీఠం ద్వారా కిందకు వెడలి పాతాళ చక్రం మధ్య అభిషిక్త జలం పడడం ఇక్కడ విశేషం. కాశీలో తప్ప ఎక్కడా లేని కదంబవనం ఈ క్షేత్రంలో ప్రత్యేకత. కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగరరాజులకు చెందిన 250కి పైగా శాసనాలు ఇక్కడ ఉన్నాయి. కంభం చెరువు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన 2వ చెరువు కంభంపట్నంలో ఉంది. కళింగ గజపతుల ప్రతినిధి పూసపాటి తిమ్మరాజు 2 కొండల మధ్య ఒక తటాకాన్ని నిర్మించడం ప్రారంభించగా అనంతరం పాలకుడైన గోపన్న వడియార్ చాలా శ్రద్ధతో, చాలా ధన వ్యయంతో, ఏనుగులతో తొక్కించి పటిష్టంగా చెరువు కట్టను నిర్మించాడని, పిదప శ్రీకృష్ణదేవరాయల సతీమణి వరదరాజమ్మ ఆనకట్టను నిర్మించారని తెలుస్తోంది. గుండ్లకమ్మ నది తీగలేరుల ప్రవాహానికి అడ్డంగా నిర్మించిన ఈ ఆనకట్ట పొడవు 296 మీటర్లు, వెడల్పు 20.12 మీటర్లు, ఎత్తు 18.45 మీటర్లు. చుట్టూ పచ్చటి కొండలతో, అడవులతో రమణీయంగా కనిపిస్తుంది తటాకం. 2 తూములతో 8,000 ఎకరాల అధికారిక, 3,500 ఎకరాల అనధికారిక ఆయకట్టు కలిగిన ఈ మహాతటాకం లభ్య ఆధారాల ప్రకారం 500 సంవత్సరాల్లో మొత్తం 10 సార్లు పూర్తిగా నిండి అలుగులు పారినది. చెరువు కట్టపై వరదరాజమ్మ గుడి ఉంది. చెరువు నిండినప్పుడు వర్షాకాలంలో సందర్శకులు ఇక్కడ సందడి చేస్తారు. సందర్శకులకు ఎలాంటి వసతులు లేకపోవడం, ప్రభుత్వ రెస్ట్

శిథిలమైపోవడం, చెరువు 16 అడుగుల దాకా పూడిపోయి ఉండడం, ఇక్కడ ప్రస్తుతం దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్కాపురం చెన్నకేశవాలయం ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంత రెవెన్యూ డివిజన్ రాతి పలకలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మార్కాపురం చరిత్రలో గజాపురం అని మార్కాపురం అని పేర్లతో వ్యవహరించబడింది. పట్టణానికి 10 కిలోమీటర్ల దూరం నుండే నిటారుగా సందర్శకులకు ఆహ్వానం పలుకుతూ కనిపిస్తుంది ఆలయ గాలిగోపురం. పలనాటి బ్రహ్మనాయుడు, విజయనగర రాజులు ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరిచారు. 11వ శతాబ్దిలో పల్నాటి బ్రహ్మన్న దేవాలయానికి ప్రాకార మండపాలను నిర్మించగా 14వ శతాబ్దిలో కృష్ణరాయలు శిలాధ్వజాన్ని నిలిపాడు. క్షేత్ర దైవం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గద, చక్రం, నాగాస్త్రం ధరించి దర్శనమిస్తాడు. దేవాలయ గాలిగోపురాన్ని మొదటి అంతస్తు వరకు కృష్ణరాయలు నిర్మించగా 1929లో మిగతా 9 అంతస్తుల నిర్మాణం జరిగింది. దేవాలయ ఆస్థాన మండపంలోని చుంచు అంటే సన్సైడ్ ఒకే రాతితో వంపులు వంపులుగా గొప్ప నైపుణ్యంతో నిర్మించారు. అన్నదమ్ముల స్తంభాలు అనబడే 2 కళాత్మక స్తంభాలు మరో ఆకర్షణ. మోటుపల్లి ఆలయాలు ఒంగోలు నుంచి 45 కిలోమీటర్ల దూరంలో, చీరాల నుంచి 12 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్న ఒకప్పటి వైభవపేతమైన రేవు పట్టణం మోటుపల్లి. చరిత్రగతిలో ముకుళాపురం, మోసులాపురం పేర్లతో వ్యవహరించబడ్డ ఈ రేవు గ్రీకు చరిత్రకారుడు హిస్టోలస్ పేర్కొన్న మైసోలియాయే మోటుపల్లి అని చరిత్రకారుల భావన. వేంగిరాజు సింహవర్మ కాలంలో మోటుపల్లి ఓడరేవుగా వర్ధిల్లి ప్రధానంగా వస్త్రాల ఎగుమతులు నెరిపేది. పిదప కాకతీయులు, రెడ్డిరాజుల పాలనలో గొప్ప ఓడరేవుగా భాషించింది. మోటుపల్లి ఓడరేవు ఉచ్చదశలో ఉండగా ప్రస్తుతం కాసుల దిబ్బగా వ్యవహరించబడుతున్న 9 ఎకరాల రక్షిత ప్రదేశంలో వీధుల్లో మణులు, మాణిక్యాలను రాసులుగా పోసి మానికలతో కొల్చేవారని ప్రతీతి. తొలుత బౌద్ధక్షేత్రంగా, పిదప వైష్ణవ శైవక్షేత్రంగా ప్రభవించిన మోటుపల్లి నిర్దాక్షిణ్యమైన కాలగతికి శిథిల సాక్ష్యంగా 1వ శతాబ్దపు కోదండరామాలయం మరియు వీరభద్రాలయాలు నిలిచి ఉన్నాయి. ఈ 2 దేవాలయాలు అనేకసార్లు దోపిడీ మోకలచే కొల్లగొట్టబడి, మూల విరాట్టులు కూడా పికిలించి వేయబడి అత్యంత దీనావస్థలో గత చరిత్ర ప్రాశస్తాన్ని చాటుతున్నాయి. కనుపర్తి కనకపురి బ్రహ్మకుండిగా వ్యవహరించబడ్డ కనుపర్తి గ్రామం ఒంగోలు నుంచి 35 కిలోమీటర్ల దూరంలో గుండ్లకమ్మ నది ఒడ్డున సముద్ర తీరానికి చేరువుగా ఉంది. రెడ్డిరాజు కాలంలో ఇది ఒక వెలుగు వెలిగింది. అనేక బౌద్ధ విగ్రహాల ఆనవాళ్లు లభించడం వల్ల తొలుత బౌద్ధక్షేత్రంగా ఉండేదని, పిదప శైవక్షేత్రంగా వెలసిల్లిందని తెలుస్తోంది. 1984లో పురావస్తు తవ్వకాల్లో 10 అడుగుల పాలరాతి శివలింగం మరియు అద్భుత రీతిలో మలచబడ్డ సూర్య విగ్రహంతో పాటు 100కు పైగా ఇతర శిల్పాలు, శివలింగాలు, నంది విగ్రహాలు లభించాయి. ప్రస్తుతం గ్రామంలోని శివాలయమైన ఏలేశ్వర స్వామి దేవాలయం క్రీస్తుపూర్వం 1వ శతాబ్దికి చెందింది. పురావస్తు తవ్వకాలు ఇక్కడ పాక్షికంగానే సాగాయి. ఇంకా భూగర్భంలోనే కంచు రథం, దుర్గాదేవి, పంచనాగుల విగ్రహం ఉన్నాయి. మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వలేటివారిపాలెం మండలంలోని ప్రకృతి శోభాయమానమైన కొండలు, అడవుల మధ్య నెలకొని ఉంది. క్రీస్తు శకం 15-16 శతాబ్దాల్లో ఈ ఆలయం ధరణికోట రెడ్డిరాజులచే నిర్మించబడి పిదప సమీపంలోని చుండి జమీందారుల పోషణలో అభివృద్ధి పరచబడింది. కందుకూరు, పామూరు రహదారి వెంబడి నెలకొని చక్కని రవాణా మరియు వసతి సౌకర్యాలు ఇక్కడ లభ్యమవుతాయి. భక్తులు శనివారం విశేషంగా స్వామిని దర్శించుకుంటారు. పెద్ద గొడుగు ఆకృతిలో బండలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడి ఆశ్చర్యాన్ని గొలుపుతాయి. వెలుగొండ వెంకటేశ్వరాలయం తూర్పు కనుమల్లోని వెలుగొండల్లో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం మార్కాపురం పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెలుగొండలు ఇక్కడే ప్రారంభమవుతాయి. పైన పడగ ఆకారం, కొండరాళ్ల క్రింద చక్కటి దేవాలయం నిర్మితమైంది. ముసి నది ఇక్కడే ప్రారంభమైంది. దేవాలయం వద్ద కృష్ణదేవరాయలు 1433లో వేయించిన శాసనం ప్రకారం ఇక్కడ ఆలయాన్ని, మండపాన్ని నిర్మించారు. సింగరకొండ దేవాలయాలు ఒకప్పటి రెడ్డిరాజుల రాజధాని అద్దంకి పట్టణానికి సమీపంలో వెలసిన నరసింహక్షేత్రమైన సింగరకొండలో ప్రధాన దేవస్థానం లక్ష్మీ నరసింహస్వామి. కొండపై దేవాలయం 18వ శతాబ్దంలో నిర్మితమవగా, కొండ కింద 1920లో కొత్తగా ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయాన్ని

0: అని చాలా విశాలంగా చక్కగా నిర్మించారు. సమీపంలోని భవనాసి తటాకం కూడా దర్శనీయమే. రామాయపట్నం బీచ్. కోల్కత్తా చెన్నై జాతీయ రహదారిపై తిట్టు గ్రామం నుంచి 5 కిలోమీటర్ల తూర్పున పయనిస్తే సముద్ర తీర గ్రామం రామాయపట్నం వస్తుంది. బ్రిటిష్ వారు ఇక్కడ నీలిమందు, వస్త్రాలు, టేకు ఎగుమతుల కోసం ఓడరేవు నిర్మించారు. ప్రస్తుతం రేవు శిథిలాలు మాత్రమే ఇక్కడ మిగిలాయి. 1874లో డేనిష్ మిషనరీలు ఇక్కడి ఇసుక నేలల్లో 140 ఎకరాల విస్తీర్ణ ప్రాంగణంలో రామాయపట్నం థియోసాఫికల్ బాప్టిస్ట్ సెమినరీ పేర బర్మా టేకుతో గొప్ప చర్చి నిర్మించారు. ఇక్కడే ఆసుపత్రి, ప్రాథమిక పాఠశాలను కూడా వారు ఏర్పాటు చేశారు. సముద్రపు ఒడ్డున బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన పాత లైట్ హౌస్ స్థానంలో 1982లో కొత్తగా లైట్ హౌస్ నిర్మితమైంది. 300 ఏండ్ల నాడు మర్రిచెట్టు కింద ప్రయాణికులు బాగా సేదతీరవచ్చు. బ్రిటిష్ కాలపు బంగ్లాలు యాత్రికులకు మంచి వసతిని కల్పిస్తున్నాయి. కొత్తపట్నం బీచ్. ఒంగోలు కేంద్రం నుంచి తూర్పుగా 17 కిలోమీటర్ల దూరంలో కొత్తపట్నం బీచ్ బ్రిటిష్ వారి కాలంలో అభివృద్ధి చేయబడింది. సూర్యకాంతికి మెరిసిపోయే ఇసుక, ఎగిసిపడే అలలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ప్రభుత్వం కొద్దిపాటి సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేసింది. స్నానాల అనంతరం సేద తీరడానికి వాలు బల్లలు, గొడుగులు పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేశారు. సెలవు దినాలు, పర్వదినాల్లో కొత్తపట్నం బీచ్ పర్యాటకులతో కళకళలాడుతుంది. సింగరాయకొండ. ప్రస్తుత రైల్వే జంక్షన్ సింగరాయకొండకు దిగువన పాత సింగరాయకొండ గ్రామంలో వేంచేసి ఉన్న దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన నరసింహక్షేత్రం, సింగరకొండ దేవాలయాలు. కొండపై యోగానంద, లక్ష్మీ నరసింహస్వామి మరియు గోదాదేవి, రాజ్యలక్ష్మి సమేత వరాహ నరసింహస్వామి, స్వయంభూ వీరాంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఎత్తైన పునరుద్ధరించబడ్డ గాలిగోపురం సందర్శకులను ఆకర్షిస్తుంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 250 దాకా చారిత్రక, దర్శనీయ, పుణ్యక్షేత్రాలు, ఇతర కట్టడాలు ఉన్నాయి. వీటిలో 20 దాకా ప్రముఖమైనవి. స్థానికంగా నెమిలిగుండ్లో రంగనాయక స్వామి, కనక సురభేశ్వర స్వామి, చదలవాడ రఘునాయక స్వామి, వెంకటాద్రిపాలెం చెన్నకేశవ స్వామి, చినగంజం భావనారాయణ స్వామి, వీరమేడపి చెన్నకేశవాలయం, మిట్టపాలెం నారాయణ స్వామి, మణికేశ్వరం మండుకేశ్వరాలయం, సచ్చివోలు భీమలింగేశ్వరాలయం, పాలంకి వీరభద్రస్వామి, వల్లూరమ్మ గుడి, గొడ్రాలికొండ, తిరుమలనాథాలయం మొదలగునవి ప్రముఖ పుణ్యక్షేత్రాలు. కాగా చీరాల సమీపపు ఓడరేవు, రామాపురం బీచ్లు, రాళ్లపాడు, మోపాడు, మల్లవరం, రామతీర్థం జలాశయాలు, వేటపాలెంలోని సారస్వత నికేతనం, పెదారికట్ల, ఇంకొల్లో దేవాలయాల్లోని నిలువొత్తు రాతి ధ్వజస్తంభాలు గొప్ప సందర్శనీయాలు. ప్రస్తుతం పురావస్తు శాఖల నిర్లక్ష్యం, ప్రజలకు చారిత్రక స్థలాలపై అభినవేశం లేకపోవడం మూలంగా పలు చారిత్రక కట్టడాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. వీటిని మనం కాపాడుకోవడమే కాక మన ఘన వారసత్వాన్ని మలితరాలకు అందించాల్సిన గురుతరమైన బాధ్యత మనందరి మీద ఉంది.
1: మీరు ఇంతవరకు ప్రకాశం జిల్లాలో పర్యాటక క్షేత్రాలు మామిళ్ళపల్లి శ్రీనివాసులు గారు అందించిన అంశ వివరణ విన్నారు. ఇప్పుడు ఒక సినీ భక్తిగీతం వింటారు.

మీరు ఇంతవరకు సినీ భక్తిగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి. ఈనాటి భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో స్నేహం అనే అంశం గురించి ముచ్చటించుకుంటూ సినీ గీతాలు ప్రసారమవుతాయి. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార

సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరు అందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: टेलीलॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: స్నేహం అంశం గురించి కొంచెం ముచ్చటించుకుందాం. ఇరువురు వ్యక్తుల మధ్య ఉండే పరస్పర అనురాగ సంబంధాన్ని స్నేహం అంటారు. స్నేహం అద్భుతమైన మధురాతి మధురమైన అనుభూతి. నిజమైన మిత్రులకు దీనిని మించిన ఆస్తి లేదు.

స్నేహం అంశం గురించి కొంచెం ముచ్చటించుకుందాం. ఇరువురు వ్యక్తుల మధ్య ఉండే పరస్పర అనురాగ సంబంధాన్ని స్నేహం అంటారు. స్నేహం అద్భుతమైన మధురాతి మధురమైన అనుభూతి. నిజమైన మిత్రులకు దీనిని మించిన ఆస్తి లేదు. దీనికి హద్దులు కూడా లేవు. అలాగే వయస్సుతో నిమిత్తమూ లేదు. ఆటపాటలు ఆడే బాల్యం నుండి వృద్ధాప్యం వరకు స్నేహం ఉంటుంది. అటువంటి స్నేహాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ఒక పాట వినేద్దాం. నీ స్నేహం సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యంలో, ఆర్పి పట్నాయక్ సంగీతంలో, అలాగే వరిగ్గాత్రంతో ఈ పాట విన్న తర్వాత మళ్ళీ ముచ్చటించుకుందాం.

స్నేహం అంటూ ముచ్చటించుకుంటున్నా. సృష్టిలో నా అనేవారు బంధువులు లేనివారైనా ఉంటారేమో, కానీ స్నేహితులు లేనివారు ఉండరు సహజంగా. ఇంట్లో చెప్పలేని సమస్యలను సైతం స్నేహితునితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకొని ఓదార్పు పొందుతారు. అదే స్నేహం. అటువంటి అనుబంధాన్ని పెంచేది, అలాగే మనలో ఒక నమ్మకాన్ని కలిగించేది ఈ స్నేహం. ఇప్పుడు స్నేహం కోసం చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యంలో, ఎస్ఏ రాజకుమార్ సంగీతంలో, రాజేష్ గాత్రంలో ఈ పాట వినిన తరువాత మళ్ళీ కొంత విషయాన్ని ముచ్చటించుకుందాం.

101.5 మెగాహెచ్పై ప్రసారమవుతున్న భావలహరి కార్యక్రమంలో స్నేహం. స్నేహము ప్రకృతి వంటిది. అది ఆహ్లాదంతో పాటు హాయిని ఇస్తుంది. జీవన ప్రమాణంలో స్నేహం శ్వాస వంటిది, ఎంతో తీయనైనది. అమ్మ ప్రేమలాగా స్నేహం కూడా పవిత్రమైనది. స్నేహితులతో కలిసి ఉంటే చెప్పలేని ఆనందం. కష్టసుఖాలలో అండగా ఉంటూ నిస్వార్థంగా సహాయాన్ని అందించేవారు స్నేహితులు. ఇది తరతరాలకు తీపిని పంచుతూ తరువాతి తరం వారు కూడా చెప్పుకునేలా మధురానుభూతిని కలిగిస్తుంది ఈ స్నేహం. ఇప్పుడు ఒక చిత్రం నుంచి పాట విన్న తర్వాత మళ్ళీ ముచ్చటించుకుందాం. పెళ్లి పందిరి చిత్రం కోసం భువనచంద్ర సాహిత్యంలో

స్నేహం గురించి పెద్దలు ఏ వాక్యాలు అందించారో వాటిని గురించి విందాం. విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు అంటారు గౌతమ బుద్ధుడు. మనిషిని అవసరంలో ఆదుకున్న మిత్రుడికన్నా ప్రియమైనది ఏదీ ఉండదు అంటారు గురునానక్ గారు. కష్టకాలంలోనే మిత్రుడు ఎవరూ తెలుస్తుంది. ఇది రియల్ కదండి. ఇది గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి వాక్యం. అహంకారికి మిత్రులు ఉండరు అంటున్నారు ఆస్కార్ వైల్డ్. ఎవరితోనైనా స్నేహం చేయటం సులభమే, కానీ నిలుపుకోగలగడమే కష్టం అంటూ కార్డినల్ న్యూయాన్ గారు తెలియచెప్తున్నారు. మరి ఇంకొంత విషయం ముచ్చటించుకునే ముందు, అనుబంధం సినిమా కోసం ఆచార్య ఆత్రేయ సాహిత్యంలో, చక్రవర్తి సంగీతంలో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రంలో ఈ పాట వినవద్దు.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారా,
0: నేర్చుకుంటారా?

0: కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడవగాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
2: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

0: Fabulous, sir.
1: Correct, sir.
0: La la la la la la la la la la la la la.
2: బావలహరి మృదుముదుర గీతమంజరి కార్యక్రమంలో కొన్ని పెద్దల సూక్తులను స్నేహం గురించి విందాం. నీ తప్పులను తెలివితక్కువతనాన్ని నీ ముందు ఉంచేవాడే నిజమైన స్నేహితుడు అంటున్నారు బెంజమిన్ ఫ్రాంక్లిన్. స్నేహితుడు లేకుండా ఏ మనిషి సర్వసంపూర్ణుడు కాలేడు అని పలుకుతున్నారు సెయింట్ బెర్నార్డ్. ఈ విధంగా స్నేహబంధాన్ని కలిగి ఉన్నవారు ఎంతో అదృష్టవంతులు. స్నేహాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు. ఎన్నో తప్పొప్పుల మధ్య ఓర్పుగా నేర్పుగా స్నేహబంధాన్ని దృఢపరచుకోవాలని కోరుకుంటూ చివరిగా ప్రేమదేశం సినిమా కోసం భువనచంద్ర సాహిత్యంలో ఏఆర్ రెహమాన్ సంగీతంలో వారి గాత్రంలోనే ఇచ్చక్కటి పాట వినేద్దాం.

0: Japanese's picture during the welcome ceremony. The paper headlines, Trump in China on three-day visit to hold Xi talk on Iran war and trade. The Times of India writes, dealmaker and dragon, Trump seeks to do business with Beijing. The Hindu in its editorial title, testing troubles, writes that leaks and breaches have destroyed the National Testing Agency's credibility. The K. Radhakrishnan Committee, which was constituted to recommend reforms in the examination process, recommended restructuring of the NTA and creating strong institutional linkages with state and district authorities in order to produce a secure test administration apparatus. And finally, the Times of India writes, in a rare and emotional moment during proceedings linked to passive euthanasia, the Supreme Court praised the family of Harish Rana for donating his corneas and heart valve after permission was granted to withdraw life support, observing that his life continues in others through the noble act. And with that, it's back to you, Saira.
1: Thanks, Subhadra. And now before we end the bulletin, the headlines once again. Two-day meeting of BRICS foreign ministers to begin in New Delhi today. Assam government to introduce Uniform Civil Code Bill in State Assembly on 26th of this month. India bans export of sugar until September this year to cool domestic prices. West Bengal government lifts all restrictions on interstate movement of potato, onion, fruits, vegetables, food grain and other essential commodities. Heavy rain and dust storm leaves 60 people dead across Uttar Pradesh. Praveen Sood gets 1 year extension as CBI director. And Virat Kohli slams record 9th IPL century as Royal Challengers Bengaluru beat Kolkata Knight Riders by 6 wickets in Raipur. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and NewsOnAir app. And with that, we end the morning news. Have a great day.
2: ആകാശവാണി గుంటూరు జిల్లా సమాచార లేఖ వింటారు.
3: స్పైసెస్ బోర్డు చైర్మన్ పర్యటన, గుంటూరు ఛానల్ అభివృద్ధికి నిధుల కేటాయింపు, ప్రపంచ ధరిత్రి దినోత్సవం వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాము. 2 దశాబ్దాలుగా సాధ్యం కాని గుంటూరు ఛానల్ అభివృద్ధి పనులకు గడచిన మే 4వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం 369 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ గుంటూరు ఛానల్ వల్ల వచ్చే వరదలకు చుట్టుపక్కల పొలాలన్నీ కూడా ముంపునకు గురై రైతులకు తీరని నష్టం వాటిల్లుతున్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. అయితే 60 సంవత్సరాల క్రితం నిర్మించిన 47 కిలోమీటర్ల పొడుగైన ఈ గుంటూరు ఛానల్ ను 74 కిలోమీటర్లకు పెంచడానికి, అలాగే ఛానల్ ను మెరుగుపరచడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీని ద్వారా మరో 50 గ్రామాలకు తాగునీరు కూడా అందనుంది. గ్రామీణ యువతలో నైపుణ్యాలను పెంచి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కేంద్రం రూపొందించిన దీన్ దయాళ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కార్యక్రమం కింద గుంటూరు జిల్లా బుర్రిపాలెంలోని 105 మంది యువతలు ఉద్యోగాలు పొందారు. గడచిన ఏప్రిల్లో బుర్రిపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వారికి నియామక పత్రాలు అందించి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కొక్క విద్యార్థిపై 75,000 రూపాయలను ఖర్చు చేసి ఈ శిక్షణను అందించడమే కాక ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాయని అన్నారు. యువత యూట్యూబ్ ద్వారా అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని అందుకుంటూ నిత్య విద్యార్థులుగా ఎదగాలని పెమ్మసాని సూచించారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని గుంటూరు నగరంలోని ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలిలో ఏప్రిల్ 22న నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ నజీనా బేగం మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర యువజన సేవల శాఖ, ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో కూడా ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనే థీమ్తో ప్రపంచ ధరిత్రి దినోత్సవం నిర్వహించడం జరుగుతోందని సభలో పాల్గొన్న వక్తలు విద్యార్థులకు వివరించారు. చెట్లు నాటడం, నీటిని సంరక్షించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి సాధారణ చర్యల ద్వారా భూమిని రక్షించవచ్చని వారు సూచించారు. భగీరథ మహర్షి జయంతిని ఏప్రిల్ 23న గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సాయికాంతి వర్మ భగీరథ మహర్షి పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కఠోర పరిశ్రమకి మారుపేరు భగీరథ మహర్షి అని, ఎంతటి కష్టాన్నైనా భరించి అనుకున్నది సాధించే గొప్ప లక్షణం కలిగిన వ్యక్తి అని అన్నారు. ఆయన స్ఫూర్తిగా యువత మంచి భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలని, కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని గుర్తించాలని కలెక్టర్ సూచించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా జనాభా గణనను 16 ప్రారంభించారు. 16 నుండి 30 వరకు స్వీయ గణన చేసుకునేందుకు జిల్లా పౌరులకు అవకాశం కల్పించారు. పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న తొలి జనాభా గణనగా ప్రత్యేకత సంతరించుకున్న ఈ విధానం

0: దశల్లో జరగనుంది. మొదటి దశగా నివాసిత గృహాల జాబితా అలాగే గృహ గణన నిర్వహించనుండగా ప్రతి ఇంటి వివరాలు, గృహ పరిస్థితులపై సమాచారం సేకరించడం జరగనుంది. రెండో దశలో జనాభా గణన చేపట్టనున్నారు. కాగా ఈ జనాభా గణన దేశాభివృద్ధిలో ఎంతో కీలకమైనది అయినందువల్ల ప్రతి ఒక్కరూ దీంట్లో స్వయంగా పాల్గొవాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ కోరారు. రహదారులపై మోటార్ వాహనాల ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు గరిష్టంగా 1.5 లక్షల రూపాయల వరకు చికిత్స ఖర్చును కేంద్ర ప్రభుత్వ పథకం పిఎం రాహత్ కింద పొందవచ్చు. ఈ పథకానికి సంబంధించిన గోడ పత్రికలను 25 ఏప్రిల్ గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆవిష్కరించారు. ఈ 1.5 లక్షల రూపాయలను ప్రమాదం జరిగిన రోజు నుండి 7 రోజుల వరకు చికిత్స కోసం అందిస్తారు. ప్రాణాపాయం ఉన్న బాధితులకు 48 గంటల వరకు గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఈ సహాయం అందిస్తారు. ఈ పథకాన్ని ఎలక్ట్రానిక్ డీటెయిల్ యాక్సిడెంట్ రిపోర్ట్ అలాగే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టంలను కలుపుతూ అమలు చేస్తున్నారు. గుంటూరు నగరాభివృద్ధి పనులపై స్థానిక పార్లమెంటు సభ్యులు, కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మే 1 తారీఖున అధికారులతో సమీక్షించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో శంకరవిలాస్ బ్రిడ్జి నిర్మాణము, మానస సరోవరం అభివృద్ధి పనులు తదితర 22 అంశాలను మంత్రి సమీక్షించారు. భారత స్పైసెస్ బోర్డు చైర్మన్ సంగీతా విశ్వనాథన్ ఈ మే 7 తారీఖున గుంటూరు నగరంలో పర్యటించారు. స్థానిక స్పైసెస్ బోర్డు కార్యాలయం, మిర్చియార్డు తదితర ప్రాంతాలను సందర్శించిన ఆమె మాట్లాడుతూ, సుగంధ ద్రవ్యాల ఎగుమతులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో మరింత వేగవంతం చేయనున్నామని, రాష్ట్రంలో మరిన్ని ఎక్స్పోర్ట్ మిషన్ హబ్లు, కస్టమ్ క్లియరెన్స్ సెల్లు ఏర్పాటు చేసి సుగంధ ద్రవ్యాల ఎగుమతులను మరింత సరళతరం చేయనున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా సమాచార లేఖ మీకు అందించిన వారు ముదిగొండ రవిశంకర్, ఆకాశవాణి ప్రతినిధి, గుంటూరు జిల్లా.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హెలో ఎఫ్ఎం శ్రోతలు, నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడి కోడ్ 08596. ఫోన్ నెంబర్ మరొకసారి 2233393, ఎస్టీడి కోడ్ 08596. మరి మొదటి కాలర్ ఎవరో చూసేద్దామా? హలో, నమస్తే అండి.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్.
3: మాది మార్కాపురం పులి సుబ్బయ్య కాలనీ మేడం.
2: ఓకే అండి,
3: కొత్త శ్రోతల్ని పరిచయం చేస్తాం మేడం.
2: సంతోషం. ఏ చిత్రం నుంచి పాట వినాలి?
3: ఏ పాట చెప్పాలి? ముఠామేస్తీలో మంచి పాట సమ్మక్క సారక్క అంట మేడం.
2: ముఠామేస్త్రీలోనా? ఏం చేస్తుంటారు మీరు?
3: హౌస్ వైఫ్ మేడం. సరే మేడం.
2: ఓకేమ్మా,
3: థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి.
2: మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండి. ఇందులో సమ్మక్క సారక్క పాట లేదు కదండి?
3: లేదండి, దాంట్లో మామూలుగా సమ్మక్క సారక్క పాట వెయ్యండి అని చెప్తున్నాం.
2: సమ్మక్క సారక్క పాట వేయాలా?
3: లేదంటే ఇంకా అదే వేయండి మేడం, ముఠామేస్త్రీలోనే వేయండి. మీ పెట్టకు నేనే మేస్త్రి.
2: ఓకే, థ్యాంక్ యూ.
3: హూ హూ హూ అదిరా బాబా.

0: థ్యాంక్ యూ అండి.
1: సరే మేడం, గ్యాంగ్ లీడర్ లో ఒక మంచి గ్యాంగ్ లీడర్ అంటున్నారు, స్నేహితుడు అన్ని స్నేహం కోసం అనే సినిమాలో ఒక మంచి పాట ఏంటి మేడం?
0: ఉదయం విన్నారు కదా ఒక పాట,
1: అది మామూలుగా వేశారు కదా మేడం. ఒక నిస్నేహంలో ఒక మంచి పాట విన్నాను, ఒక వేరే మంచి పాట ఏంటి మేడం నిస్నేహంలో?
0: ఓకే అండి.
1: స్నేహం గురించి చాలా బాగా చెప్పారు, అది స్నేహం గురించి విందామని కోరుకుంటున్నా.
0: చాలా సంతోషం అండి.
1: అలాగే శ్రోతలందరి కోసం మేడం.
0: ఓకే అండి, శ్రోతలందరి కోసం వినేద్దాం.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో,
0: చెప్పండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: హలో, కోటేశ్వర కొత్తపల్లి నుంచి మేడం. ఈరోజు స్నేహం గురించి చాలా బాగా చెప్పారు మేడం.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: హలో వెంకటేశ్వరి మేడం, సేమ్ చెప్పి.
0: వెంకటేశ్వరులు గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి.
1: మేడం, ఈరోజు చిత్రం పేరు పెళ్లి చేస్తున్నాం.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: మా గ్రానైట్ వ్యాపారం మేడం.
0: గ్రానైటా?
1: అవును మేడం.
0: బాగుంటుందిగా బిజినెస్
1: మేడం?
0: బిజినెస్ బాగుంటుంది కదా, అది
1: పర్లేదు మేడం.
0: ఓకే అండి. ఆ చిత్రంలో ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మనసును మనసై.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామా?
1: ఓకే, థ్యాంక్స్, ధన్యవాదాలు మేడం.
0: వెల్కమ్.

0: హలో,
1: హలో,
0: చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రమేష్ మాట్లాడుతున్నాను.
0: చెప్పండి
1: మేడం, నాకు కుంభసం నుంచి పాట కావాలి.
0: ఏ సినిమా అండి?
1: కుంభసం.
0: కుముదమా?
1: కుంభసం, శ్రీహరి, శ్రీహరిలో.
0: అర్థమవ్వలేదండి.
1: కుంభసం మేడం, శ్రీహరి హీరో. కుంభసం కుంభసం మేడం, కుంభసం శ్రీహరి హీరో ఉంటుంది.
0: ఓకే అండి, ఏ ఏ పాట కావాలి అందులో?
1: తందరి తాకలు తెచ్చాను, కుందేలు కూర అందుకొచ్చాను, అందుకు మహారాజా ఆ పాట.
0: తందూరి నూగురు మీసాల నీలగిరి ఇందరు దోస్తార్దిన్, మీ ఆ పాటలు మాత్రమే అందుబాటులో ఉన్నాయండి. ఓకే అండి, ఓకే ఓకే, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దామా మరి. వెల్కమ్.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: రాజపుత్ర రహస్యం మేడం, రామారావుది.
0: రామారావు గారిదా? మీరు ఏం చేస్తుంటారండి?
1: నేను లారీ డ్రైవర్ మార్కాపురం. బాబు నా పేరు.
0: ఓకే అండి, అందులో ఏ పాట కావాలి?
1: ఎంత సరస్వుడైనా పాట ఉంది మేడం.
0: ఎంత సరస్వతి? ఓకే అండి,
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ. మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం మరి.
1: ఓకే ఓకే మేడం,
0: వెల్కమ్.

0: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు వింటారు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది. నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
0: పోలీస్?
2: మిస్ సీమా,
0: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
0: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: అక్క, జాబ్ దొరికింది.
6: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడు ఇక బోలిడంత షాపింగ్?
5: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
6: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల.
5: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
6: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
5: కానీ అక్క.
6: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
5: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
6: నిన్ను
7: ఆర్బీఐ చెబుతుంది
8: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
9: అక్క చూడు, చూపించు. నా ఫేవరెట్ కలర్.
10: ఎప్పుడు షాపింగే.
9: నాకు తెలుసుమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
11: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
12: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బు

0: పై వడ్డీ వస్తుంది. దాన్ని మళ్లీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
0: ఆర్బీఐ అంటుంది.
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాత్.
4: హలో హలో
5: హలో,
4: చెప్పండి అమ్మా, వినపడుతుంది.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: గుడ్ మార్నింగ్ అండి.
5: బాగున్నారా మేడం?
4: బాగున్నామండి. మీరు బాగున్నారా?
5: బాగున్నాం మేడం.
4: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: కొత్తపల్లి మేడం.
4: ఓకే అండి. ఏ సినిమాలో పాట విందాం?
5: నువ్వే కావాలి సాంగ్.
4: మీ వాయిస్ బాగుందండి. ఏ పాట కావాలి అందులో?
5: ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టు.
4: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది. మీ పేరు చెప్పలేదు.
5: శివకుమారి మేడం.
4: శివకుమారి గారు, బాగుంది, మీ వాయిస్ బాగుంది. మీరు కోరిన పాట వినేద్దాం మరి.
5: థ్యాంక్ యూ మేడం.
4: వెల్కమ్.

0: హలో, నమస్తే అండి. సాల్మాన్ గారు బాగున్నారా?
1: బాగున్నారా?
0: ఏ చిత్రం నుంచి పాట వినాలి?
1: సంఘర్షణ మేడం.
0: సంఘర్షణ.
1: అవును మేడం. నిజూర పోరా ఓవయస.
0: నిద్రపోరా ఓ వయసు కావాలా
1: మేడం?
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దామా?
1: కోసం మేడం.
0: ఓకే అండి, అందరి కోసం.

0: కార్యక్రమంలో ఒక చిన్న ప్రకటన.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
3: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి.
3: పుల్లన్న మేడం గారు, నా పేరు సనప గ్రామం మేడం గారు. బాగున్నారా మేడం గారు?
0: బాగున్నామండి, మీరు బాగున్నారా?
3: బాగున్నాం మేడం గారు. మహాకవి క్షేత్ర మేడం గారు చిత్రము జాబిలు చూసేను నిన్ను నన్ను పొదలంటి పిలిచాను.
0: మహాకవి క్షేత్రమా?
3: అవును మేడం గారు.
0: చూసారా సినిమా?
3: చూశాను మేడం గారు.
0: ఓకే, సినిమాలంటే ఇంట్రెస్టా అండి?
3: పర్వాలేదు మేడం, పాత సినిమాలు ఎక్కువ చూస్తుంటాం కదా.
0: మీరు కోరిన సినిమా అయితే ప్రెజెంట్ అందుబాటులో లేదండి.
3: సరేలే మేడం గారు. భక్తి తుకారంలో మనసు గిరిచే గిరిచిన వేళ.
0: భక్త తుకారం
3: మనసు నన్నీవే ఇరసిన వేళ.
0: ఏం చేస్తుంటారన్నారు మీరు?
3: ఏది మేడం గారు,
0: మీరు ఏం చేస్తుంటారు?
3: నేను పోస్ట్ యూడిఎంసీ బైడీగా నేను రిటైర్డ్ అయినా మేడం గారు. విలేజ్ బీవోలో పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను మేడం గారు. బార్బర్ షాప్లు ఉన్నాయి మేడం గారు.
0: ఓకే ఓకే అండి.
3: బ్యాండ్ బార్బర్ షాప్స్ ఉన్నాయి. ఇప్పుడు జీవనాధారం ఇది.
0: ఓకే అండి. ఈ సినిమాలో ఏ పాట కావాలన్నారు?
3: మనసు.
0: ఓకే అండి, మనసున నీవే.
3: అవును మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దామా మరి.
3: వందనాలు మేడం గారు.
0: థ్యాంక్ అండి.
3: నమస్తే,
0: వెల్కమ్.
4: రంగా పాండురంగా.

0: హలో,
1: నమస్తే అండి.
0: వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలము కోరవాలిపల్లి మేడం.
1: ఓకే అండి, మీకు ఏ పాట కావాలి? బాగున్నామండి, మీరు బాగున్నారా?
0: మేము బాగున్నాం మేడం.
1: ఏ చిత్రం నుంచి పాట వినాలనుకుంటున్నారు?
0: నేనంటే నేను,
1: నేనంటే నేను. మీరే లాస్ట్ కాలర్ అండి ఈవేళ. నిన్న మొన్న కలవలేదా మీకు? ఓకే, ఈవేళ కలిసింది కదా. అందులో ఏ పాట వినాలనుకుంటున్నారు? ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, మరి వినేద్దాం. వెల్కమ్.

ఒక్కసారి ఇటు చూడు పిల్ల, మనసు విప్పి మాట్లాడు బుల్లే. ఒక్కసారి ఇటు చూడు, మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు.

0: దాచుకుంటూ జలసాగా గడిపేస్తా. పిప్పిరి పిప్పిరి పిప్పి పిప్పి పిప్పిరి పిప్పిరి పిప్పి పిప్పి.
1: మీరు ఇంతవరకు హెలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా కోరుకునే సినీ గీతాల కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: నాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మొదటిగా పీచు పదార్థాల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఈ అంశం గురించి శ్రీమతి కె శ్రీలత అందించు వివరాలు వింటారు. అలాగే గర్భస్థ పిండ పరీక్షల నియంత్రణ చట్టం గురించి డాక్టర్ పి బాలాంబ గారి వివరణ వింటారు. ముందుగా ప్రకటనలు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
0: ఇప్పుడు వింటారు పీచు పదార్థాల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.
2: మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఫైబర్ తీసుకుంటున్నారా? ఫైబర్ ఎందుకు తీసుకోవాలి? ఫైబర్ ఏ ఆహార పదార్థాల్లో ఉంటుంది? వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక్కరోజైనా ఇంటిని శుభ్రం చేయకుండా ఉంటామా మనం? ఇతర పనులన్నింటినీ కూడా పక్కన పెట్టినా మొదటగా ఆ పనే చేస్తుంటాం కదా. మనం ఉండే ఇంటి విషయంలోనే అంత జాగ్రత్తగా ఉంటే మరి మనం ఒంటిని ఇంకెంత జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలంటారు? సరిగ్గా ఆ పనిని చేసి పెట్టే అద్భుతమైన పోషక పదార్థమే ఫైబర్. రక్తనాళాల్ని, పేగుల్ని శుభ్రం చేస్తూ శరీరంలో పేరుకుపోయిన

వ్యర్థాలని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటుంది. అంతేనా, మలబద్ధకం మొదలు క్యాన్సర్ వరకు ఏ జబ్బును దరిచేరనివ్వదు. ఆరోగ్యానికి ఆరో ప్రాణం లాంటి ఈ ఫైబర్ తగినంత అందాలంటే అసలు మనం ఏం తినాలి, ఎంత తీసుకోవాలి, దానివల్ల కలిగే లాభాలేంటి, ఆ వివరాలన్నీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకొని ఉండాల్సిందే. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, ఖనిజాలు అవసరమని అందరికీ తెలుసు. కానీ వాటితో పాటు సూపర్ హీరో లాంటి ఫైబర్ మరింత ముఖ్యమని మాత్రం చాలామందికి తెలియదు. సరైన అవగాహన లేకపోవడంతో రోజువారీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాల్సిన ఈ పీచును చాలా వరకు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని లోపం వల్లే మన దేశంలో దాదాపు 70% మంది ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటే పీచు యొక్క ప్రాధాన్యం ఎంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిత్యం శరీరానికి అవసరమైనంత ఫైబర్ అందించితే చాలు, అది ఒంటికి ఏ ఇబ్బంది రాకుండా కాపాడుతుందంటే నమ్మండి. అందుకే మాంసాహారము, ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకెట్ల మీద ఎక్కువగా ఆధారపడుతున్న ఈ తరానికి ఫైబర్ ఇచ్చే ఆహారాన్ని ఎక్కువగా తినమని చెప్తున్నారు వైద్యులు. అసలు ఏంటి ఫైబర్ అంటారా? మొక్కల నుంచి లభించే హెల్తీ కార్బోనేట్ ఈ డైటరీ ఫైబర్. ఇది ఒంట్లో పూర్తిగా జీర్ణం కాకపోయినా దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలానే ఉన్నాయండి. ఒక్క మాటలో చెప్పాలంటే శరీరాన్ని శుభ్రం చేసే ఫైబర్ని నేచురల్ క్లెన్సర్గా వర్ణించవచ్చు. ప్రాచీన గ్రీకులు దీని మలబద్ధకానికి మందుగా వాడేవాళ్ళు. ఆఫ్రికా ప్రజలు ఆహార అలవాట్లను పరిశీలించి ఎక్కువ ఫైబర్ తీసుకునే వాళ్లకు జీర్ణ సంబంధిత వ్యాధులు తక్కువగా వస్తాయని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా బయటపెట్టారు కూడా. నిజానికి ఇప్పటితో పోలిస్తే పూర్వకాలం ఆహారంలో సహజంగానే ఈ ఫైబర్ బాగా దొరికేది. ఇకపోతే సాధారణంగా ఫైబర్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నీటిలో కరిగేది, రెండవది నీటిలో కరగనిది. ఇవి రెండు కూడా వివిధ ఆహార పదార్థాల ద్వారా పుష్కలంగా అందుతాయి. నీటిలో కరిగే ఫైబర్ జెల్గా మారి రక్తనాళాలకు అతుక్కున్న వ్యర్థ పదార్థాలని తొలగిస్తుంది, రక్తాన్ని శుభ్రం చేస్తుంది, ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణమయ్యేలా చూస్తుంది. నీటిలో కరగని ఫైబరు పేగు గోడల్ని శుభ్రపరుస్తూ జీర్ణక్రియల్ని మెరుగుపరుస్తుంది. ఇవే కాదు, ఈ రెండు పీచు రకాలతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాల సంగతి ఇంకా చాలానే ఉన్నాయండి. మరి ఏ లాభాలున్నాయి ఈ పీచు పదార్థాల వల్ల అంటే, పోషకాల్లో సూపర్ ఫుడ్గా చెప్పే ఫైబర్ మన శరీరానికి అత్యవసరమైన పదార్థం. ఇది చెడు కొలెస్ట్రాల్ని, ట్రైగ్లిజరాయిడ్లని తగ్గించి గుండె జబ్బుల్ని రాకుండా కాపాడుతుంది. ఇంకా మధుమేహులు ఫైబర్ ఉన్న ఆహార పదార్థాన్ని రోజూ తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గట్ హెల్త్కి పీచ్ ఎంతో మంచిది. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి, గ్యాస్ సమస్య, కడుపు ఉబ్బరం లాంటివి ఇబ్బందులు ఉండవు, మలబద్ధకము రాదు. ఫైబర్ రిచ్ డైట్ వల్ల ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉంటుంది, కాబట్టి త్వరగా ఆకలి కాదు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక ఔషధంలా పనిచేస్తుందన్నమాట. ఇంకా వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలోనూ పీచు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రీబయోటిక్లా పనిచేస్తూ పొట్టలోని మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది. ఇంకా ఇది చెడు బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది. ఇంకా ఈ ఫైబర్ ఫుడ్ జీర్ణ వ్యవస్థ, మెదడు మధ్య ఉండే సమాచార వ్యవస్థను కూడా పీచు పదార్థం ప్రభావితం చేస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. దీనివల్ల మతిమరుపు లాంటి లక్షణాలు నెమ్మదిస్తాయట. ఇంకా ఫైబర్ జీర్ణమయ్యేటప్పుడు ఉత్పత్తి అయ్యే బ్యూటిరేట్ అనే ఫ్యాటీ యాసిడ్ పేగు లోపల పొరను కాపాడుతుంది. ఇది హానికరమైన అవశేషాలు రక్త ప్రవాహంలో చేరే ప్రమాదాన్ని తగ్గించి తద్వారా మెదడుపై ప్రభావం పడకుండా చూస్తుంది. అంతేకాదు, ఇంకా ఇది ఒత్తిడిని తగ్గించి నిద్రను మెరుగుపరుస్తుంది. ఫైబర్ ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుందని, అందుకే దాన్ని అత్యవసరమైన పోషకంగా పరిగణించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

0: రక్తపోటును నియంత్రించడంలోనూ పీచు బాగానే పనిచేస్తుంది. ఇంకా దీనివల్ల పక్షవాతము, మధుమేహము, పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదము తగ్గుతుంది. ఇంకా ఈ ఫైబర్ వల్ల ఒంట్లో అధిక మొత్తంలో పేరుకుపోయిన కొవ్వుల్ని, కొలెస్ట్రాల్ని, స్టాల్స్ని, ఇతర రసాయనాల్ని బయటికి పంపించడంలో పీచు ఎంతో మేలు చేస్తుంది. సర్వరోగాలకు కారణమయ్యే వ్యర్థాలని తొలగించడంలో పీచు పెద్ద పాత్రనే పోషిస్తుంది. పీచు పదార్థము పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాల్లో మాత్రమే ఉంటుంది. నీటిలో కరిగే ఫైబరు ఓట్స్, బీన్స్, కందిపప్పు, చిక్కుడు గింజలు, శనగలు తదితర పప్పు ధాన్యాల్లో అధికంగా ఉంటుంది. యాపిల్, స్ట్రాబెర్రీ, పియోస్, రాస్బెర్రీ, అరటి, పెర్సిమాన్, నిమ్మజాతి పండ్ల ద్వారా కూడా ఇది తగినంత అందుతుంది. ఇంకా క్యారెట్, బ్రొకోలీ, బార్లీ, చియా సీడ్స్, అవిసె గింజల్లోనూ పీచు అధికంగానే ఉంటుంది. వీటిలో కరగని ఫైబరు ఎక్కువగా గోధుమలు, జొన్నలు, రాగులు, మొక్కజొన్న, బ్రౌన్ రైస్. నీటిలో కరగని ఫైబరు ఎక్కువగా గోధుమలు, జొన్నలు, రాగులు, మొక్కజొన్న, బ్రౌన్ రైసు, కినోవా, ఆకుకూరలు, దోసకాయలు, చిలకడ దుంపల్లో ఉంటుంది. బాదం, వాల్నట్, పొద్దుతిరుగుడు గింజల్లోనూ ఫైబర్ తగినంత మోతాదులో ఉంటుంది. రోజు ఈ పండ్లు, కూరగాయలు బ్యాలెన్స్డ్ డైట్గా తీసుకుంటే శరీరానికి సరిపడా పీచు పదార్థం అందుతుందన్నమాట. ఫైబర్ రిచ్ ఆహార పదార్థాలు తినడంతో పాటు నీళ్లు బాగా తాగితే ఎక్కువ ఫలితం ఉంటుంది. పళ్ళ రసాల కన్నా నేరుగా పళ్ళను తీసుకోవడం వల్లే పీచు బాగా దొరుకుతుంది. జామ, యాపిల్ తదితర పండ్లను బాగా కడిగి అలా తొక్కుతోనే తినాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా ఉదయం నుంచి రాత్రి వరకు కొంచెం కొంచెంగా పీచు పదార్థాలను తీసుకుంటే మంచిది. పిల్లలకు చిన్నప్పటి నుంచే రాగిజావ, పులితో కిచడీ లాంటి ఆహారంలో చేర్చితే వాళ్ళ ఆరోగ్యానికి అవసరమైన ఫైబర్ లభిస్తుంది. ఈ ఫైబర్తో, ఈ పీచుతో పొడి పదార్థాలను కూడా తయారు చేస్తున్నారు. అవేంటంటే, పీచు తగినంత అందకపోయినా జీర్ణ వ్యవస్థకు సంబంధించి చాలా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కొన్నిసార్లు ఆ లోటును తీర్చడానికి వైద్యులు ఫైబర్ పౌడర్లని తాగమని చెప్తూ ఉంటారు. పీచుతో ఉండే రకరకాల పండ్లు, కూరగాయలు, విత్తనాలు, తృణధాన్యాలతో మార్కెట్లో డైటరీ ఫైబర్ ప్యాకెట్లు కూడా చాలానే వచ్చాయి. రోజు ఈ పొడిని నీళ్ళలో వేసుకుని సులువుగా తాగేయవచ్చు. చిన్నపిల్లల కోసము హెల్తీ స్నాక్స్గా ఫైబర్ రిచ్ బ్రెడ్, బిస్కెట్ లాంటివి కూడా వచ్చాయి. మామూలు చిరుతిళ్ళకు బదులు ఇలాంటి వాటిని అప్పుడప్పుడు ప్రయత్నించవచ్చు. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా అని ఎక్కువగా తీసుకోకూడదు. ఈ ఫైబర్ని అసలు ఇంతకీ రోజుకు ఎంత తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇతర పోషకాలతో పాటు ఫైబర్ని కూడా రోజూ తీసుకోవాల్సిందే. మగవాళ్ళు 30 నుంచి 38 గ్రాముల వరకు తీసుకుంటే, ఆడవాళ్ళు 20 నుంచి 25 గ్రాముల వరకు తీరాలి. పిల్లలకు వయసుని బట్టి ఆహారంలో పీచును చేర్చాలి. 3 ఏళ్లలోపు చిన్నారులకు 19 గ్రాముల ఫైబర్ అందిస్తే ఆ తర్వాత దాని శాతాన్ని నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలి. మరెందుకు ఆలస్యం? ఫైబర్లో ఏముందో అని కొట్టిపారేయకుండా ఇక నుంచినైనా దీన్ని ఖచ్చితంగా ఆహారంలో ఒక భాగంగా చేసుకోండి. జీవనశైలి మార్పులతో వచ్చే అనేక రకాల రోగాలకు చిక్కుపెడుతూ చిన్న మార్పులతోనే పెద్ద ఫలితాలని పొందవచ్చు. మరి రోజు ఫైబర్ని ఆహారంలో చేర్చుకుంటారు కదా.
1: మీరు ఇంతవరకు శ్రీమతి కె శ్రీలత గారు అందించిన పీచు పదార్థాల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అంశం గురించి వివరణ విన్నారు. ఇప్పుడు గర్భస్థ పిండ పరీక్షల నియంత్రణ చట్టం గురించి డాక్టర్ పి బాలాంబ గారి వివరణ వింటారు.
2: నేషనల్ ప్రీనేటల్ డయాగ్నోస్టిక్స్ యాక్ట్ 1994 అన్నది పార్లమెంటు 1994 దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. 1996 నుంచి దీన్ని అమలు పరచమని చెప్పారు. ఆఖరిసారిగా దీంట్లో 2003 ఒక అమెండ్మెంట్ కూడా తీసుకొని వచ్చారు. అసలు ఈ యాక్ట్ అంటే ఏమిటి, దీని అవసరం ఎందుకు అన్నది చాలామందికి అసలు అవగాహన లేకుండా అయిపోయింది. ఈ లింగ నిర్ధారణ పరీక్షలు

చేసి భ్రూణహత్యలకి చాలా పాల్పడడం వల్ల మన దేశంలో చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడాను లింగ నిష్పత్తి చాలా పడిపోతుంది. మామూలుగాను 1000 మంది మగపిల్లలు ఉంటే 1050 మంది ఆడపిల్లలు పుట్టినప్పుడు ఉండాలి. తర్వాత అది క్రమక్రమంగా కొంతవరకు తగ్గి 1020 వరకు కూడాను ఆ నిష్పత్తి పడవచ్చు. కానీ ఈ కాలంలో ఏమైపోయిందంటే గత 10-15 ఏళ్ళుగాను ఈ భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలు చేసి అబార్షన్లు, గర్భస్రావాలు చేసుకోవడం వల్ల మన దేశంలో పుట్టడానికి ముందే ఆడపిల్లలు మాయమైపోతున్నారన్నమాట. కొన్ని కొన్ని జిల్లాల్లో ఈ నిష్పత్తి ఎంతవరకు పడిపోయిందంటే 1000 మంది మగపిల్లలకి 920 కాదు కదా, మన దేశంలో సగటున 927 అయితే మన రాష్ట్రంలో కొంచెం మెరుగనుకోండి 929-930 దాకా ఉన్నారు. కానీ 6 ఏళ్లలోపు పిల్లల్లో ఈ నిష్పత్తిని పరిశీలిస్తే మాత్రం ఆడపిల్లలు చాలా వరకు తగ్గిపోతున్నారు. దీనికి ముఖ్య కారణం లింగ వివక్ష. దీనికి ఎన్నో కారణాలు వెతకొచ్చు మనం. మొట్టమొదటిది సామాజికంగా ఆడవాళ్ళని చిన్న చూపు చూడటం. రేపు ఈ ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసి కట్నం ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసి వాళ్ళ పురుళ్ళు చూసుకుని ఇవన్నీ చేసే బదులు వాళ్ళు పుట్టకుండానే చూసుకుంటే సరిపోతుంది కదా, మనకి ఈ వరకట్నం ఇవ్వడం ఇవన్నీ కూడా తప్పుతాయి కదా అని చాలామంది ఆలోచించే స్థితికి వచ్చారు. ఇంకొక కష్టం ఎందువలనంటే మనది మొట్టమొదట మాతృస్వామ్య వ్యవస్థగా ఉండేది, ఇప్పుడు పితృస్వామ్య వ్యవస్థగా మారిపోయింది. ఇది అయిన తర్వాత ఏమైందంటే చాలా మటుకు మనకు ఆస్తులు, భూములు ఉంటే ఇది ఇంకొకళ్ళకి వెళ్ళకూడదు. ఒకవేళ ఆడపిల్లలే ఉన్నారనుకోండి, ఆడపిల్లలకు పెళ్లి చేస్తే మన భూములన్నీ ఇంకొక కుటుంబానికి వెళ్ళిపోతాయి కదా, కాబట్టి అలా వెళ్ళకూడదు. మన కుటుంబంలోనే ఉండిపోవాలి కాబట్టి మనం మగపిల్లల్ని కనాలి. ఇలాంటి ఆలోచనలతో చాలా మటుకు ఈ గర్భస్రావాలు అన్నవి మొదలుపెట్టారు. దీనికి శాస్త్రీయ పద్ధతులు కూడా తోడయ్యాయి. ఇప్పుడు మనకి అల్ట్రాసౌండ్ స్కాన్ మెషిన్స్ వచ్చేసాయి, దాని ద్వారా లింగ నిర్ధారణ పరీక్షలు చాలా సులువైపోయాయి. ఇంతే కాకుండా ఏమవుతుందంటే వ్యంజ్యత్వం ఉన్నవాళ్ళు వ్యంజ్యత్వం పరీక్షలు చేసుకుని పిల్లల్ని కనే ముందు, టెస్ట్ ట్యూబ్ ప్రక్రియ ద్వారా కనే ముందు కూడాను అది ఆడబిడ్డనా మగబిడ్డనా అని కనుక్కుని, మగపిల్లలైతేనే గర్భాశయంలో ప్రవేశపెట్టండి, ఆడపిల్లలైతే ప్రవేశపెట్టకూడదు అని ఆ స్థితికి మనం చేరుకున్నామన్నమాట. దీనివల్ల ఏమైంది, గవర్నమెంటు ఈ నిష్పత్తిని చూసి చాలా ఆందోళనకు గురయ్యి ఈ యాక్ట్ గురించి కొంచెం గట్టిగా పనిచేయవలసి వచ్చింది. దీనికి అంతటికి కూడాను ఒక ఎన్జిఓ అంటే ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో వేసింది. ఎందుకంటే ఈ నిష్పత్తి అన్నది చాలా పడిపోతుంది. ఎట్లా పడిపోతుందంటే కొన్ని పల్లెల్లో అసలు ఆడపిల్లలే పుట్టడం లేదు, ఒకవేళ పుట్టినా వాళ్ళని పుట్టగానే చంపేస్తున్నారు. చాలామంది అనుకుంటున్నారు ఇలా పిల్లల్ని చంపేయడం వలంచి, ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం వలంచి ఆడపిల్లల విలువ పెరుగుతుందని. ఇది ఉత్తి మాటలే. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే ఆడపిల్లని ఎత్తుపోవడాలు, మానభంగాలు ఇలాంటివి ఎక్కువైపోయాయి. ఎప్పుడైతే ఆడపిల్లలు తక్కువైపోతారో అప్పుడు ఇలాంటి నేరాలు, ఘోరాలు ఇంకా కూడా ఎక్కువగా అయిపోతాయి. సామాజిక పరంగా కూడాను ఆడపిల్లలు లేకపోతే అసలు మన సమాజం ఎలా ముందుకు వెళ్తుంది, పిల్లలు ఎలా పుడతారు, ఇవన్నీ కూడా ఎవ్వరు కూడా ఆలోచన చేయటం లేదు. ఇప్పటి వరకే ఆలోచన చేస్తున్నారు కానీ ముందు తరాల్లో ఏమేం బాధలు వస్తాయి అన్నది ఎవ్వరు కూడా ఆలోచన చేయటం లేదు. దీనికి కారణం చాలా మటుకు మన సామాజిక పరిస్థితులే. మొట్టమొదటిది డాక్టర్లు. డాక్టర్లు ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చెయ్యకూడదు అని వాళ్ళే ప్రతిజ్ఞ పూనాలి. వాళ్ళు లింగ నిర్ధారణ పరీక్షలు చేయవలసి వచ్చిన అవసరం వచ్చినప్పుడు, అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే జన్యుపరంగా కొన్ని కొన్ని జబ్బులు ఆడపిల్లలకి రావు, మగపిల్లలకే వస్తాయి. అలాంటప్పుడు లింగ నిర్ధారణ పరీక్షలు అవసరం అన్నమాట. అంతేకాకుండా రీసెర్చ్ కొరకు కూడా కొన్ని కొన్ని పరీక్షలు చేయవలసి రావచ్చు. ఇలాంటప్పుడు మనం గర్భస్థ శిశువుకి కొన్ని పరీక్షలు చేయాల్సి వస్తుంది. వీటినే ప్రీ కన్సెప్షనల్, ప్రీ నేటల్ డయాగ్నాస్టిక్ టెక్నిక్స్ అంటారు. కానీ అయిన దానికి కాని దానికి ఈ పరీక్షలు జరిపి ఈ లింగ నిర్ధారణ మాత్రం చేయకూడదు. చేసినా కూడాను ఒకవేళ వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళకి చెప్పకూడదు. ఇప్పుడు ఈ యాక్ట్ ప్రకారము చాలా గట్టి శిక్షలే ఉన్నాయి. అంటే ఎవరైనా డాక్టర్ కనుక ఇది చెప్పితే మొదటి తప్పుకి 1 సంవత్సరం వరకు వాళ్ళ రిజిస్ట్రేషన్ తీసేస్తారు, 10,000 వరకు ఫైన్ వేస్తారు. 2వ తప్పుకి 3 సంవత్సరాల వరకు వాళ్ళు తీసేయవచ్చు. 3 సంవత్సరాలు ఏంటి, అసలు పూర్తిగా కూడా వాళ్ళని ప్రాక్టీస్ చేయనీయకుండా బహిష్కరించవచ్చు. 50,000 దాకాను వాళ్ళకి ఫైన్ వేయచ్చు. 3 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష కూడా విధించవచ్చు.

కానీ అందరూ అనుకుంటుండొచ్చు ఇది చెప్పిన డాక్టర్లకి చేసిన డాక్టర్లకే వర్తిస్తుందని. కానీ ఇది పొరపాటు. ఎందుకంటే ఎవరైతే ఈ పరీక్షలు చేయించుకుంటారో, అంటే పరీక్ష చేయించుకునే స్త్రీ, ఆ స్త్రీని ఉసిగొల్పే వాళ్ళ భర్త కానీ, వాళ్ళ ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానీ ఈ దీన్ని చేయడానికి వాళ్ళందరూ ప్రోత్సహించారని తెలిస్తే వాళ్ళకు కూడా ఇదే విధంగా శిక్ష పడుతుంది. కానీ ఇవి కేవలం శిక్షలు విధించడము, లేకపోతే గవర్నమెంటు ప్రభుత్వ పరంగా వచ్చి వాళ్ళందరూ కూడాను దీన్ని పట్టించుకుని చేయాలి అని అనుకుంటే మాత్రము ఈ లింగ నిర్ధారణ పరీక్షలు మానేయరు మనుషులు. మొదట మనలో సామాజికంగా స్పృహ పెరగాలి, అవగాహన రావాలి. ఇలా ఆడపిల్లలను భ్రూణహత్య చేసేది చాలా పొరపాటు అన్నది మనమే తెలుసుకోవాలి. ఈ మూల కారణానికి నేను ఇందాక చెప్పినట్టు లింగ వివక్షే కారణం. ఈ లింగ వివక్ష తగ్గాలంటే మొట్టమొదట ఆడవాళ్ళు తమంతట తామే ఆలోచన చేసుకునే స్థితికి ఎదగాలి. ఎలాగంటే, ఇప్పుడు గర్భం ధరించింది స్త్రీయే కదా, ఆమె ఒప్పుకోకపోతే ఎవరు గర్భస్రావం చేయలేరు కదా, కాబట్టి ఆ స్త్రీని నేను ఇది గర్భస్రావం చేసుకోను అనే స్థితికి ఎదగాలి. దీనికి ఎదగాలి.

మూల కారణానికి నేను ఇందాక చెప్పినట్టు లింగ వివక్షే కారణం. ఈ లింగ వివక్ష తగ్గాలంటే మొట్టమొదట ఆడవాళ్ళు తమంతట తామే ఆలోచన చేసుకునే స్థితికి ఎదగాలి. ఎలాగంటే, ఇప్పుడు గర్భం ధరించింది స్త్రీయే కదా, ఆమె ఒప్పుకోకపోతే ఎవరు గర్భస్రావం చేయలేరు కదా, కాబట్టి ఆ స్త్రీని నేను ఇది గర్భస్రావం చేసుకోను అనే స్థితికి ఎదగాలి. దీనికి ఎదగాలంటే ఆమెకి మొట్టమొదట ఆర్థికంగా వెసులుబాటు ఉండాలి, అంటే ఆమె ఒకళ్ళ మీద ఆధారపడకూడదు. రెండవది, ఆమెకి ఆలోచన శక్తి కూడా పెంపొందించాలి, దానికి చదువు కూడా కావాలి. కానీ కొన్ని చోట్ల మనం చూస్తే కొన్ని గ్రామాల్లో చదువు అంటే లిటరసీ నిరక్షరాస్యత ఏమో రూపుమాపుతున్నాము, అక్షరాస్యత ఎదుగుతోంది, కానీ దానితోపాటు ఈ భ్రూణ హత్యలు కూడా ఎదుగుతున్నాయి. కాబట్టి అక్షరాస్యత ఎంతవరకు ఈ భ్రూణ హత్యలను ఆపగలుగుతుంది అని అనుకోవడం మాత్రం మనం నిజంగా చాలా ఆలోచన చేయవలసిన విషయం ఇది. కాబట్టి ఈ లింగ నిర్ధారణ పరీక్షలు అనేవి మొట్టమొదటి మనం ఆడకూడదు. దీనికి మనం అందరం కూడా కలిసికట్టుగా శ్రమిస్తే తప్పిస్తే లాభం ఉండదు. అందరూ ఒట్టి డాక్టర్లనే డాక్టర్లే చేస్తున్నారు, ఈ డాక్టర్లు ఈ పని చేయకూడదు, డాక్టర్లే ఇలాంటి తప్పిదాలు చేస్తున్నారు కాబట్టి డాక్టర్లనే శిక్షించాలి అన్నది అది సమంజసం కాదు. ఎంచేతంటే సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ పని చేస్తున్నారు. దీంట్లో పేద బీద గొప్పవాళ్ళు అన్న ఏ విధమైనటువంటి వ్యత్యాసాలు ఉండటం లేదు. ఆస్తి ఉన్నవాళ్ళు, ఆస్తి లేనివాళ్ళు, చదువుకున్నవాళ్ళు, చదువు లేనివాళ్ళు అందరూ కూడా ఇలాంటి పరీక్షలు చేయించుకుని ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందంటే ప్రతి రాష్ట్రం కూడాను ఈ యాక్ట్ ప్రకారము, ఈ చట్టం ప్రకారము ఏ విధంగా వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేస్తున్నారు, ఎంతవరకు పనిచేస్తున్నారు, ఎన్ని కేసులు వాళ్ళు నమోదు చేశారు, ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఇవన్నీ కాకుండా సుప్రీంకోర్టు ఇంకొక విధంగా కూడాను ఈ పరీక్షలను ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు అల్ట్రాసౌండ్ మెషిన్స్ ఏ కంపెనీలు అయితే అమ్ముతున్నాయో ఆ కంపెనీ వాళ్ళే ఆ డాక్టర్లు రిజిస్టర్ చేసుకున్నారా లేదా అన్నది. రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన ఈ భ్రూణ హత్యలు ఆగిపోతాయని నేను అనుకోను. ఈ డాక్టర్లకు కూడా స్పృహ, సామాజిక స్పృహ కావాలి. అంతేకాకుండాను ప్రతి నెల కూడాను మేము కలెక్టర్కి డాక్టర్లు ఎన్ని స్కాన్లు చేశారు, ఎందుకొరకు చేశారు, గర్భిణీ స్త్రీల్లో ఏ విషయం గురించి చేశారు, ఇలాంటివన్నీ మనం గణాంకాలు పంపించడం చాలా ముఖ్యము. ఈ గణాంకాలు సరిగ్గా పంపించాలి. అలాగే వాళ్ళ యొక్క అడ్రస్లు కూడాను మనం సరిగ్గా పంపిస్తే గనక ఎవరైనా వెళ్ళి ఈ ఫలానా వాళ్ళు స్కానింగ్ చేయించుకున్న వాళ్ళు కాన్పోయిందా లేదా, కాన్పోయితే ఇది ఆడపిల్లనా మగపిల్లనా అంటే ర్యాండమ్ సర్వే అని చేస్తారన్నమాట. అలా చేసినప్పుడు నిజంగా ఇలాంటివి జరుగుతున్నాయా లేదా, ఏదైనా తగ్గుముఖం పట్టిందా లేదా అన్నది కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. నిజంగా ఈ అల్ట్రాసౌండ్ మెషిన్స్ వచ్చిన తర్వాత చాలా వరకు మనం తల్లిని బిడ్డని కూడా క్షేమంగా కాన్పుల నుంచి కాపాడగలుగుతున్నాము. ప్రసూతి విషయంలో వచ్చేటటువంటి చాలా కష్టాలకి ఇది మనకి కొన్ని కొన్ని వెసులుబాట్లు కనిపిస్తుంది. కొన్ని పరీక్షల ద్వారాను బిడ్డ ఎలా ఉంది లోపల అని తెలియడం, ఏ సమయంలో వాళ్ళని బయటికి తీయాలని తెలియడం, వీటన్నిటికీ ఈ మెషిన్ చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా చాలామంది తల్లిదండ్రులు ఆ మంచి శిశువుని పొంది చాలా సంతోషిస్తున్నారు. కానీ అదే సమయంలో మనం ఈ మెషిన్లనే ఇలా లింగ నిర్ధారణ పరీక్షకి దుర్వినియోగపరచడం చాలా పొరపాటు. మొట్టమొదట తల్లిదండ్రులే ఇలాంటి పనులు చేయకూడదు. ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు మనమంతా ఒకళ్ళు లేక ఇద్దరితో పిల్లల్ని సరిపించేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా అవుతోందేమో, అంటే ఇద్దరు పిల్లలే ఉన్నారనుకోండి, ఇద్దరు ఆడపిల్లలు ఉంటే కష్టము, ఇద్దరు మగపిల్లలు ఉంటే పర్వాలేదు, ఇలా అనుకుని కూడా కొంతమంది ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకుంటున్నారు. అంటే మొదటిది ఆడపిల్ల అనుకోండి, రెండో బిడ్డన్నా కనీసం ఒక పిల్లవాడు ఉండాలి అని చెప్పి ఇలా లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకుంటున్నారు కాబట్టి ఈ ఒకటి లేక రెండుతో ఆపాలి అన్న నినాదాన్ని మనం మానేయాలేమో అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఇది కూడా సరికాదేమో. ఎందుకంటే ఒకవైపున మన జనాభా సమస్య, జనాభా పెరుగుదలతో మనం చాలా కష్టాలు అనుభవిస్తున్నాము. మనది బడుగు దేశమే, మనం ముందుకు వెళ్ళాలి అంటే జనాభాని మనం అదుపులో పెట్టుకోలేకపోతే ముందుకు వెళ్ళలేం కదా. కానీ జనాభాని అదుపులో పెట్టుకుంటూనే ఇలాంటి భ్రూణ హత్యలకు పాల్పడడం కూడా చాలా పొరపాటని అనుకుంటున్నాను. ప్రపంచంలో ఏ దేశంలో కూడాను ఇలాగ లింగ నిర్ధారణ పరీక్ష చేసి స్త్రీలుంటే గర్భస్రావం చేయించుకోవడం అన్నది ఎక్కడా లేదు మన దేశంలో తప్ప. ఇది మొట్టమొదట మన దేశంలో ఉత్తరాదిన పంజాబు హర్యానా అటువైపు మొదలయ్యింది. కానీ రాను రాను మన దక్షిణాది రాష్ట్రాలకు కూడా పాకింది. ఇంత చదువుకుని కూడాను ఆడపిల్లలు లక్ష్మి అని భావించే ఈ దేశంలో ఇలాంటి పరీక్షలకు పాల్పడి ఇలాంటి గర్భస్రావాలు చేయించుకోవడం

0: చాలా పొరపాటు. మనం అందరం కూడా ఇది చాలా ఆలోచించవలసిన విషయము. ఈ లింగ నిష్పత్తి గురించి మనం అందరం కూడా నడుం బిగించి ఇలాంటి లింగ నిర్ధారణ పరీక్షలు మనం చేసుకోము. గర్భస్రావాలు లింగ నిర్ధారణ పరీక్ష చేసుకుని చేసుకోబోము అని ఎప్పుడైతే ప్రతి దంపతులు కూడా ఒక ప్రతిజ్ఞ చేసుకుంటారో అప్పుడు కానీ ఈ భ్రూణహత్యల్ని మనం ఆపలేము.
1: మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మీరు ఇంతవరకు గర్భస్థ పిండ పరీక్షల నియంత్రణ చట్టం గురించి డాక్టర్ పి బాలమ్మ గారు అందించిన వివరణ విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

మీరు ఇంతవరకు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో లలిత గీతం విన్నారు. ఇంతటితో ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి
2: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. భారతదేశం యువశక్తితో నిండిన దేశంగా ప్రపంచంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ యువతను సరైన దిశలో నడిపించి వారి సామర్థ్యాన్ని దేశ అభివృద్ధికి వినియోగించటం ఎంతో అవసరం. భారతదేశం ప్రస్తుతం యువజనాభా పెరుగుదల వల్ల ఒక గొప్ప అవకాశ దశలో ఉంది. ఈ సామర్థ్యాన్ని గుర్తించి యువత దేశం పురోగతికి దోహదపడేలా భారత ప్రభుత్వం 2024 అక్టోబర్ 3న ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం PMIS ను ప్రారంభించింది. ఈ పథకం యువతకు విద్యలో వారు నేర్చుకున్న జ్ఞానాన్ని అనుభవంగా మార్చుకునే గొప్ప అవకాశం కల్పిస్తుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పథకం ద్వారా దేశంలోని ప్రముఖ కంపెనీలలో 1 కోటి మంది యువతకు 12 నెలల చెల్లింపు ఇంటర్న్షిప్లు అందించడమే లక్ష్యం. యువతకు ప్రముఖ కంపెనీలలో ఇంటర్న్షిప్లు అందిస్తూ వారి నైపుణ్యాలు, పనితీరు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుంది. విద్య, పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న నైపుణ్యవంతులైన యువతను తయారు చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాక్టికల్ అనుభవం కల్పించడం, నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేయటం, భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడం ఈ పథకం లక్ష్యాలు. యువతను శక్తివంతం చేయటానికి, భవిష్యత్తుకు సిద్ధమైన నిపుణులను నిర్మించడానికి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ఒక పెద్ద అడుగు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
3: సాథియో మేరా యే మాన్నా హై అప్రెంటిస్షిప్స్ హమారే యువాఓ కో ఫ్యూచర్ రెడీ బనానే మే మదద్ కర్తీ హై. హమ్ భారత్ మే అప్రెంటిస్షిప్స్ కో భీ బఢావా దే రహే హై. ఇస్మే హమారీ ఇండస్ట్రీ కో భీ ఉచిత్ స్కిల్ సే జుడీ వర్క్ఫోర్స్ కీ పెహచాన్ కర్నే మే భీ ఆసానీ హోగీ.
2: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రకటించారు. 5 ఏళ్లలో 1 కోటి మంది యువతకు అగ్రగామి 500 కంపెనీలలో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. శిక్షణ ఖర్చులను కంపెనీలే భరిస్తాయని, ఇంటర్న్షిప్ ఖర్చులలో 10% కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR నిధుల నుండి చెల్లిస్తాయని తెలిపారు.
4: Internship in top companies as the 5th scheme under Prime Minister's package, our government will launch a comprehensive scheme for providing internship opportunities in 500 top companies to 1 crore youth in 5 years. They will gain exposure for 12 months to real life business environment, varied professions and employment opportunities. An internship allowance of 5000 rupees per month along with a one time assistance of 6000 rupees will be provided. Companies will be expected to bear the training cost and 10% of their internship cost from their CSR funds.
2: ఈ పైలట్ కార్యక్రమాన్ని 2 దశల్లో అమలు చేశారు. 2024 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మొదటి దశ, 2025 జనవరి నుంచి మార్చి వరకు 2వ దశను విజయవంతంగా అమలు చేశారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ 3 అక్టోబర్ 2024న ప్రారంభమైంది. ఇందులో 181,000 మందికి పైగా అభ్యర్థుల నుండి సుమారు 6,21,000 దరఖాస్తులందాయి. భాగస్వామ్య సంస్థలు 60,000 మందికి పైగా అభ్యర్థులకు 82,000కు పైగా ఇంటర్న్షిప్లు అవకాశాలు అందించగా 8,760 మంది ఇంటర్న్లు ఆ ఇంటర్న్షిప్లో చేరారు. జనవరి 9, 2025 నుండి ప్రారంభమైన 2వ దశలో 214,000 మందికి పైగా అభ్యర్థుల నుండి సుమారు 455,000 దరఖాస్తులు వచ్చాయి. భాగస్వామ్య సంస్థలు 71,000 మందికి పైగా అభ్యర్థులకు 83,000 ఇంటర్న్షిప్లు అందించగా 7,300 మందికి పైగా ఇంటర్న్లు ఇంటర్న్షిప్లలో చేరారని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

0: తెలియజేసింది. మొత్తంగా దేశవ్యాప్తంగా 14,187కు పైగా ప్రముఖ సంస్థలు 186 జిల్లాలలో జరిగిన ఇంటర్న్షిప్లలో వేలాది యువత పాల్గొంటున్నారు. పిఎంఐఎస్ కోసం సరళమైన పోర్టల్, మొబైల్ యాప్ అందుబాటులో ఉన్నాయి. జిల్లా, రాష్ట్రం, రంగం ఆధారంగా అవకాశాలను చూసుకోవచ్చు. 2025 మార్చి 17 ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ పిఎంఐఎస్ యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. ఒకేసారి 3 ఇంటర్న్షిప్లకు అప్లై చేయవచ్చు. రెఫరల్ ప్రోగ్రాం ద్వారా ఇతరులకు కూడా సూచించి రివార్డులు పొందవచ్చు.
1: Essentially a gap filling, bridging, exposing and also giving the complete exposure for the individual is the objective of this internship scheme which we brought in July, and in October we came up with a first pilot in which I was glad to see at least 300 odd companies coming in, and later enrollment was started. There was a transparent process through which the website was available. People could go register themselves saying I'm from this pin code. As much as possible through the system itself, every intern applicant was tried to be placed in the area from which he came, literally within the district, if not the neighboring district.
0: కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఈ పిఎంఐఎస్ పథకంపై స్పందిస్తూ, ఈ పథకం ఉద్యోగ నియామక అవకాశాలు, ప్లేస్మెంట్లను కల్పించే ఉద్దేశంతో రూపొందించబడలేదని పేర్కొన్నారు. దేశంలోని అగ్రశ్రేణి సంస్థలు, కంపెనీలలో నిర్మాణాత్మక ఇంటర్న్షిప్ల ద్వారా పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించడం, ఉద్యోగ సన్నద్ధతను మెరుగుపరచడం, వృత్తిపరమైన అనుభవాన్ని కల్పించడం ద్వారా ఉద్యోగానికి సిద్ధంగా ఉండే నైపుణ్యం కలిగిన యువ శ్రామిక శక్తిని సృష్టించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కోసం 10,831.07 కోట్ల రూపాయలను కేటాయించామని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ఇంటర్న్లకు అందించే నెలవారీ ఆర్థిక సహాయాన్ని 2026 మార్చి నుండి అమల్లోకి వచ్చేలా 5,000 నుండి 9,000 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగానే కొనసాగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకంలో అనేక రంగాలలోని ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. వ్యవసాయం, ఆటోమొబైల్, విమానయానం, రక్షణ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, నిర్మాణం, ఐటీ అండ్ సాఫ్ట్వేర్, ఆరోగ్యం, ఫార్మాసిటికల్స్, టెలికాం, టెక్స్టైల్స్, రిటైల్, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంస్థలు ఈ భాగస్వామ్యం ద్వారా ఇంటర్న్లకు విలువైన అనుభవాన్ని అందించాయి. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కేవలం ఉద్యోగ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది భారత భవిష్యత్తుకు పెట్టుబడి. విద్యా జ్ఞానంతో పాటు పరిశ్రమ అనుభవం, నైపుణ్యం కలిగిన యువతలో ఆవిష్కరణ, వ్యాపార స్ఫూర్తి పెంపు వంటి వాటి ద్వారా యువత కేవలం దేశ అభివృద్ధికి భాగస్వామ్యులు మాత్రమే కాకుండా నాయకులుగా మారతారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మంది యువత భారతదేశంలోని ప్రముఖ కంపెనీలలో ఇంటర్న్షిప్ అవకాశాలు పొందడం ద్వారా తమ కలలను సాకారం చేసుకునే దిశగా ఒక అడుగు ముందుకు వేశారు. ఈ పథకంలో భాగంగా వారు మొట్టమొదటిసారిగా ఒక కార్యాలయంలోకి, ఒక కర్మాగారంలోకి, ఒక ప్రయోగశాలలోకి అడుగుపెట్టారు. కేవలం చదివి మాత్రమే తెలుసుకున్న విషయాలను అనుభవపూర్వకంగా పరిశీలించడానికి, వృత్తిపరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టి తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, తమ పరిధులను విస్తరించుకోవడానికి, నిపుణులతో సంభాషించడానికి, నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ పథకాన్ని వారు ఒక అవకాశంగా మలుచుకున్నారు. ఇంటర్న్షిప్లో భాగమైన వారు ఖాతాలను తెరవడం, నగదు నిర్వహించడం, కోడ్ రాయడం, యంత్రాలను నడపడం, టెండర్లు సిద్ధం చేయటం, నమూనాలను పరీక్షించటం, వినియోగదారుల విచారణలను నిర్వహించడం నేర్చుకున్నారు. వారు భద్రతా నియమావళి, నిబంధనలను పాటించే విధానాలు, నాణ్యతా తనిఖీలలో నైపుణ్యం సాధించారు. టీమ్ స్పిరిట్, బృందస్ఫూర్తి, సమస్యల పరిష్కారం, సంభాషణల్లో నైపుణ్యాలను సంపాదించారు. వృత్తిపరమైన వాతావరణంలో విజయానికి అవసరమైన క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పొందారు. వారి అనుభవాల గురించి ఒకసారి విందాం.
2: హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేనా జో చాతే హై ఉన్కే లియే లగ్భగ్ 1 కరోడ్ యువాఓ కో యే మౌకా దేనే కా ప్రధానమంత్రి జీ కా స్వప్న హై. హిమాని, ఆప్ అప్నా ఎక్స్పీరియన్స్ షేర్ కీజియే సబ్సే ఔర్ హమ్ లోగో సే.
3: కరెంట్లీ ఐ యామ్ వర్కింగ్ ఇన్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇన్ IBM.
2: ఆప్కో కుక్షేత్ర సే బెంగళూరు జానా పడా?
3: యా.
2: ఆప్కీ స్కిల్ మే ఔర్ ఎన్హాన్స్మెంట్ హువా హై?
4: ఇన్ యూనివర్సిటీ వి ఆర్ టాట్ థియోరెటికల్లీ, but at internship we do those things, so it is a hands on experience.
2: So what was your experience during internships?
3: I built my self confidence, technical skills and communication skills, and I have improved a lot.
2: Doctor path lab mein skills mein kya karna hota hai?
4: Isme hum doctors ko apne new test ke bare mein samjhate hain.
2: Acha, doctors ke paas jate hain
4: aap? Yes sir.
3: I am currently learning programming and AI fundamentals.

0: And along with that, I'm also learning the importance of communication, collaboration and professional discipline.
1: So, आपने जो education ली, उसका practical experience आपको मिल पा रहा है।
2: मैंने internship में बहुत कुछ सीखा, जैसे lab के अंदर क्या होता है, कैसे equipments चलाते हैं, कैसे reporting process करते हैं।
3: सर, मैंने आर्ट से पढ़ाई की है, तो मुझे फाइनेंस का कोई नॉलेज नहीं था इस सेक्टर में आने से पहले, तो मैंने सारा जो नॉलेज मेरा फाइनेंस से रिलेटेड हुआ कोई इंटर्नशिप ज्वाइन करने के बाद ही हुआ है।
4: వీరిలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన 23 ఏళ్ల గంది మనోజ్ కుమార్ ఒకరు. బీటెక్ అర్హతతో పిఎంఐఎస్ పథకం ద్వారా అదానీ పోర్ట్స్లో మోటార్ ట్రాన్స్ఫార్మర్లు, సర్క్యూట్ బ్రేకర్లతో పనిచేయటంలో ఆచరణాత్మక అనుభవాన్ని పొందారు. అనుభవజ్ఞులైన ఇంజనీర్లతో కలిసి పనిచేస్తూ తన ఎలక్ట్రికల్ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. అలాగే టెక్నీషియన్లకు పనులు అప్పగించడం వంటి మార్గనిర్దేశం చేసే బాధ్యతను నిర్వహించి తద్వారా ఈ పరిశ్రమలో తన మొదటి నిజమైన నాయకత్వ అనుభవాన్ని పొందారు. పిఎంఐఎస్ పథకంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.pminternship.mc.gov.in ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం 21 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన భారతీయ పౌరులందరికీ అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారులు కనీసం 10వ తరగతి లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. ఉద్యోగ అవకాశాలకు ఒక బలమైన పునాది వేయటానికి, కార్పొరేట్ రంగంలోని పని విధానాలను దగ్గరగా తెలుసుకోవడానికి ఈ పథకం యువతకు ఒక గొప్ప వేదికగా ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కేవలం ఉపాధి కార్యక్రమం మాత్రమే కాదు, ఇది భారతదేశ భవిష్యత్తును వాస్తవ ప్రపంచ పరిశ్రమ అనుభవంతో విద్యా పరిజ్ఞానాన్ని సమగ్రపరచడం ద్వారా నైపుణ్యం, పరిశ్రమకు సిద్ధంగా ఉన్న యువతను సృష్టిస్తోంది. ఈ పథకం భారతదేశ మానవ మూలధన సామర్థ్యాన్ని పునర్నిర్వచించడానికి, ఆవిష్కరణలను నడిపించడానికి, వ్యవస్థాపకతను పెంపొందించడానికి, సమగ్ర ఆర్థిక వృద్ధిని నిర్ధారించడానికి దోహదపడుతోంది. పిఎంఐఎస్ ద్వారా భారతదేశ యువతను కేవలం భాగస్వాములుగా మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తును నిర్దేశించే మార్గదర్శకులుగా కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. మొత్తం మీద ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం భారత యువత భవిష్యత్తును నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక దూరదృష్టి గల కార్యక్రమం. ఇది కేవలం ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించడం మాత్రమే కాకుండా యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారిని ఉద్యోగాలకు సిద్ధం చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది. విద్యా పరిశ్రమ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ ఈ పథకం యువతను ఆత్మవిశ్వాసంతో కూడిన సమర్థవంతమైన పౌరులుగా తీర్చిదిద్దుతోంది. ఈ పథకం విజయవంతంగా అమలవుతూ భారతదేశం నైపుణ్యవంతులైన యువశక్తితో ప్రపంచంలో ముందంజలో నిలుపుతోంది. కాబట్టి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం యువతకు ఒక గొప్ప అవకాశం మాత్రమే కాకుండా దేశ అభివృద్ధికి బలమైన పునాది కూడా అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్ళీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: రావోయి అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోత

కొలిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, రామకృష్ణయ్య వీరు కోరుతున్నారు అల్లరి భావ ఈ చిత్రానికి. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

తర్వాత శుభ సంకల్పం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు చౌటుప్పల్ నుంచి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ వీరి కోరికపై ఈ పాట.

కార్యక్రమం తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి వీరు కోరుతున్నారు జేబు దొంగ. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

తర్వాత పెడన రామలక్ష్మి కాలనీ శ్రోతలు నరసన్న శివగంగ వీరు కోరుతున్నారు అతడు ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

తర్వాత నువ్వు నాకు నచ్చావు ఈ చిత్రానికి చిత్ర కుమార్ షాను పాడిన పాట వినబోతున్నారు. గీత రచన సిరివెన్నెల, సంగీతం కోటి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్, వీరి కోరికపై ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాపిని పాలెం శ్రోతలు సూర్యనారాయణ, సురేష్ రెడ్డి వీరి కోసం ఆరాధన ఈ చిత్రానికి ఎస్ జానకి, మహమ్మద్ రఫీ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ హనుమంతరావు.

తర్వాత మీరు వినబోతున్న పాట డాక్టర్ చక్రవర్తి. ఈ చిత్రానికి పి సుశీల గానం చేశారు. గీత రచన ఆత్రేయ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవ రెడ్డి, కేశవరెడ్డి, రమణమ్మ, బ్రహ్మానంద్ రెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాఠం జీన్స్. ఈ చిత్రానికి శ్రీనివాస్ పాడిన పాట, సంగీతం ఏఆర్ రెహమాన్, గీత రచన శివగణేష్. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత విశాఖపట్నం, శ్రోత లక్ష్మీ విశాల్ వీరి కోరికపై ఈ పాట.

తర్వాత నీ ప్రేమకై ఈ చిత్రానికి చిత్ర రాజేష్ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన రవికుమార్. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం విశ్వేశ్వర గ్రహాల నుంచి శ్రీతులసి, అద్దంకి కామేశ్వరి వీరి కొరకుపై ఈ పాట.

0: మీరింతవరకు రావోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

తరువాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, ఈనాటి కార్యక్రమంలో

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా చలనచిత్ర సంగీత దర్శకుడు శ్రీ సాలూరి రాజేశ్వరరావు సమర్పించే కార్యక్రమం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: మల్లీశ్వరి, విప్రనారాయణ, అమరశిల్పి జక్కన్న ఇద్దరు మిత్రులు, బొబ్బిలి యుద్ధం, తాండ్ర పాపారాయుడు, ఇవి ఇంకా ఎన్నో చిత్రాలకు మరపు రాని మధుర సంగీతం సమకూర్చిన సుప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ సాలూరి రాజేశ్వరరావు ఈనాటి ప్రత్యేక కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు. సంగీత దర్శకుడిగా తెలుగు పరిశ్రమకు శ్రీ రాజేశ్వరరావు చేసిన సేవలకు గుర్తింపుగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాకరమైన రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి ఆయన్ని సత్కరించారు. ఇప్పుడు మీకిష్టమైన కొన్ని పాటల్ని ఆయన మీకు వినిపిస్తారు. వినండి, శ్రీ ఎస్ రాజేశ్వరరావు.
2: ప్రియమైన శ్రోతలకు మీ సాలూరి రాజేశ్వరరావు నమస్కారం. మీ అందరినీ కలుసుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో నా సంగీత దర్శకత్వంలో కొన్ని పాటల్ని మీకు వినిపించాలని కుతూహలం పడుతున్నాను. నాటి మల్లీశ్వర్ చిత్రం నుండి నేటి తాండ్ర పాపారాయుడు చిత్రం దాకా ఎన్నో పాటల్ని స్వరపరిచి మీకు సమర్పించడం జరిగింది. ఇన్ని వేల పాటల్లో నాకు నచ్చినవి, మీకు ఇష్టమైన పాటలు ఎన్నెన్నో. నేను 1935లో శ్రీకృష్ణలీలలో ఫెయిల్ పిక్చర్ గా తీశారు మెడ్రాస్. ఆరు కృష్ణలీలలో కృష్ణుడు వేషం ఇచ్చారు నాకు. వారే నన్ను కలకత్తాకి పంపించడం జరిగింది. అక్కడ విజయదశమి, కీచగోధ, ఉత్తర గోగ్రహం అనే పిక్చర్లో తెలుగు పిక్చర్ కి నన్ను ఉత్తరుడు వేషానికి తీసుకెళ్లారు కలకత్తాకి. ఆ సందర్భంలో శ్రీ మా గురువు గారైన కేఎల్ సైగల్ గారు వారి ఇంటికి వెళ్లి వారి దగ్గర కొన్ని హిందీ గజల్స్ అవి నేర్పారు. ఆ తర్వాత శ్రీ పంకజ్ మల్లిక్ గారు, సుప్రసిద్ధ సంగీత దర్శకులు అంటే మా గురుతుల్యులు, అటువంటి వారి దగ్గర కూడా వెళ్లి కొన్ని గమనిస్తూ ఉండేవాడిని. అక్కడ ఈ ఆర్కెస్ట్రైజేషన్ అని, ఈ కౌంటర్స్ అని, ఈ ఆబ్లికేటర్స్ అని, కొన్ని ఈ మ్యూజిక్ ఆర్కెస్ట్రాలో కావలసినటువంటి పదార్థాలన్నీ గమనించాను. వారు గురువులే నాకు, పంకజ్ మల్లిక్ గారు. శ్రీ సైగల్ గారు కూడా నా మీద ఎంతో ప్రేమతో నాకు అన్ని హిందీ సాంగ్స్ నేర్పేవారు. తర్వాత మళ్ళీ కలకత్తా నుంచి ఇవన్నీ నేర్చుకుని అక్కడ క్లాసికల్ హిందుస్థానీ సంగీతం కూడా శ్రీ పయాజ్ ఖాన్ గారిని, ఆయన ఒక పెద్ద ఆయన విద్వాంసం, ఆయన కూడా కొన్ని నాకు క్లాసికల్ కీర్తనలు నేర్పారు కలకత్తాలో. ఈ లైట్ సాంగ్స్ అన్ని సైగల్ గారు, పంకజ్ మల్లిక్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఆర్కెస్ట్రైజేషన్ అంతా పంకజ్ మల్లిక్ గారి దగ్గరే నేను స్టడీ చేశాను. అటువంటి సందర్భంలో నేను మళ్లీ కలకత్తా నుంచి మెడ్రాస్ వచ్చి ఇది బాగా అక్కడ గమనించుకున్న తర్వాత ఇక్కడ నేను సొంతంగా ఆర్కెస్ట్రా పెట్టి మెడ్రాస్ లో ఒక సంగీత దర్శకుడిగా ప్రతిష్ట అయ్యాను. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరే చూస్తున్నారు, మీకే తెలుసు ఏమేమి మార్పులు జరిగాయో. ఆ మార్పులన్నీ ఇప్పటికి కావలసినటువంటి మార్పులు అంటే అప్పుడుండే ఆర్కెస్ట్రా వేరు, ఇప్పుడుండే ఆర్కెస్ట్రా వేరు. ఇప్పుడన్నీ ఎలక్ట్రానిక్స్ ఎక్కువ వచ్చాయి, అప్పుడు ఇవి లేవు ఎలక్ట్రానిక్స్. మామూలుగా సితారు ఇలాంటివి, జలతరంగం, పియానో అలాంటివి ఉండేవి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఎక్కువయ్యి చాలా పెద్ద స్టీరియో ఎఫెక్ట్ ఇవ్వడానికి సరైన సౌండ్ అలా కుదిరింది. ముందుగా మల్లీశ్వరి చిత్రం లోని పాటలు వినిపిస్తున్నాను. అది ఒక వెన్నెల మూన్ లైట్, తుంగభద్ర నది పక్కనే. అక్కడ హీరో హీరోయిన్స్

పిక్చర్ మీరు చూసి ఉంటారు. అందులో మంచి పాటలు కొన్ని ఉన్నాయి. పాలకడలిపై శేషతల్పమున కవళించేవా దేవా అనేటువంటి పాట మీరు వినే ఉంటారు. మీకు నచ్చిన పాట ఇదిగో ఇక్కడ వేయించుతున్నాను.

ఈ డాక్టర్ చక్రవర్తి అన్నపూర్ణ పిక్చర్ తీశారు. డాక్టర్ చక్రవర్తి చిత్రంలో ఈ పాట మీ అందరూ బాగా ఇష్టపడే పాట, మీకు బాగా నచ్చిన పాట. పాడమని నన్ను అడగవలన, పరవశించి పాడన.

మైథలాజికల్ పౌరాణిక పిక్చర్. ఈ పిక్చర్ లో మీకు నచ్చిన పాటలన్నీ ఉన్నాయి. అందులో ఇది జీవము నీవే కదా అనే పాట ప్రహ్లాదుడు పాడేది, సుశీలమ్మ గారు పాడేది, అది వినిపిస్తున్నాను.

రెండు రాగాల్లో కంపోజ్ చేశాను. ఒకటి అంశద్ధని, ఒకటి మోహన. ఈ రెండు దగ్గరగా కలుస్తాయి. అయితే అందులో ఇందులో స్వరాలు తేడా ఉన్నాయి. పాడదని నామమే

లీలా గంటసాల గారు ఇద్దరు పాడినటువంటి పాట ఊహో మేఘమాల, అది నేను భీంపలా త్రాణంలో సెటప్ చేశాను. అందులో ఇంకేదైనా మిశ్రం కలిగిందా నా జ్ఞాపకం లేదు. ఈ పాట మీరు విని చాలా ఆనందిస్తారని నా ఉద్దేశం.

0: ಕೇಳಿ.
1: ನಿದುರ ಪೋಯೇ ರಾಮ ತಿಲುಕ, ನಿದುರ ಪೋಯೇ ರಾಮ ತಿಲುಕ ಬೆರಿ ಪೋತುಂದಿ.
2: పాటలన్నీ బాగా నచ్చాయి మీకు. అందులో ఏమిటో ఈ మాయ అనే ఒక పాట కథానాయకి సావిత్రి గారు పాడుతుండేది. పి లీల గారు ఆవిడ గాత్రంతో పాడి అది రాగం వచ్చి సింధు భైరవి. ఇది మీకు నచ్చ

ఒకటి మెలడీ సాంగ్ ఇది. ఏమిటో ఈ మాయా, ఓ వెన్నెల రాజా వెన్నెల రాజా, ఏమిటో ఈ మాయా, ఎత్తటి నుండి వీచెను ఈ చల్లని గాలి అని గంటతాల గారు లీలా పాడారు. ఇది మీకు నచ్చిన పాటే. ఇప్పుడు ఆ పాట వింటారు.

ఉడగొత్రాలు చెలికాల చేరరావేళ అనే పాట శ్రీ శ్రీ నారాయణ రెడ్డి గారు రచించినటువంటిది. అది రాగం కళ్యాణి. కళ్యాణ రాగంలో సెటప్ చేశాను.

రంగులు రాసిన చిత్రంలో శ్రీ బిఎన్ రెడ్డి గారు దర్శకత్వంలో తీసేటువంటి చిత్రం. ఆ చిత్రంలో నడిరే ఏ జాములో అది సింధు వైరం రాగం, అది బాగా అందరికి నచ్చినటువంటి పాట. ఇప్పటి వరకు అది బాగుందనే అందరు అంటున్నారు, కనుక అది మీకు వినిపిస్తుంది. భార్యాభర్తల చిత్రంలో సింధు వైరం రాగం హీరోయిన్ వీణ వాయించుకుని పాడేటువంటి పాట.

మధురముగా ఏమని పాడెదను. పూజా ఫలంలో పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే. ఈ పాట శ్రీ నారాయణ రెడ్డి గారు రాశారు. అది రాగం మాల్కమ్స్ రాగం.

ఇప్పుడు తాండ్రబాపారాయుడి మధ్యలో తీసినటువంటి చిత్రం చాలా భారీ చిత్రం, చాలా ఖరీదు, 1.5 కోటి ఖర్చయింది. ఈ చిత్రంలో ఒక మంచి డ్యూయెట్ సాంగ్, అభినంద

ప్రళయప్రయో దిజలే అనేటువంటి పాట 10 రాగాల్లో రాగమాలికగా తయారు చేశాం. అది మీరు అందరూ విని చాలా తృప్తి పడ్డారు.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా చలనచిత్ర సంగీత దర్శకులు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు సమర్పించే కార్యక్రమం విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
2: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
2: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్ముడు.
2: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయ్యింది మనందరికీ.
2: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
2: అవునవును.
3: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడి సందడి వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం

0: వివిధ్ భారతి ఎఫ్ఎం చూంచాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి, ఇది మనందరి మనోవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పుడు వింటారు.

0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
1: వనితల వికాసానికి తమవాణిని వినిపిస్తూ,
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఆదిత్య 369 చిత్రం నుంచి వేటూరి సుందర్ రామూర్తి రచన.

0: వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన రాధా గోపాలం చిత్రం నుంచి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచన, మణిశర్మ సంగీతం.
1: సందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామ పండు లాంటి బుగ్గ, బెల్లం ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనకనెందుకున్నావే జడా.
2: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు చుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుత్తులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు, శృంగారం పేరుతో కింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్కా కనిపెడుతున్నా, అవసరమైతే పని పడుతున్నా.

0: ఇంతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మీరు ఇంతవరకు విజయవాడ కేంద్రం నుండి వెలువడినటువంటి కార్యక్రమాలు విన్నారు. ఇప్పుడు సమయం 12:30 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షుడు

0: అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశ ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యకుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్, యుఏఈలు తమ భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ,
1: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
0: Abu Dhabi paryatan anantaram Pradhan Mantri adhe roju Netherlands cherukuntaru. 2017 paryatan tarvata Pradhan Mantri Netherlands lo paryatinchatam idi rendo sari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమల్ను కలుసుకుంటారని ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తర్వాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్ వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారం పెంపొందించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. తర్వాత 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికార పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకుడు సెర్గియోను కలుసుకుని ప్రధాని జార్జియ మిలేనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గజియాబాద్ లో ఈరోజు జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్స్ కలర్ గౌరవం అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమన్నారు. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలమైన వేలాది మంది ఆపద మిత్రుల విపత్తు సహాయక చర్యలు రాష్ట్రపతి ఏకకాలంలో గుర్తించారని అమిత్ షా తెలిపారు.
2: एनडीआरएफ को राष्ट्रपति निशान का सम्मान दिया गया, वो हम सब के लिए गौरव और प्रतिष्ठा की बात। ये सम्मान एनडीआरएफ के समस्त बल के सेवा, साहस, शौर्य और समर्पण के संचित गुणों का सम्मान है.
0: న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షత వహిస్తున్నారు. సభ్య దేశాలు, బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, బ్రిక్స్ సదస్సులో సహకారం బలోపేతం చేయడానికి తమ ఉనికిని, నిబద్దతను చాటుకునేందుకు ఆ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. నేటి బ్రిక్స్ సమావేశం విభిన్న దృక్పథాలు పంచుకునేందుకు, ఏకాభిప్రాయం పెంపొందించుకునేందుకు ఒక వేదికను అందిస్తుందని జైశంకర్ అన్నారు.
3: Gathering today for the BRICS meeting is a special occasion. It allows us to exchange perspectives and encourages us to develop convergences. And in this complicated and uncertain world, that is of ever greater importance. Excellencies, India's chairship appreciates your support, which has contributed to the steady progress of our work. These engagements have strengthened cooperation and advanced dialogue across sectors. We look forward to building on this momentum.
0: ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియోరా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ రెక్చి, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగుయోనో, మలేషియా విదేశాంగ మంత్రి డాటో సెరి ఉతామా మొహమ్మద్ బిన్ హజీ హాసన్, యుఏఈ విదేశాంగ సహాయ మంత్రి ఖలీఫా షాహిన్ అల్ మారర్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి డొనాల్డ్ నమోలా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం వారంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ ఆఫ్రికా దేశాల మధ్య సహకారం బలోపేతం కావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. వ్యవసాయం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛ ఇంధనం, సాంకేతిక భాగస్వామ్యం వంటి రంగాలపై ఇది ఆధారపడి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సులో ప్రసంగిస్తూ గ్లోబల్ సౌత్ దేశాల కోసం ఆవిష్కరణలతో కూడిన భవిష్యత్ పెంపొందించడంలో ఈ రెండు ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ నెల 29 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరిగే 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ బిజినెస్ ఎగ్జిబిషన్ విజయం సాధిస్తాయని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. చక్కెర ఎగుమతులు తక్షణం నిలిపేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ముడి, తెల్ల, శుద్ధి చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరోప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పాటు సిక్కింలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపు టెమి తార్కులో రాష్ట విశ్వవిద్యాలయం సందర్శించి నామ్చి టూరిజం సర్క్యూట్, భలే దొంగా స్కైవాక్ వంటి కీలక ప్రాజెక్టులు సమీక్షిస్తారు. శనివారం నాథులాలో కైలాస్ మానసరోవర్ యాత్ర మౌలిక సదుపాయాలు తనిఖీ చేస్తారు. అనంతరం ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణతో కలిసి సిక్కిం రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బీజేపీ కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ, గత 22 ఏళ్ల రాజకీయ జీవితంలో రాహుల్ గాంధీ 54 సార్లు విదేశీ పర్యటనలు చేశారని తెలిపారు. ఈ వ్యక్తిగత పర్యటనల కోసం సుమారుగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ప్రభుత్వ కమిటీలు, పార్లమెంటరీ ప్రతినిధి బృందాల తరపున ఈ పర్యటనలు ఏవి చేసినవి లేవని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, తుఫాన్లు, పిడుగుల కారణంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల్లో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య బీజింగ్లో శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్దం, గ్లోబల్ ఇంధన సంక్షోభం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ పర్యటనలో ట్రంప్తో పాటు ఎలాన్ మస్క్, టిమ్ కుక్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు. చైనా మార్కెట్ మరింతగా విస్తరించాలని ట్రంప్ కోరగా, రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయాలు ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలో దేశ ప్రజలను గెలుచుకుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతోంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మస్థలంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద కళారూప కార్యక్రమం ఇప్పుడు వింటారు.
5: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ వనపర్తి దుర్గారావు బృందంచే రావణ విలాప

0: అని విట్లు విఘ్నేశ్వరుడు శారదా సరస్వతి దేవి దేవలోకమునం చేరగా ఈ రాత్రి జరగబోయేటువంటి కథ ఏమనగా రామాయణ మందలి రావణ ఇలాపమనే ఘట్టాన్ని ప్రారంభిస్తున్నాం. నిన్నటి నిమిషమున రావణ బ్రహ్మం పెద్ద కుమారుడైన మేఘనాథుడు రామద్వారంబుపై మాయ సీతను గైకుని వెళ్లి, ఓరి రామలక్ష్మణులారా, ఈ సీతాదేవి మూలమున మా సైన్యం యావన్ మంది మృతి పొందుతున్నారు, కనుక ఈ సీతాదేవిని గైకుని మీరు అయోధ్యకు వెళ్ళండి, మీకు మాకు విరోధం వద్దని పలికి ఉన్నాడు. ఆ మాటలు లక్ష్మణస్వామి, ఒరే మేఘనాథ, ఆ సీతాదేవితో పాటు మీ లంకానగరము కూడా విచ్చినట్లయితే మీ పినతండ్రి యగు విభీషణుకు పట్టాభిషేకం చేసి మేము అయోధ్యకు వెళ్తున్నామని పలకగా, ఓరి లక్ష్మణ, సీతాదేవిని గైకుని వెళ్ళనట్లయితే ఇదే నా కరవాలమ్మతో ఈ సీతను తెగటార్చుతున్నానని ఆ మాయ సీతను ఖండించి ఉన్నాడు. లక్ష్మణస్వామి కోపద్వేత మానసుండై మేఘనాథుడు లక్ష్మణస్వామి ఘోరాతి ఘోరముగా యుద్ధం చేసి ఉన్నారు. తుదకు నయేంద్రాస్త్రం అనే బాణం చేత ఆ మేఘనాథుని శిరస్సు ఖండించి ఉన్నాడు. ఆ వర్తమానంబు తెలుసుకున్న చారులు పట్టణమునకు వచ్చి, ఓరి ఖరాసురా,
1: ఒరే
0: దీర్ఘజింహ,
1: బావా,
0: నిన్న మరి రాజుగారు ఎంబటి యుద్ధానికి పోయావు మేఘనాథుడు ఎంబటి, అక్కడ ఏం జరిగిందిరా?
1: అక్కడ ఏం జరిగిందంటే ఆ రాజుగారు మేఘనాథుడు వెళ్ళాడు యుద్ధానికి మాయ సీతను తీసుకొని. వెళ్ళిన తర్వాత నీ సీత నువ్వు తీసుకొని పట్టణానికి వెళ్ళమని చెప్పానుగా, రాముడు లక్ష్మణుడు ఏమని ఉన్నారు, ఆ సీత ఒక్కదాన్ని మాకు అక్కర్లేదు, ఈ లంకారాజ్యం కూడా మాకు ఇచ్చినట్లయితే సీతాదేవిని తీసుకొని మేము వెళుతున్నాం అనగా, ఆయన కోపంగా వచ్చి ఆ లంకారాజ్యం నీకు ఇయ్యాలని అని చెప్పి కరవాలమనే ఖడ్గం తోటి
0: అని ఆ మాయ సీతను తేడార్చున్నాడు. అంత కోపద్వేత మానసుండైన లక్ష్మణస్వామి ఆ మేఘనాథుడు ఘోరాతి ఘోరంగా యుద్ధం చేసి,
1: అవును,
0: లక్ష్మణస్వామి హస్తంలో

0: దండములు దండములయా దశకంధరా.
1: రే సేవకులారా, పట్నంలో భట్టు బ్రాహ్మణ కవీశ్వరులు ఎవరికిచ్చే దానములు వారికి
0: ఎవరికిచ్చే దానములు వారికి ఇచ్చి ఉన్నా.
1: రే చారాచూర భయంబు లేకుండా యావన్ మంది జాగ్రత్తగా ఉన్నా.
0: జాగ్రత్తగా ఉన్నా.
1: అదీనుగాక నిన్నటి దింసమున నా పెద్ద కుమారుడైన మేఘనాథుడు రామద్వారముపై మాయసీతను గైకొని వెళ్ళి ఉన్నాడు. అక్కడ ఏం జరిగింది?
0: ఏం జరిగిందండి? ఆ మాయసీతను తీసుకుని వెళ్ళి ఈ సీతాదేవి తీసుకుని వెళ్ళమని అడిగి ఉన్నాడు. అడగగా వనాటులు అందరూ కలిసి సీతాదేవి ఒక్కదానికైతే మేము తీసుకొని వెళ్ళమండి, కానీ మీ లంకారాజ్యము సీతాదేవి ఇచ్చినట్లయితే రెండు తీసుకొని వెళుతున్నామంటే, అప్పుడు కోపదీపంతో మానసుడయి ఆ సీతాదేవిని తెగనార్చి ఉన్నాడు.
1: అప్పుడు లక్ష్మణస్వామి ఆ మేఘనాథుడు ఘోరాతి ఘోరముగా యుద్ధం చేసి సుతకు నైంద్రాస్త్రం అనే బాణం చే మేఘనాథుని తెగటించి ఉన్నాడు ప్రభు.
0: అవును
1: అంత హా శంకర ప్రవేశ్వర మేఘనాథ, నీవు కూడా మృతి పొంది ఉన్నావా?

ಮುಚಿತಿ. ಎಂದಿಗೂ ಜನ್ಮಂಬು ಲಂಕವೇಲುಟ ಬಿಡದು. ಆ ಕುಮಾರ ಮೇಘನಾಥ, ಲಕ್ಷ మంది కుమారులు చనిపోయినా దుఃఖించలేదు. నీవు అక్కడ ఉన్నావు అంతే చాలనుకున్నాను. కుదకు నీవు కూడా చనిపోయి ఉన్నావు కదా.

కుమార మేఘనాథ, లక్ష్మణస్వామి హస్తంలో మృతి పొంది ఉన్నావా? అదీనుగాక సురనాథుని స్వర్గంబునా, సురనాథుని స్వర్గంబునా తరచుగా నోడించితివిరా దర్

నరుని తోడను మరణంబును గల్గ నీకు బాయగతనయా. కుమార మేఘనాథ, సురా దేవతలను, యక్ష కిన్నెర కింభృషాదులను, దేవేంద్రుని కూడా ఓడించి కీర్తి గణించిన వాడివే. తుదకు ఆ నరుని హస్తంబులో మృతి పొందినావా కుమార. శంకర పరమేశ్వర ఇకను రక్షించువారు లేరు కదా.

0: శంకర, పరమేశ్వర ఇక నన్ను రక్షించువారు లేరు కదా. ఒరై సేవకులారా,
1: అదేమిటండి రాజుగారు,
0: పట్నములో ఆ రామలక్ష్మణ్ జయించగలిగిన సామర్థ్యులు ఎవరైనా
1: ఇంకెవరు ఉండాలండి? నువ్వు నేను మా బామ్మర్ది ముగ్గురం ఉండాలి.
0: అలా కాదు, మీరు కొంతమంది నా రథాన్ని శృంగారించండి, మరి కొంతమంది మూల సైన్యం రామద్వారంపై యుద్ధానికి వెళ్ళండి.
1: సరే అలాగని అయ్యా, మీ పెద్ద భార్య అయిన మండోదరి వస్తుంది అటు చూడండి.
0: అలాగైతే మీరు పక్కకి వెళ్ళిపోండి, నా భార్యతో సంభాషిస్తున్నా.
1: సరే,
0: ఆ మాండోదరి సభాస్థలికి ఏ విధంగా వస్తుందంటే

0: ఈశ్వర దయసాగర పరిపూర్ణ సుధాకర రత్నభూషణ అలంకార మీరు నాకు గంభీర 10,000 దండ ప్రమాణములు నాథ, నా తప్పులు మన్నించి నన్ను కృతార్థురాలు చేయి మా ప్రాణపతి.
1: ప్రాణేశ్వరి, ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖిందువుగాక. ఎన్నడు లేదు, ఏ దినమున లేదు. ఇవాళ దిమసమున నా సమీపమునకు వచ్చిన కారుణం మేమో త్వరితముగా ఒక్క
0: నాథ. ప్రాణేశ్వర, వెనడూ లేదు, వేదినమ్మ రాలేదు. ఇవాడి దినమ్మను నువ్వు ఎక్కడికో వెళుతున్నావు నాథ. ఎక్కడికి?
1: ప్రాణేశ్వరి, నిన్నటి దివసమున మన పెద్ద కుమారుడైన మేఘనాథుడు రామద్వారముపై యుద్ధమునకు వెళ్ళి ఉన్నాడు మాయసీతను గైకొని. ఆ మాయసీతను తెగడార్చగా లక్ష్మణస్వామి కోపద్విత మనసుండై మేఘనాథుడు లక్ష్మణస్వామి ఘోరాతి ఘోరముగా యుద్ధం చేసి ఉన్నారు. ఏదో నయంద్రాస్త్రమనే బాణం

0: గా మేఘనాథుని శిరస్సు ఖండించి ఉన్నాడు. ఆ వర్తమానంబు తెలుసుకున్న వాడనై మీనాటి దివసమున ద్వితీయమ్మనిగా రెండోసారి రామద్వారంపై యుద్ధమునకు వెళ్లి రామలక్ష్మణులను జయించి వస్తున్నాను.
1: నాథా ప్రాణేశ్వర, రాముల వారి మీద యుద్ధానికి వెళుతున్నావా నాథా?

రమునితో సమానమవుదువ రాక్షస నాథ. నాథ ప్రాణేశ్వర, రాముడు అంటే సామాన్య మానవుడు అనుకుంటున్నావా? ఆది నారాయణమూర్తి, లోకంబులకు తల్లి, లోలాక్షి సీత, అట్టి సీతాదేవిని చేర్చుటా నీకు భావ్యమా నాథ? అదిన్ కాకుండా

0: సోమేశ్వర, భగవత్ స్వరూపుడు ఆదినారాయణ మూర్తి, విష్ణుమూర్తి, అట్టి రామునితో నీకు ధమానాథ అవసరం లేదు నాథా, మనం పట్టణానికి వెళ్దాం రమ్ము, నా పలుకులు ఆలకించము.
1: ప్రాణేశ్వరి, నీ పలుకులు ఎంత మాత్రం వినదాలను, ఎందుకు నీకు ఈ మాటలు? సుందరి వదరి నవ్వట్టి జూటరివై నా ముందర నిల్వక ఏగమే నీ మందిరమునగేగుమని మదిహరుషుంచే. ప్రాణేశ్వరి, ఆత్మబుద్ధి సుఖం చేయవ, గురుబుద్ధి విశేషత, పరబుద్ధి వినాశాయ, శ్రీబుద్ధి ప్రళయాంతక అన్నారు. నా హృదయంలో పుట్టిన బుద్ధియే బుద్ధి, అంతకన్నా మా గురువు గారు శుక్లాచార్యులు గారు చెప్పిన బుద్ధి విశేషంగా వింటున్నాను. పరులు చెప్పిన బుద్ధి వినాశనమునకు దారితీస్తుంది, నీ బోటి స్త్రీలు చెప్పిన బుద్ధి ప్రళయములే సృష్టించును గాని ఇతరములు కావు. నీ పలుకులు నేను ఎంత మాత్రము వినజాలను. అంతఃపురం మనకు వెళ్ళిపోమ్మ.
0: నా పలుకులు వినవా నాథ?
1: వినను.

0: నాథ ప్రాణేశ్వర, చేటు కాలము మనిషికి సిద్ధమై ఉన్నప్పుడు మా బోటి భార్యలు మీరు వినిపించుకోలే నాథ.
1: అంతఃపురంలోకి వెళ్ళి బామ్మ.
0: వెళుతున్నాలే నాథ.
1: ఓరే సేవకులారా.
0: అదేమండి రాజుగారు?
1: నేను విద్ధమ్మునికి వెళ్తున్నాను, రథం శృంగారించి ఉన్నారా?
0: సరే చేశామండి.
1: అప్పుడు రావణ బ్రహ్మ రథారూఢు ఉండే వస్తున్నాడు. 72,000 వనచరులు చూచున్నారు. వచ్చేటువంటి వారు ఎవర్రా మీరు?
0: రామదూతలండి మేము.
1: ఎందునిచ్చార్థం వచ్చి ఉన్నారు?
0: యుద్ధమా?
1: ఒరే యుద్ధం మీ వల్ల కాదు, మీరు పోయి మీ రాముని పంపించండి,
0: మాతోటి యుద్ధం చేయండి ముందు.

0: మీ రాముడు ఉన్నాడే, అదీవును కాకుండా అరయ్యగా కులద్రోహి అగు ఈ భీష్ణునకు నా లంకారాజ్యంబు విరివిగా పట్టాభిషేకం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడే. అతడైతే నాతో సరి సమానంగా యుద్ధం చేస్తున్నాడు. అదీవును కాకుండా నా పెద్ద తమ్ముడైన కుంభకర్ణునకు సమర మందున బట్టి సంహరించి ఉన్నాడే. అతడైతే నాతో సరి సమానంగా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధమా మీ వల్ల కాదు, మీరెళ్ళి రాముని పంపించండి. అదీవునుగాక నా దశాభ్యాధిశిరంబులు దునుమాడి నన్ను సంహరిస్తున్నానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు, అతన్ని పంపించండి.
1: ఒరే రావణ, నీకు మా రాముడు కావాలన్నా, మాతో యుద్ధం చేయరా?
0: ఒరే, అయితే మీ బలపరాక్రమం
1: చూపించు.
0: నా బాణాలు వస్తున్నాయి కాదు.
1: సరే,
0: వచ్చరాశనములు వరుషమున్నూరు సత్యదరో మృతికిదరో ఈ సమర యుద్ధమున రైలు అని రావణ బ్రహ్మ వారి అధికార గుర్తులు గ్రహించి వారిని దశాపది బాణములతో కొంతమందిని, సప్త ఏడు బాణములతో కొంతమందిని, అష్ట ఎనిమిది బాణములు చే కొంతమందిని, చతురు నాలుగు బాణములు చేత, పంచ ఐదు బాణములు చేత, త్రీ మూడు బాణములు చేత, ఇతి రెండు బాణములు చేత, ఏక ఒక్క బాణము చేత వారి అధికార గుర్తులు తెలుసుకొని శిరస్సులు తెగిన వారు, రక్తము కారు వారు, కరాహస్తములు ఇరిగి చరణ పాదములు ఇరిగిన వారు, ధరణి భూమి యందు 72,000 వనచరులు మూర్ఛాగతులుగా పడి ఉన్నారు. అప్పుడు ఎవరు చూసి ఉన్నారు? ఆకాశవాణి చూచినది. చూసి, అయ్యా దేవతలారా, మునులారా, యక్షకిన్నెర కింపురాజులారా, శ్రీరాములు వారికి సహాయంబుగా వచ్చిన ఈ 72,000 వనచరులు ఆ రావణ బ్రహ్మతో యుద్ధము చేయదాలక ధరణి భూమి ఎందు మూర్ఛాగతులుగా పడి ఉన్నారు. కావున మీరు పరిపరి పుష్పవర్షం కురిపించి వారిని సజీవులుగా బ్రతికించండి అని చెప్పగా ఆ 33 కోట్ల దేవతలు ఆ పుష్పవర్షం కురిపించున్నారు. ఆ సువాసనకు యావన్ మంది తేరుకొని రామా రామా రామా అనుచూ, అయ్యా కపివీరులారా, రావణ బ్రహ్మశాల ధర్మాత్ముడండి, మనకు మోక్షం కలిగించుడా, మనం యుద్ధం చేయదాలము, మనం కాబట్టి మనం రామ ద్వారా వెళదాం అని అప్పుడు ఎవరు చూచున్నారు? రణరంగ విజయుండు లక్షణామృతుడు లక్ష్మణస్వామి చూచున్నాడు. అగ్రజ రామచంద్ర, మా మన కొరకై వచ్చి ఆ కపివీరులంతా రావణ బ్రహ్మతో యుద్ధంబు చేయజాలక ధరణి భూమి ఎందు మూర్ఛాగతురాలుగా పడి ఉన్నారు. కావున రామరామాయంతు నాదనక పారి వస్తున్నారు కాబట్టి మీరే గాని నాకు అభయం ఇచ్చినట్లయితే నేను పోయి ఆ రావణ బ్రహ్మను తెగటార్చి మీ దనక వస్తున్నాను. అగ్రజ
1: అనుజన్మ తమ్ముడు, నీవు చూస్తే ఒక చెంప కొట్టినట్టయితే పాలు కాలుతున్నాయి, ఒక చెంప కొట్టినట్టయితే వృధురా రక్తం కారుతున్నది. నువ్వు వెళ్ళవద్దు, నీ యుద్ధం నీ పాట యుద్ధం నేను చేస్తున్నాను.
0: తమ్ముడు లక్ష్మణ, నీవు ఆ రావణ బ్రహ్మతో యుద్ధము చేయజాలక నా దనక పారి వచ్చినట్లయితే మన అయోధ్య నగరం వేరబడిన 33 రాజులకు షడాగురు చక్రవర్తులకు అపకీర్తి కలుగుతుంది. తమ్ముడు
1: ఎవరయ్యా వాళ్ళు?
0: శ్రీహరి మహావిష్ణు నాభీకమలమునందు జన్మించిన వాడు బ్రహ్మ, బ్రహ్మకు పుత్రుడు మరీచి, మరీచునకు కశ్యపుడు, కశ్యపునకు యువస్వత్తు, యువస్వత్తునకు మైనాయకు, వయోవస్వత్తునకు ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకునకు కుక్షి, కుక్షికి కుక్షి, కుక్షికి యక్షరాత్మజుడు, యక్షరాత్మజునకు అనరశుడు, అనరశునకు వృధుడు, వృధునకు త్రిశంకుడు, త్రిశంకునకు హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రునకు లోహితాశుడు, లోహితాశునకు దుందుమాలుడు, దుందుమాలునకు సునందుడు, సునందునకు దృహసంధి, గృహసంధికి ప్రసేనజిత్తుడు, ప్రసేనజిత్తునకు భగీరథుడు, భగీరథునకు కాకస్తువు, కాకస్తువునకు కల్మషపాదుడు, కల్మషపాదునకు శంఖనుడు, శంఖనునకు సుదర్శనుడు, సుదర్శనునకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణునకు శీఘ్నకుడు, శీఘ్నకునకు మనువు, మనువునకు వస్త్రశ్రవుడు, వస్త్రశ్రవునకు ఆంబరీషుడు, ఆంబరీషునకు నహుషుడు, నహు

0: కృష్ణునకు యావతి, యావతికి నభంగుడు, నభంగునకు రఘువు, రఘువునకు అజుడు, అజునకు దశరథుడు, దశరథునకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నము మన నలుగురు అన్నదమ్ములు. ఆర్గురు చక్రవర్తులు ఎవరనగా హరిశ్చంద్ర నలో రాజా పురోకుష్య పురోరవ సగరహ కార్త వీర్యార్జున షడైతే చక్రవర్తినం హరిశ్చంద్రుడు నలమహారాజు పురోరవుడు పురోకుశుడు సగరుడు కార్త వీర్యార్జునుడు విధంబుగా అయోధ్యా నగరమును అపజయము లేకుండా పరిపాలించున్నారు. నీవు ఆ రావణ బ్రహ్మతో యుద్ధము చేయదాలక నా దనక పారి వచ్చినట్లయితే మన అయోధ్యా నగరం వేలుబడిన 30 రాజులకు షడ ఆరుగురు చక్రవర్తులు అపకీర్తికి వస్తుంది కనుక నీ పాలిట యుద్ధము నేను చేస్తున్నాను, నా వెను వెంటనే రమ్ము
1: లక్ష్మణ
0: అని రామచంద్ర నన్ను ఆశీర్వదించి పంపము. అయ్యా ఎంత దనకా నేను కాదన్నా కానీ నీవు యుద్ధమునకు వెళుతున్నాను అంటున్నావు, అలాగునే పొమ్ము లక్ష్మణ, వెనడైనా కానీ యుద్ధమునకు వెళుతనగా క్షేమముగా పోయి లాభముగా రమ్మను వాడవు. ఈనాటి దిమసమ్మున అలాగునే పొమ్మన్నావు, యుద్ధమునకు పొమ్మన్నావా, యమపురికి పొమ్మన్నావా, నీ మనసు మార్చుకొని మరలా ఆశీర్వదించి పంపు మా అగ్రజ రామచంద్ర. లక్ష్మణ మాట్లాడి తప్పము.

தத்தம் மனோதத்தம் தாராதத்தம் ஏவச்ச த்ரிபுதத்தம் பிரவேண ரவரவம் நர்க்கப்ரஜத்து அனி ஸ்ரீராமச்சந்திரடு தம்முடு லக்ஷ்மணா నా జింహ నాలుగు నుండి ఏ వాక్కు అయితే వచ్చిందో అదే వాక్కుతో అలాగునే పొమ్ము అని ఆ లక్ష్మణస్వామి ధనుర్బాణం పలుకొని దుఃఖించుతూ వెళుతున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తము.

0: మీరింతవరకు జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ వనపర్తి దుర్గారావు బృందంచే రావణ విలాపం తోలుబొమ్మలాట విన్నారు.
1: ఈనాటి జానపద కళారూప కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

0: మీరింతవరకు విన్న ఈ పాట దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో పాడిన 100% లవ్ చిత్రం నుంచి శ్రీమణి రచన.
1: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మీరు ఇంతవరకు విజయవాడ కేంద్రం నుండి వెలువడినటువంటి కార్యక్రమాలు విన్నారు. ఇప్పుడు సమయం 1:20 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పుట్టపర్తిలో 100,00,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే యుద్ద విమానాల తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభిస్తారు. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో 1 మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం

0: కొనసాగుతోంది. 40కి పైగా అంశాలతో కూడిన ఎజెండాతో సమావేశం జరుగుతోంది. ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సమావేశంలో చర్చించిన 2 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రోత్సాహకమైన ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పరిపాలనా సంస్కరణలు, సంక్షేమంతో పాటు అమరావతి నిర్మాణ అంశాలపైన సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన పొదుపు చర్యలపై రాష్ట్ర మంత్రిమండలి చర్చించిన అనంతరం పొదుపు చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. 650 ఎకరాల్లో 100 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాయలసీమ టెక్నాలజీ కేంద్రంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: ఫైటర్ జెట్స్ ని తయారు చేసే ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి కేంద్రంగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రారంభంలో 15,000 కోట్లు గాని 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏరోస్పేస్ హబ్ గా అనంతపూర్ జిల్లా, హిందూపూర్ జిల్లా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒక టెక్నాలజీ హబ్ గా తయారవుతుంది. తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ వస్తా ఉంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తా ఉంది.
0: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తమ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వాహనాల సంఖ్య 11 నుంచి 4కి తగ్గింది. ఈరోజు ఆయన ఉండవల్లి నివాసం నుంచి 4 కార్ల వాహన శ్రేణితో అమరావతిలోని రాష్ట సచివాలయంకి వచ్చారు. కాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ సగానికి కుదించుకున్నారు. జెడ్ కేటగిరీ భద్రత ఉన్న పవన్ కళ్యాణ్ తన వాహన శ్రేణిలో 50% వాహనాలు తగ్గించాలని తన భద్రతా అధికారులకు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఈరోజు నుంచి అధికారులు కాన్వాయ్లో మార్పులు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ఎస్ కొండేపాడు గ్రామంలో నిన్న కలుషిత ఆహారం తిని 12 మంది అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం మైదాపిండితో చేసిన రొట్టెలు తిన్న వారికి సాయంత్రానికి వాంతులు విరేచనాలు అయిన ఇతర అస్వస్థత లక్షణాలు కనిపించాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు బాధితులలో 4 తణుకు ఆసుపత్రికి, మిగిలిన 8 భీమవరం ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, శాసనసభ్యుడు ధర్మరాజు ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు. కాగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి బాధితులు ఉపయోగించిన మైదాపిండికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. బాధితులు ఎక్కడ వైద్యం చేయించుకున్నా ప్రభుత్వమే భరించేలా వారికి సహకారం అందించాలని మంత్రి జిల్లా కలెక్టర్కు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న పెట్ స్కాన్ సదుపాయాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని నాట్కో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పెట్ స్కాన్ యంత్రం ఉపయోగాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ వివరిస్తూ,
2: గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలవబోతోంది. కామన్ మ్యాన్ కి ఎక్కడ రూపాయి కూడా తీసుకోకుండా ఈ పెట్ స్కాన్ అందుబాటులో రాబోతుంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది శరీరంలో ఒక నాగుపాము లాంటిది, ఎక్కడికైనా పాకొచ్చు. ఇది ఎక్కడికి పాకింది అని తెలుసుకోవడం కోసం పెట్ సిటీ స్కాన్, అట్లాగే ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, 30 డిపార్ట్మెంట్లు ఉంటాయి. వీళ్ళకి రిఫరల్ సిస్టమ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ
0: పోలవరం జిల్లాలోని ITDA పరిధిలో ప్రధానమంత్రి జన్మన్ ధర్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకాల అమలుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న రంపచోడవరంలో ఐటీడీఏ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పహల్ పేరుతో మే 18 నుండి 25వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. గిరిజనులు ముఖ్యంగా

0: కేంద్ర ప్రభుత్వం గుర్తించిన గిరిజన సమూహాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో పొందేలా గ్రామ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. తయారీ రంగంలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే ముందంజలో ఉందని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆయన నిన్న తిరుపతి కలెక్టరేట్లో తిరుపతి ప్రాంతీయ ఆర్థికాభివృద్దిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో తయారీ మౌలిక సదుపాయాలతో పాటు ఓడరేవు జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులతో అనుసంధానమై ఉందన్నారు. తిరుపతి జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు అధికారులు కృషి చేయాలని మీనా అన్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై నిన్న ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి వెంకట్రావు వివరిస్తూ,
1: ఈరోజు మరి కోస్తాంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేకుండా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
0: స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సంరక్షణలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ చెత్త డంపింగ్ యార్డులో కోసం కొనుగోలు చేసిన 5 జేసీబీ యంత్రాలను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. విజయవాడను కాలుష్యరహిత నగరంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖపట్నం జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో జిల్లాలో పెట్టుబడులు పరిశ్రమల స్థాపన అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందాలు, వాటి ప్రగతి, గ్రౌండింగ్ దశలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణ పనుల స్థితిగతులపై అధికారులు సమగ్ర వివరాలు అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా భూ బ్యాంక్ను గుర్తించి ప్రభుత్వ భూములతో పాటు అవసరమైతే ప్రైవేటు భూములను కూడా సమీకరించే అవకాశాలను పరిశీలించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అనువైన భూభాగాలను ముందుగానే గుర్తించి అవసరమైన మౌలిక వస్తువులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాను ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ టి నిశాంతి అన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు వివిధ శాఖల అధికారులతో ఆమె నిన్న పాడేరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పుట్టపర్తిలో 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే యుద్ద విమానాల తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభిస్తారు. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్

0: టెస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇంట్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా యుక్త వయసు పిల్లలకు ఆరోగ్యం పట్ల అవగాహన, ఈ అంశం గురించి డాక్టర్ వీరమాచినేని పద్మజ గారితో పరిచయం వింటారు.
6: డాక్టర్, యువటూరి శ్రీరమ్య గారు నమస్కారం అండి.
7: నమస్కారం సార్.
6: డాక్టర్ గారు, మీరు గుంటూరులో ప్రముఖ మానసిక వైద్య నిపుణులుగా, ఎంతో మందికి ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, మరీ ప్రధానంగా మహిళామణులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ముఖ్యంగానండి, ఇటీవల కాలంలో యువతీ యువకుల్లో తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిళ్లు అలాగే సమస్యలని కూడా అనుకుందాం, ఎక్కువ అవుతున్నట్లు గణాంకాలు చాలా చెబుతున్నాయి. అసలు చెప్పండి, సాధారణంగా మానసిక ఒత్తిళ్లకు గురయ్యేటువంటి యువతీ యువకుల్లో అంటే ఏ రకంగా, అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళల్లో తీసుకుందాం, మరీ ముఖ్యంగా టీనేజ్ అంటే 13-14 దాటిన తర్వాత 15 ఏళ్ళు 16 ఏళ్ళ నుంచి అనుకుందాం, మరీ ముఖ్యంగా ఏంటంటే 10వ తరగతి పరీక్షల సమయంలో కానీ ఇంటర్మీడియట్లో ఎంసెట్లని, ఇక్కడ కొంచెం చదువు పరంగా ఎక్కువ ఒత్తిళ్ళని ఇలా ఎన్నెన్నెన్నో వింటుంటామండి, ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళు యువతీ యువకుల్లో అసలు సర్వసాధారణంగా వస్తుంటాయి, ఒక్కొక్క భాగంగా చెప్పండి అండి.
7: నమస్కారం. ఇప్పుడు ఒత్తిడి యుక్త వయస్సు అంటే మనం దేన్ని యుక్త వయస్సు కింద తీసుకుందాం? యుక్త వయస్సు కింద తీసుకునేటప్పుడు ముందు ఈ ఒత్తిడి అనేది ఒక 20 వయసు దాటిన వాళ్ళకి, లేకపోతే చదువు అయిపోయి ఉద్యోగ వేటలో ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూసేవాళ్ళు. కానీ రాను రాను జనాభా పెరగడం, ఉద్యోగాలు తగ్గడం, దాంతో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పెరగడం, వీటన్నిటితో మన ఈ ఒత్తిడి అన్నది ఇంకా చిన్న వయసు వాళ్ళలో కూడా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎలా అంటే, చదువు ఒత్తిడి అన్నది 8-10 ఏళ్ల వయసు వాళ్ళ దగ్గర నుంచి మొదలైపోతుంది. మనకి ఇప్పుడు ఏ ఐఐటి కోచింగ్ కానివ్వండి, లేకపోతే మెడిసిన్ కోచింగ్ కానివ్వండి, దాని కోచింగ్ అన్నది మనకి క్రితం పూర్వం వరకు ఇంటర్మీడియట్ లోనో 10th లోనో స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడైతే 7th క్లాస్ నుంచే మనకి కోచింగ్లు స్టార్ట్ అయిపోతున్నాయి. 7th నుంచే వాళ్ళ భవిష్యత్ ఏంటి ఒక దారి వేసేస్తున్నారు, ఆ దారి కోసం ఒత్తిడి పెడుతున్నారు. అది ఎలాంటి ఒత్తిడి అవుతుంది అంటే, ముందు ఎలా ఉండేది, స్కూల్ ఒక 9 నుంచి 4 వరకు స్కూల్కి వెళ్ళేవారు, వచ్చి ఆడుకునేవారు, హాయిగా ఆడుకునేవారు, కుటుంబంతో సమయం ఉండేది, కొంతసేపు

తర్వాత రోజుల్లో టీవీలు చూసేవారు, బయటికెళ్ళి ఆడుకునేవాళ్ళు. సో ఒత్తిడికి వాళ్ళకు కొంచెం రిలీఫ్ ఉండేది. లేదా పొద్దున్నే లేవడం, ఏదైనా వేరే ఆటలకి వెళ్ళడం, ఒక నలుగురు ఐదుగురు ఇంటి పక్కన వాళ్ళు కలవడం, క్రికెట్ ఆడడం, ఆడపిల్లలు కలవడం, ఆడడం, ఇలాంటివి ఆట విడుపుకి చాలా అవకాశాలు ఉండేవి. క్రమం క్రమంగా అవి తగ్గుతూ రావడం, చదువు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మీద స్ట్రెస్ ఎక్కువ పెడుతున్నారు. ఇదైతేనే నెక్స్ట్ లైఫ్ ఉంటుంది వీళ్ళకి. ఒక సక్సెస్ఫుల్గా ఒక మంచిగా వాడు జీవితం గడపాలంటే కనీసం ఇది అన్న ఇది పెంచేశారు. లిమిట్ ఏదైతే ఉందో కనీసం ఉండేదానికి ఆ లిమిట్ అన్నది మనం పెంచేసుకున్నాం. లేదు, ముందైతే డిగ్రీ చదివితే గొప్పగా ఉండే రోజుల నుంచి ఇంజనీరింగ్ చదివిన వ్యక్తికి విలువ ఇయ్యనంత దానికి వాళ్ళ కాంపిటేటివ్ లెవెల్ని మనం పెంచేసాం. ఇప్పుడు దానివల్ల వాళ్ళకి స్ట్రెస్ అన్నది చిన్న వయసు నుంచి మొదలెట్టిపోతున్నారు. ఎలా అవుతుంది, స్కూల్ టైమింగ్స్ 7 to 4:35 దాకా ఉంటాయి. పిల్లాడో పాపో ఇంటికి వచ్చి కొంచెం స్నాక్స్ తిన్నారో లేదో కమాన్ ట్యూషన్కి పరిగెత్తించడం, అది ఓ 2 గంటలు. వస్తాడు, ఇంట్లో అన్నం తింటాడు, పడుకుంటాడు, మళ్ళీ పొద్దున్నే లేవడం, స్కూల్కి వెళ్ళిపోవడం. ఇటు ఇంట్లోనూ ఉండట్లేదు, ఇటు బయట ఆట విడుపుకి ఉండట్లేదు. పొద్దున్నీ రాత్రి దాకా చదువు చదువు చదువు చదువు, ఫోకస్ ఓన్లీ చదువు పైన ఉంటుంది. ఆ ప్రెషర్ మనకి ఇప్పుడైతే 7th 8th క్లాసెస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఆ ఒత్తిడి పెట్టడం అనేది. ఆ ఒత్తిడి గనక తట్టుకోగలిగితే బానే ఉంటుంది. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఆ ఒత్తిడిని భరించే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ప్రతి పిల్లాడు ఒకటి కాదు కదా. సో తట్టుకోలేక వాళ్లలో డిప్రెషన్ అన్నది ఆ ఏజ్ నుంచే మొదలైపోతుంది. ఇప్పుడు సెక్షన్స్ మార్చేయడం, మార్కులు తక్కువ వస్తే తర్వాత సెక్షన్కి దించేయడం, అలా సెక్షన్ దించిన ప్రతిసారి ఎగ్జామ్లో సరిగ్గా రాకపోతే మార్కులు, అమ్మో నన్ను నెక్స్ట్ సెక్షన్కి వేసేస్తున్నారు, అమ్మో నాకు తక్కువ అయిపోతున్నాయి. ఈ విషయం ఇంట్లో తెలిస్తే పేరెంట్స్, మా అసలు నీ మీదే పెట్టుకున్నాం, నువ్వే ఇలా చదవకపోతే ఎలా, నీ భవిష్యత్ ఏమైపోతుంది. పిల్లాడు 10వ తరగతి చదువుతున్నాడు అంటే 15-16 ఏళ్ల పిల్లాడికి వాడి భవిష్యత్తు అంటే ఏంటోనే తెలియదు అక్కడ. అలాంటిది ఆశలు నీ మీద పెట్టుకోవడం, భవిష్యత్తు పెట్టేయడం, ఇవన్నీ అవి ఎక్స్ట్రా బర్డెన్ అవుతాయి. తల్లిదండ్రులు ఎమోషనల్ ప్రెషర్ కూడా వాళ్ళపైన పెరుగుతుంది. ప్లస్ ఇందాక అంటున్నట్టు వాడికి ఆట విడుపుకి ఏమీ లేదు. అలాగే కాకుండా మనం చిన్న వయసు నుంచి వాళ్ళని స్పోర్ట్స్ లో పెట్టామనుకోండి, వాళ్ళకి అర్థమవుతుంది ఓకే ఓడిపోయినా కానీ తిరిగి ఎలా గెలవాలి అన్నది మనకు ఆటలు బాగా నేర్పిస్తాయి. ఎప్పటి వరకు ఫస్ట్ వచ్చే పిల్లాడు సడన్ గా 2 ర్యాంకో 3వ ర్యాంకో పడిపోయాడంటే తట్టుకోలేకపోతున్నాడు. ఈ మధ్య నేను మొదట రావాల్సిన వాడిని, నాకు 2వ ర్యాంక్ 3వ ర్యాంక్ ఎలా వస్తుంది అని దాని గురించి టెన్షన్ ఎక్కువ పడ్డం, ఒత్తిడి ఎలా పడుతూ ఉంటారు. అదే ఒక పిల్లాడు స్పోర్ట్స్ ఆడుతూనే ఉన్నాడు అనుకోండి, చిన్నప్పటి నుంచి ఒక స్పోర్ట్స్, ఏ కబడ్డీయో ఏ క్రికెటో ఏ స్పోర్ట్స్ అయినా కానీ అందులో ఒకసారి ఓడతాడు ఒకసారి గెలుస్తాడు. సో ఓటమి గెలుపుల మధ్య బ్యాలెన్స్ అన్నది మనకి చిన్నప్పటి నుంచి రావాలంటే వాళ్ళు స్పోర్ట్స్ లో ఉండాలి. పడితే లేస్తాం తిరిగి, చదువు ఒక్కటే జీవితం కాదు, ఇంకా అవెన్యూస్ చాలా ఉన్నాయి. అలాంటి స్పోర్ట్స్ హ్యాబిట్ మనం కల్టివేట్ చేస్తే ఈ పిల్లలకి నెక్స్ట్ అది వాళ్ళ చదువుకే ఉపయోగపడుతుంది. మనకి స్పోర్ట్స్ వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అటెన్షన్ పెరుగుతుంది. సో ఈ ఒత్తిడి నుంచి ఎలా తట్టుకోవాలి, అటు ఆట విడుపు కింద ఉంటుంది, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది, వాళ్ళ చదువు పర్ఫార్మెన్స్ పెరుగుతాయి. సో చిన్నప్పటి నుంచి పిల్లల్ని స్పోర్ట్స్ లో పెట్టడం వల్ల మనం ఆ ఒత్తిడి కొంచెం తగ్గించవచ్చు. వాళ్ళకి నచ్చిన స్ట్రీమ్, ఇప్పుడు కొంతమందికి నాకు MBBSే చేయాలని ఉందంటారు, లేదు దానికైతే 5.5 ఏళ్ళు ప్లస్ MD 3 ఏళ్ళు, ప్రిపరేషన్కి 1 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోతాయి లేదు అని చెప్పి మ్యాథ్స్ ఫీల్డ్లో పెట్టారు, వాళ్ళకి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు, దానికి మళ్ళీ ఒత్తిడి. అలా కాకుండా వాళ్ళకి ఏది ఇష్టమో, ఏమేమి వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ముందు పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకోమండం ఒక తీరు. అలా ఇంకొంచెం ఒత్తిడి పేరెంట్స్ పిల్లల ఇష్టాయిష్టాలు గ్రహించి తగ్గించగల ఒత్తిడికి అదొకటి. ప్లస్ కుటుంబంతో సమయం ఎక్కువ గడపడం, అసలు ఈ మధ్యకాలంలో కుటుంబంతో సమయం అన్న విషయమే పక్కకి వెళ్ళిపోయింది. కనీసం ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళ క్రితం దాకా ఇంట్లో అందరు కూర్చుని టీవీలో సినిమా చూడడం అన్నా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. పిల్లలతో సహా ఎవరి ఫోన్లు వాళ్ళవి, ఎవరు ఓటీటీలు వాళ్ళవి, ఎవరు చూస్తున్నారు, పిల్లలు ఏం చూస్తున్నారు అని కూడా తల్లిదండ్రులకి తెలియట్లేదు. వాళ్ళు మంచి చూస్తున్నారా చెడు చూస్తున్నారా కూడా వెనకాల, ఇప్పుడు టీవీ అనుకోండి ఇంటి ముందు ఉంటుంది, అందరు కలిపి చూస్తారు. ఏదన్నా చెడు ఉందనుకోండి తల్లి వెంటనే చెప్తుంది, అది బాగాలేదు మార్చు, అది నీకు కరెక్ట్ కాదు అని. అదే ఒక ఫోన్లో పిల్లాడు అదే చూస్తున్నాడంటే అది తప్పు అనే విషయం పిల్లాడికి ఎలా అర్థమవుతుంది? ఎవరో ఒకళ్ళు గైడెన్స్ ఉండాలి కదా వెనకాల, ఆ గైడెన్స్ కూడా లోపిస్తోంది. సో దానివల్ల స్ట్రెస్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ అందకపోవడం. ఇప్పుడు మనకి ఒక సోర్స్ ద్వారా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వెళ్తే అది ప్రాపర్గా ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్లో కొట్టేసి ఒక దాని గురించి వాడు నాకు ఇది ఉంది అని కొట్టేశారు అనుకోండి, 100 ఇన్ఫర్మేషన్ వస్తుంది, సర్చ్ చేస్తున్నారు. ఈ మధ్య తల్లిదండ్రులను అడిగే కంటే ముందు, అమ్మ నాకు ఇబ్బంది వచ్చింది అని అడిగే ముందు సర్చ్ చేస్తున్నారు. హెల్త్ పరమైన యాంగ్జైటీ కూడా పిల్లల్లో పెరిగిపోతుంది. సో ఇవన్నీ కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉండకపోతే వస్తున్న మెయిన్ ఇష్యూస్. సో ఆ ఫోన్ అన్నది పిల్లలకి అవసరం లేదండి. మీకు ఫోన్ కాంటాక్ట్ కోసం కావాలంటే అదొక్కటే ఫీచర్ పెట్టుకోండి. పిల్లలకి

0: ఓటీటీలో వదిలేస్తే ఓటీటీలో మనకి 18+ అని ఉన్నా కానీ మీ 13 ఏళ్ల పిల్లాడికి ఆ 18+ కూడా అన్ని కనిపిస్తున్నాయి కదా, ఇంకా అందులో 18+ ఏముంటుంది? వాళ్ళకి అది కంట్రోల్ తెలియదు. ఈ మధ్య ఉన్న పిల్లల తెలివితేటలకి వీళ్ళు ఎన్ని కంట్రోల్స్ లాక్స్ పెట్టామన్నా ఏవి పనిచేయవు అక్కడ. సో పిల్లలకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పాలంటే తల్లిదండ్రులు వాళ్ళు వెనకాలండి నడిపించి వాళ్ళు ఫస్ట్ కరెక్ట్ దారిలో ఉంటే పిల్లల్లో ఆ ఒత్తిడి కూడా మనం తగ్గించుకోవచ్చు. సో ఇన్ని ఒత్తిళ్లు పడి ఎంపీసీయా బైపీసీయా అవి రెండే ఆప్షన్స్ కింద మిగిలాయి ఇప్పుడు జనాలకి. ఎంఈసీలు హెచ్ఈసీలు ఇన్ని ఉన్నాయి వాళ్ళకి. మనకి ముందు నుంచి మీకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి, ఈ ఒక్కటే కాదు ఆప్షన్స్, మిగిలిన ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. డాక్టర్ అవడం లేదా ఇంజనీరింగ్ అవడం మాత్రమే జీవితంలో ఫైనల్ కాదు. నువ్వు చాలా అవ్వచ్చు, చాలా చాలా ఫీల్డ్స్లో అవ్వచ్చు. ఇప్పుడు ఎకనామిక్స్ ఫీల్డ్లో అవ్వచ్చు, అగ్రికల్చరల్ ఫీల్డ్లో అవ్వచ్చు. ఇవన్నిటి గురించి బేసికల్లీ అందరికీ అవగాహన లేదు. ఫైన్ ఆర్ట్స్ ఎంతమందికి ఉంటాయి, ఇప్పుడు మ్యూజిక్ సైడ్ వెళ్ళచ్చు, లేకపోతే రైటింగ్ లిటరేచర్ సైడ్ తీసుకునే వాళ్ళే తగ్గిపోయారు. ఇప్పుడు తెలుగు లిటరేచర్లో ఎంతమంది తీసుకుంటున్నారంటే మనం ఇదే చేయొచ్చు. తల్లిదండ్రులే వద్దంటారు ఫస్ట్, నేర్చుకుంటున్నావా అంటే ఏం అక్కర్లేదు, ఫస్ట్ ఇది చూడు తర్వాత అది పక్కన పెట్టచ్చు అంటారు. సైకాలజీ కానీ ఏదన్నా కానీ నెక్స్ట్ మనం మిగిలిన ప్రొఫెషన్స్ని ఇవి ఆప్షన్స్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనకి రేడియోలో అవకాశాలు, టీవీలో అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి. అవన్నింటినీ మనకి అవగాహన తెచ్చుకోవాలి. అవి ఏవి కూడా ఈజీగా రావండి, ఏది ఈజీగా రాదు. నువ్వు కష్టపడాలి, కానీ ఆ కష్టపడడానికి ఇది దారి అని చెప్పి వాళ్ళకి కరెక్ట్ పాత్ చూపించామనుకోండి, అప్పుడు వాళ్ళు ఆ ఫీల్డ్స్లో కూడా రాణిస్తారు. ఇప్పుడు స్పోర్ట్స్లో కూడా రాణించడానికి కష్టం, చాలా కష్టం, కాకపోతే దారి ఇది అని చెప్పి ఒకటి తెలుసుకుని అవగాహన పూర్వకంగా వెళ్తే వాళ్ళు ఏ ఫీల్డ్లో అన్నా వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు ఇష్టపడే ఫీల్డ్లో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇష్టం లేని ఫీల్డ్లో లేకపోతే ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యో బ్యాక్లాగ్స్ 15 20 బ్యాక్లాగ్స్ అప్పటి వరకు కుక్కేసిన ప్రపంచంలో ఉంటారు. ఇంటర్మీడియట్ అంటే పొద్దున 6 నుంచి రాత్రి 8 వరకు క్లాసులు, అటు తిప్పడానికి లేదు ఇటు తిప్పడానికి లేదు, ప్రపంచంలో ఏమీ చూడడానికి ఉండదు. అలాంటిది ఇంజనీరింగ్ వచ్చేసరికి వాళ్ళకి ఒక కంప్లీట్ స్వాతంత్రం వచ్చేస్తుంది. ఏం చేసినా అడగరు, క్లాసెస్కి అటెండ్ అవ్వకపోయినా పర్లేదు, లేకపోతే కొత్త కొత్త స్నేహాలు. కరెక్ట్గా వ్యక్తిత్వం ఏర్పడే టైంలో కనుక మనకి స్నేహాలు అన్నవి సరిగ్గా ఏర్పడలేదనుకోండి సార్, మనకి చాలా ఇబ్బంది వస్తుంది అనమాట. ఆ టైంలో స్నేహాలే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. మీరు ఆ టైంలో కరెక్ట్ వాళ్ళని మీకు ఫ్రెండ్స్ అయ్యారంటే మీ లైఫ్కి అదొక బాటలాగా ఏర్పడుతుంది. మీ తోటి పిల్లలు క్లాస్కి వెళ్తున్నారు, నీ క్లోజ్ ఫ్రెండ్స్ క్లాస్కి కరెక్ట్గా టైంకి వెళ్తున్నారంటే నువ్వు కూడా లేచి వాళ్ళతో వెళ్తావు. అదే నీ పక్కన ఉన్నవాడు ఏం వెళ్తానులే ఇవాళ కాలేజ్కి బంక్ కొట్టి పక్కకి వెళ్ళిపోదాం అన్నాడు అనుకోండి, అవును నిజమే సుమా అని చెప్పి వీడికేం తెలియదు, ఇంట్లో ఏమో ఇప్పుడే స్వాతంత్రం వచ్చింది, తల్లిదండ్రి అమ్మయ్య ఒక కాలేజ్లో జాయిన్ అయిపోయాడు పర్లేదు అనుకుని ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఆ ఫస్ట్ 1.5-2 ఇయర్స్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఏజ్. ఆ టైంలోనే మనకి ఇప్పుడు మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్, సిగరెట్, గంజాయి విపరీతంగా అమ్ముతున్న కాలేజెస్ దగ్గర వీటన్నిటి గురించి తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండాలి. ఇప్పుడు గంజాయి చాక్లెట్లు అమ్మారట పసి పిల్లలకి, 6th 5th పిల్లలకి కూడా తిన్నారు. సో ఆ పిల్లల్లో వస్తున్న మార్పులు గమనించాలి తల్లిదండ్రులు. ఎవరితో మాట్లాడకుండా ఒక్కరే ఉంటున్నారా, ముభావంగా ఉంటున్నారా, ఇష్టాలు ఏమన్నా మారుతున్నాయా, కోపం ఏమన్నా ఎక్కువ వస్తుందా, చిరాకు ఎక్కువ వస్తుందా, నలుగురిలో కలవడం తగ్గుతోందా, ఇలాంటివన్నీ తల్లిదండ్రులు గమనించుకుని ఇనీషియల్గానే మీరు గమనించుకొని తీసుకెళ్లారనుకోండి మానసిక వైద్యులకి, ఆ ఒత్తిడి తగ్గుతుంది, ఆ వెనకాల ఇవేమన్నా మాదక ద్రవ్యాలు ఇవేమన్నా ఉన్నాయేమో తెలుసుకోగలుగుతారు. ఇనీషియల్గా చేస్తే మనకి ట్రీట్మెంట్ అన్నది బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది.
1: అయితే డాక్టర్ శ్రీరమ్య గారు, మీరు చెప్పారు అంటే ఇలాంటి ఒత్తిళ్లు ఉంటాయి, ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అని అన్నారు, కానీ దాదాపుగా తల్లిదండ్రుల పాత్రే ప్రధానం అనేటువంటిది కూడా చెబుతున్నారు మీరు. అసలు పిల్లల్లో ఈ సమస్య ఉంది అనేటువంటి అవగాహన చాలా తక్కువ ఉంటుంది జనరల్గా. అదే కాలేజీకి పంపిస్తున్నాము, చక్కగా నేర్చుకుంటున్నాడు, ఇంకా బాగా నేర్చుకో, ఇంకొంచెం మార్కులు రావాలి, పక్కవాడు ఫలానా అబ్బాయి వాళ్ళ అబ్బాయి చూడు ఇన్ని మార్కులు వచ్చాయి, ఇంకొంచెం నువ్వు కూడా వాటితో పాటు చదువు లేదా ఎక్కువ రావాలి, ఇంతవరకే ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మరి సమస్యలకు పరిష్కారం కూడా ఉండాలి. ఆరోగ్యంగానే ఉన్నాడు, ఏ రకమైనటువంటి మానసిక జబ్బు అంటేనే ఇప్పుడిప్పుడు కొంచెం అవగాహన పెరుగుతుంది అనుకుందాం, కొందరు అవమానంగా కూడా దాన్ని ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, ఇప్పుడు చాలా వరకు తగ్గినా కూడా ఇప్పటికీ అక్కడక్కడ ఉన్నాయి. పరిష్కారంగా ఏం చెయ్యాలి వీళ్ళకి అంటే కాలేజీ స్థాయిలో ఏమైనా కౌన్సిలింగ్ లాంటివో ఏమైనా ఇవ్వాలనా, లేకపోతే తల్లిదండ్రులు ఒక 6 నెలలకు ఒక్కసారి బాగున్నప్పటికీ ఏమన్నా ఇంకొంచెం అంటే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం కోసంగా వీళ్ళు ఏమైనా ఆరోగ్యకరమైనటువంటి భావి భవిష్యత్తు కోసంగా అంటే అంత ఆదర్శంగా ఉంటారు అని చెప్పి నేను అనుకోనులే, కానీ అలా

0: చేస్తే మంచిదంటారా? ఎలా చేయాలంటారు?
1: మనకి ఫస్ట్ తల్లిదండ్రులు అవగాహన తెచ్చుకోవాలి, వాళ్ళ పిల్లాడు ఏంటి, అతనిలో వచ్చే చిన్న చిన్న మార్పుల్ని గమనించుకోవడం ఎలా అని వార్నింగ్ సైన్స్, ఆ అవగాహన మనకి తల్లిదండ్రులు అందరిలో ఉండాలి. అది కానీ లేదంటే పిల్లాడి ఇష్ట ఇష్టాలు కూడా తెలియకుండా అయిపోతుంది మధ్య తల్లిదండ్రులకి. అలా కాకుండా తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్లో వచ్చే సునిశ్చిత మార్పులు కూడా బాగా గమనించుకునే ఇదిగా ఉండాలి. ఎలాంటి తోటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా తెలియాలి తల్లిదండ్రులకి. వాళ్ళ ఫ్రెండ్స్ కదా, వెళ్తున్నారు కదా, వస్తున్నారు కదా కాకుండా ఫ్రెండ్స్ మానసిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది తెలిసి వీళ్ళని గైడ్ చేయాలి. ప్లస్ అలాగే కాకుండా విద్యా సంస్థల్లో ఒక కౌన్సిలర్ ఉంటారు, గైడెన్స్ కౌన్సిలర్ కానీ కౌన్సిలర్ కానీ అని అపాయింట్ చేసుకుంటారు. వాళ్ళు గమనిస్తారనమాట, మొత్తం ఒక 150 మెంబర్స్ క్లాస్ ఉన్నారంటే అందరిలో ఇది చేయలేము, కాకపోతే వాళ్ళని వీళ్ళు ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి వెళ్ళగలగాలి కౌన్సిలర్ దగ్గరికి. ఆ కౌన్సిలర్ అవైలబిలిటీలో ఉంచుకుంటే కాలేజెస్లో కూడా అండ్ టీచర్స్ కూడా ఏం మార్పులు వస్తున్నాయి స్టూడెంట్స్లో, అందరిలో ఒకేసారి మార్పులు వస్తున్నాయా, కొంచెం మార్పులు వస్తున్నాయా, అలాంటివి ఎవరన్నా బాగా మంచిగా చదివే స్టూడెంట్ మార్కులు తగ్గిపోతున్నాయి, ఎందుకు మార్పులు తగ్గిపోతున్నాయి, 1-to-1 సెషన్స్లో ఇంటరాక్షన్ అన్నది పెట్టుకోవాలి. లేదు ఒక సైకియాట్రిస్ట్తో టైఅప్ అయ్యి మాకు వీళ్ళ వీళ్ళు ఇలా అనిపిస్తోందండి అని చెప్పి వాళ్లే పంపిస్తున్నారు ఈ మధ్య, ఈ మార్పులతో ఉంటున్నారు అందుకని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం లేదా తల్లిదండ్రులు తీసుకురావడం అలాంటివి కూడా చేస్తున్నారు. సో అందరికీ వెల్నెస్ చెకప్ అన్నది ఇంకా అంత దానికి రాలేదు మనం, కాబట్టి కనీసం మార్పుల్ని తొందరగా గమనించి ఆ మార్పులు ఉన్న వాళ్ళనన్నా తీసుకెళ్ళాలి. అలా జరిగితే ఐడియల్ సొసైటీలో వెల్నెస్ చెకప్కి తీసుకెళ్తే ఇంకా ఐడియల్గా ఉంటుంది, కానీ మనం అంత ఐడియల్లో లేము. ఇప్పుడు ప్రాక్టికల్గా చూసుకుంటే మార్పుల్ని తొందరగా గమనించుకోండి, ఏ మార్పు వచ్చినా పిల్లల్లో గమనించి దాన్ని కప్పెట్టేయకండి. టీనేజ్ బిహేవియర్ ఇది ఏం పర్లేదులే, కొన్ని రోజులు అయితే వాడే సెట్ అవుతాడు, కొంతసేపు అయితే అదే ఉంటుంది, అమ్మాయిది ముందు నుంచే ముభావంగానే ఉండే వయస్సు, మీ నాన్నగారు ఆ వయసులో అలాగే ఉన్నారు, మీ తాతగారు ఆ వయసులో అలాగే ఉన్నారు అని కప్పెట్టేయకుండా
0: పెళ్లి చేస్తే
1: సెట్ అయిపోతుంది అన్నది అది అసలు ప్రతిరోజు వినేది, అసలు పెళ్లి చేస్తే తగ్గిపోతుందిలే అని చెప్పి డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా పాస్ అవన అమ్మాయికి పెళ్లి చేసేస్తారు ఫస్ట్. సో అలాంటివన్నీ గమనించి తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి. ఏమీ లేకపోతే డాక్టర్ గారు ఏమీ 100 మందులు ఏం రాయరు కదా, ఇబ్బంది ఉంటే సాల్వ్ అవుతుంది, ఇబ్బంది ఉంటే మందులు పెడతారు, ఇబ్బంది లేకపోతే మేము మాత్రం ఏం చేయగలుగుతాం, లేదమ్మా ఇది చేయాలి అది చేయాలని కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం అంతే. మందులకి కంగారు పడకండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అంతకంటే కంగారు పడకండి. ఒక్క ఒపీనియన్ అన్న తీసుకోవడంతో మనకు వచ్చే నష్టం ఏమీ లేదు, పిల్లల భవిష్యత్తు కోసం మంచి కోసం మనం తీసుకునే ఆ ముందడుగు వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంది.
0: డాక్టర్ శ్రీరమ్య గారు, ఇంకొక బర్నింగ్ టాపిక్ అనుకుందాము, ఒక రకంగా ఇది ఒక జాడ్యమేమో అని అనాలో అనకూడదు తెలియదు, కానీ ఈ ప్రేమ విఫలం కావడం, లవ్ ఎఫైర్స్, లవ్ ఫెయిల్యూర్స్, ఇవి బాగా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా రెండు ఆపోజిట్ సెక్స్, అంటే అటు యువతులు కానివ్వండి యువకులు ఎక్కువగా వింటూ ఉంటాము, తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవ్వడము, ఆ చిన్న పదం కూడా సరిపోదేమో, ఇంకొంచెం దాని సమస్య తీవ్రతరంగా కూడా వెళ్ళేటువంటి సందర్భాలు కోకొల్లలుగా మనం గమనిస్తున్నామండి. సో ఇక్కడ వీళ్ళల్లో అసలు అంటే ఇదేంటి, దీనికి కూడా సైకాలజిస్ట్ దగ్గర సైకియాట్రిస్ట్ దగ్గర చూపించాలనా, ఇలాంటివి మరీ ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో అంటే ఇబ్బందులు కలగకుండా వాళ్ళ భవిష్యత్తు మీద పడకుండా ఎట్లా అయితే బాగుంటుందండి?
1: మనకి ఇప్పుడు ప్రేమ విఫలాలు అన్నది తీసుకుంటున్నాం అంటే దాంది కూడా వయసు తగ్గిపోతుంది సార్. 6వ తరగతి 7వ తరగతి దగ్గర నుంచి పిల్లలు ఆపోజిట్ వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు, అమ్మాయిల అబ్బాయిలకు కానీ అబ్బాయిల అమ్మాయిలకు కానీ. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళకి అవగాహన లేకపోవడం అని చెప్తాను, లేదా ఓవర్ ఎక్స్పోజర్ అని కూడా చెప్పచ్చు. ముందు ఉన్నట్టు కాకుండా ముందు మా జనరేషన్ల వరకు కోయిడ్లు ఉండేవి, పర్లేదు బాగానే ఉండేది, దాని తర్వాత స్లోగా లేదు కట్ ఆఫ్ పెట్టేసి 7th క్లాస్ నుంచి మీరు వేరు మీరు వేరు, మీరు చూసుకోకూడదు, మీరు మాట్లాడుకోకూడదు అంటూ స్ట్రిక్ట్ రూల్స్ వచ్చేసాయి. ఎందుకు ఇలాంటి కొన్ని కేసెస్ వల్ల అలాంటివి వచ్చాయి రూల్స్ కాదని చెప్పను, కానీ దానివల్ల లేని క్యూరియాసిటీ పెరుగుతుంది పిల్లల్లో, ఉత్సుకత పెరుగుతుంది, అమ్మో ఇదేదో కొత్తది, ఇదేదో కొత్త విషయం, మనసు ఎప్పుడు కొత్తది అదేదో డిఫరెంట్గా ఉందంటే దాని వైపుకి వెళ్ళడానికే ప్రయత్నిస్తుంటుంది. అంటులో వాళ్ళ లేత పసి మనస్తత్వాలు ఏ దానికైనా ఈజీగా ఆకర్షణ అయిపోతాయి, చెడు ఎప్పుడు ఆకర్షణ ఎక్కువే దాని వైపుకి. సో అంత ఈజీగా ఆకర్షణ అయిపోవడం, చుట్టూ వాతావరణం సరిగ్గా లేదు, ఇప్పుడు తల్లిదండ్రులు ఇంటికి వెళ్తే కొట్లాడుకుంటున్నారు, తిడుతున్నారు, చదువుకోమంటున్నారు, అలాంటప్పుడు ఇంకెవ్వరు తనతోటి కొంచెం ప్రేమగా మాట్లాడతారు, ఇదేం అక్కర్లేదు, పెద్ద గొప్ప గొప్పవేం చెప్పక్కర్లేదు, ప్రేమగా ఏం మాట్లాడతారు వాళ్ళు, ఏం మాట్లాడుకుంటారండి 7-8 వాళ్ళు, నువ్వు బాగున్నావు, నువ్వు ఇదిగా ఉన్నావు, ఇవాళ ఇది జరిగింది అవాళ్ళ

0: అది ఒక ఫ్యాంటసీ లాగా తయారవుతుంది అనమాట. ప్రేమ అనేది ఆ టైంలో ఒక ఫ్యాంటసీ. అబ్బా వాళ్ళు ప్రేమించుకుంటున్నారట, వాళ్ళిద్దరూ ఒక కప్పులట, ఇలాంటి పక్కన వాళ్ళ మాటలు విని అబ్బా మేమేదో గ్రేట్, మేమేదో సాధించేసాం అన్న ఆనందం దొరుకుతుంది మెదడులోకి. మన బ్రెయిన్లో మనం హ్యాపీగా ఉండాలంటే డోపమైన్ రిలీజ్ అవ్వాలి. ఆ
1: ఎంజాయ్స్
0: డోపమైన్ ఎంజాయ్మెంట్కి, హ్యాపీనెస్కి, ఆనందం ఐడ్స్ అలాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవ్వాలి. మనం గేమ్స్ ఆడుతున్నా ఎందుకు మనకు ఆనందం వస్తుందంటే అందులో గెలిచాము అన్న భావన కోసం. ఇప్పుడు వీళ్ళిద్దరు అదేదో గొప్ప అన్న ఒక బబుల్లో ఉంటారనమాట. ప్రేమించుకుంటున్నాం, మేము ప్రేమికులం, ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకోవడం, అందులో గిఫ్ట్లలో కంపారిజన్, మా వాళ్ళు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు, మీ వాళ్ళు నీకేం గిఫ్ట్ ఇచ్చారు, తల్లిదండ్రులకి దాచడంలో అదొక
1: థ్రిల్
0: థ్రిల్ ఉంటుంది. ఆ థ్రిల్ కోసం చేస్తూ ఉంటారు, సీక్రెట్ గా ఫోన్ మాట్లాడుకోవడాలు, సీక్రెట్ లా మెసేజ్లు పెట్టుకోవడాలు, ఆ థ్రిల్ కాంపొనెంట్ చేస్తారు. దానికి ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందో రియాక్షన్స్ అన్నవి చాలా బ్యాడ్గా ఉంటున్నాయి. దానివల్ల అది పేరెంట్స్ కూర్చోబెట్టి చెప్పి అలాంటిది కాదమ్మా అని చెప్పకుండా దాన్ని పెద్ద సీన్ చేసేసి స్కూల్లో పెద్ద విషయం చేసేసి దాన్ని వాళ్ళిద్దరు పేర్లు బయట తెలిసి అప్పటికి ఎలా హైగా వాళ్ళిద్దరు కప్పులు అనుకున్నది కాస్త చూడు వాళ్ళు అలా చేశారట అని వీళ్ళు ఎవరైతే అన్నారో వాళ్లే

0: ఆడుతున్నా ఎందుకు మనకు ఆనందం వస్తుందంటే అందులో గెలిచాము అన్న భావన కోసం. ఇప్పుడు వీళ్ళిద్దరు అదేదో గొప్ప అన్న ఒక బబుల్లో ఉంటారనమాట. ప్రేమించుకుంటున్నాం, మేము ప్రేమికులం, ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకోవడం, అందులో గిఫ్ట్లలో కంపారిజన్, మా వాళ్ళు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు, మీ వాళ్ళు నీకేం గిఫ్ట్ ఇచ్చారు, తల్లిదండ్రులకి దాచడంలో అదొక
1: థ్రిల్
0: థ్రిల్ ఉంటుంది. ఆ థ్రిల్ కోసం చేస్తూ ఉంటారు, సీక్రెట్గా ఫోన్ మాట్లాడుకోవడాలు, సీక్రెట్లా మెసేజ్లు పెట్టుకోవడాలు, ఆ థ్రిల్ కాంపొనెంట్కి చేస్తారు. దానికి ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందో రియాక్షన్స్ అన్నవి చాలా బ్యాడ్గా ఉంటున్నాయి దానివల్ల. అది పేరెంట్స్ కూర్చోబెట్టి చెప్పి అలాంటిది కాదమ్మా అని చెప్పకుండా దాన్ని పెద్ద సీన్ చేసేసి స్కూల్లో పెద్ద విషయం చేసేసి దాన్ని వాళ్ళిద్దరి పేర్లు బయట తెలిసి అప్పటికి ఎలా హైగా వాళ్ళిద్దరు కప్పులు అనుకున్నది కాస్త చూడు వాళ్ళు అలా చేశారట అని వీళ్ళు ఎవరైతే అన్నారో వాళ్లే అంటారు మళ్ళీ ఉల్టాగా. సో అది పెట్టేటప్పటికి వాళ్ళ సడన్ హై నుంచి కిందకు పడిపోవడాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇది స్కూల్ వాళ్ళ గురించి మెయిన్ గా చెప్తున్నాను, 9th 10th ఇంటర్మీడియట్.
1: అవునండి.
0: ఆ సడన్ గా హై బబుల్ నుంచి అంత బర్స్ట్ అయిపోయి కిందకి పడిపోయి ఎవరైతే గొప్పగా థ్రిల్ గా చూసారో ఇప్పుడు అదే మనకి రెస్ట్రిక్షన్స్ వచ్చేసరికి దే ఆర్ నాట్ ఏబుల్ టు బేర్. సో ఆ హై బబుల్ నుంచి ఒక్కసారి అధః పాతాళానికి పడిపోతారు. అప్పటివరకు ఆ థ్రిల్ సీకింగ్ అడ్వెంచర్ ఇది కాస్త దిల్ స్లోలీ లూజ్ ఇట్, అదంతా పోయి కిందకు వచ్చేసి అందరు తిట్టడం, మళ్ళీ అమ్మ పక్కన వాళ్ళతో చెప్పడాలు వినడం, నాన్న ఇంకెవరితోటో చెప్పడాలు వినడం, కొన్ని కేసెస్లో అమ్మకు మాత్రమే తెలిసి నాన్నకి దాచిపెట్టేయడం. సో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆ మా అమ్మ చెప్పేసిందిలే చూస్తారులే అన్న కండిషన్స్, ఇలాంటి వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు పేరెంట్స్ తీసుకొస్తున్నారండి. మా అమ్మాయి ఇలా సఫర్ అవుతుంది. అండ్ దీనిలో ఒక కొత్తది కోణం ఈ మధ్య ఎక్కువగా చేస్తోంది, చాటింగ్లో అసభ్యకరంగా మాట్లాడుకోవడం, అసభ్యకరమైన మెసేజెస్ పంపించుకోవడం. వాళ్ళకి అది తెలియదు అసభ్యకరం, దాని నుంచి అది ఒకవేళ పొరపాటున ఫొటోస్ అసభ్యకరమైన ఫొటోస్ వెళ్ళడం, 9th 10th పిల్లలు అసభ్యకరమైన ఫొటోస్ ఇంకొక అబ్బాయికి పంపిస్తే ఆ అబ్బాయి మంచివాడే అయి ఉండొచ్చు, ఆ ఫోన్ ఇంకెవరన్నా తీసుకుని ఆ ఫొటోస్ని ఎలా ఇచ్చేస్తారు, ఎంత మిస్యూజ్ చేస్తాడు. వాడికి ఆ ఫోన్ రిపేర్కి వచ్చింది, వాడు ఫోన్ షాప్లో ఇచ్చాడు అనుకోండి, వాళ్ళన్నా మిస్యూజ్ చేయొచ్చు. లేదు వీడికే ఆ అమ్మాయి ఎప్పుడన్నా నో చెప్పింది అనుకోండి, ఈ అబ్బాయికే నన్ను రిజెక్ట్ చేస్తుందా అని చెప్పి కోపంతో ఆ ఫొటోస్ని మెసేజెస్ని వాడుకోవచ్చు. ఇలాంటివన్నీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. లేదు నీ విలువ నువ్వు తెలుసుకో ఫస్ట్, వాళ్ళ విలువ వాళ్ళకి తెలుసుకుంటే పక్కన వాళ్ళు తక్కువ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. నువ్వు మెసేజెస్ పెడుతున్నావు అలా అంటే నీకు అంత వాల్యూ నువ్వు ఎక్కువ పెట్టుకున్నావు అంటే నువ్వు అలాంటి మెసేజెస్ పెట్టావు కదా. అలాంటి ప్రలోభాలు ఇలా ఉంటాయి అని తల్లి కూర్చోబెట్టి చెప్పడం పిల్లలకి, అమ్మాయి తల్లి చెప్పడం, అబ్బాయి వాళ్ళ తల్లియో తండ్రో కూర్చోపెట్టి ఒక అమ్మాయికి ఎలా విలువ ఇవ్వాలి అని అబ్బాయిలకు నేర్పించడం, అమ్మాయిలకి జాగ్రత్త, అబ్బాయిలకి విలువ ఇవ్వడం ఎలాగో, రెండూ అంతే ఇంపార్టెంట్. వీళ్ళు అలాంటివి చేయకుండా వాళ్ళు అలాంటివి చేయకుండా చూసుకోవాలి. తర్వాత అంటారా 10th లవ్, 10th క్లాస్ తర్వాత మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటున్నాయండి, ఎక్కడో కొన్నే ఉంటాయి. స్లోగా వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు, వీళ్ళు వీళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు, అంత బ్రేకప్ సమస్యలు కింద రావు. అది ఒక ఎడ్యుకేషన్ అయిపోయాక వస్తుంది, కానీ అదే స్కూల్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు అంటే వీళ్ళకి అప్పుడు ఆ డల్నెస్, డిప్రెషన్, నన్ను మాట్లాడుకోవద్దు అనుకుంటున్నారు, చదువు పైన ఎఫెక్ట్, అలాంటివన్నీ వస్తాయి స్కూల్ టైంలో జరిగింది. అదే స్లోగా దాని న్యాచురల్ ప్రోగ్రెస్ లో వెళ్ళింది అనుకోండి అదే కట్అవుట్ అవుతుంది. వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది నేర్పించాలి అమ్మాయిలకి, అబ్బాయిలకి పక్కన వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పించాలి. అది తల్లిదండ్రులు చేయాల్సిన పని.
1: అయితే డాక్టర్ శ్రీరమ్య గారు, అసలు ఈ యుక్త వయస్కుల్లో వచ్చేటువంటి ఇలాంటి సమస్యలు వాటి పట్ల అప్రమత్తంగా ఉండటానికి ముందు మనం తల్లిదండ్రుల నుంచే తీసుకుందాం, వీళ్ళు అసలు ఏం చేస్తే బాగుంటుంది, అంటే ఏమన్నా మానసిక వైద్య నిపుణుల్ని అప్పుడప్పుడు సంప్రదించడం మంచిదా, ఇంకా అసలు ఏంటి అసలు సమస్య ఉంది అని వాళ్ళు గ్రహించడమే తెలియదు, సో ఇక్కడ ఏం చెప్పాలో మీరు ఒక సూచన చేయండి.
0: పిల్లలు మీకు భయపడి విషయం దాచేదాకా తీసుకురాకండి, అది మొదటిది. మనకి పిల్లలు ఒక విషయం చెప్పడానికి భయపడుతున్నారు అంటే వాళ్ళు దాచుతున్నారు, దాచితే మన దగ్గర ఫుల్గా ఓపెన్ అవ్వరు, ఓపెన్ అవ్వకపోతే వాళ్ళ సమస్యల్ని మనం గ్రహించాం. ఆ భయం పోవాలి, గౌరవం ఉండాలి, భయం పోవాలి. మీ పిల్లలు మీ మీద గౌరవంగా ఉన్నప్పుడు నాకు ఈ సమస్య ఉందమ్మా అని మీ దగ్గరకు వచ్చి చెప్తారు. ఒక అమ్మాయి నాకు ఇలా ఒక అబ్బాయి మెసేజ్ పెడుతున్నాడమ్మా అని చెప్పి తల్లి దగ్గరకు వచ్చి చెప్పిందనుకోండి ఆ సమస్య అక్కడితో తీరిపోతుంది. అదే అమ్మో ఈ మెసేజ్ నా అమ్మ దగ్గరికి వెళ్ళిందంటే నాదే తప్పంటుందమ్మా, నన్నే తిడుతుంది అన్న భయం ఏర్పడినప్పుడు ఆ అమ్మాయి అంత ఓపెన్గా రాదు. అబ్బాయి కూడా అంతే, నాకు ఇది విషయం అని చెప్పాలంటే వాళ్ళకు స్నేహపూర్వకమైన ప్రొటెక్టెడ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ అంటారు. మనకు ఆ సేఫ్ ఎన్విరాన్మెంట్ అన్నది మన పిల్లలకి కల్పిస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్లే వచ్చి చెప్తారు, వాటికి సొల్యూషన్స్ మనమే ఇయ్యాలి, వాళ్లే వెంటనే ఇచ్చేయగలం, ఆ ట్రీట్మెంట్ ఇచ్చేయగలం. సో తల్లిదండ్రులు చేయాల్సింది పిల్లలు భయం కాకుండా మన ఎడల గౌరవంగా ఏ సమస్య వచ్చినా మనకి చెప్పే విధంగా పిల్లల్ని పెంచడం.
1: ప్రేమతో సామరస్యంగా.

0: వాళ్ళని ఆ సమస్యని చక్కగా
1: చక్కని
0: సందర్భానుసారంగా పరిష్కరించుకుంటే ఆరోగ్యకరమైన భవిష్యత్ ఉంటుంది.
1: ఉంటుంది.
0: ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యుక్త వయసులో మానసిక సమస్యలు డాక్టర్ రమ్య యూటూరి గారితో పరిచయం విన్నారు.
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తోంది. ముందుగా 2 గంటలకు ఆంగ్లంలో, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ.

0: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. It's a sixer. ఆకాశవాణి 90 years. నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా, స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అల్కా యాజ్ఞిక్, కుమార్ సాను, ఉదిత్ నారాయణ్ పాడిన ధడ్కన్ చిత్రం నుంచి వినబోయే పాట

0: పాట కుమార్ సాను అల్కా యాజ్ఞిక్ పాడిన బర్సాత్ చిత్రం నుంచి.
1: అగర్ కోయి ముజ్సే యే పూచే
2: క్యా

ఇంతవరకు విన్న ఈ పాట కుమార్ సాను అల్కా యాజ్ఞిక్ పాడిన బర్సాత్ చిత్రం నుంచి విన్నారు. తర్వాత వినబోయే పాట హమేషా చిత్రం నుంచి.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం.

యువలయ కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నెంబర్ 0866-248-8812 ఈ నెంబర్కు మీ సమాధానాలు పంపించాలి. మరి మొదటి క్విజ్ ప్రశ్న, 1900 సంవత్సరం మే 14 నుంచి ప్రారంభమైన 2వ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? 2వ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఇది ప్రశ్న. మరి మీ సమాధానాలు పంపించేయండి. 0866-248-8812 ప్రశ్న మరొక్కసారి. 1900 సంవత్సరంలో మే 14 నుంచి ప్రారంభమైన 2వ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? మరి మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, 1900 సంవత్సరం మే 14 నుంచి ప్రారంభమైన రెండవ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఇది ప్రశ్న. మరి సమాధానాలు పంపించేశారు, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా అయితే పంపించారు నెల్లూరు నుంచి విశాల, రైట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలు లంక నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరు కూడా రైట్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్ అండి. గాంధీ మార్కెట్ ఇంకోళ్ళు నుంచి పంపించారు వీరంతా, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు రైట్ ఆన్సర్. విజయ, కైలాష్, సాయి, శ్రీనివాస్, పవన్, కృతిక మారుతినగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి. ఇంకా కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. అలాగే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరనాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత మానస విజయలక్ష్మి చీరాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ పంపించారు రైట్ ఆన్సర్. శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రచారి, తిప్పర్తి నల్గొండ నుంచి రైట్ ఆన్సర్ అండి. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ రైట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ అండి. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ అండి. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్.

ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ అండి. అలాగే దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు. నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీవైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. సోమనాథం జనార్దన్ రావు, తాటిపత్తి గ్రామం, నెల్లూరు జిల్లా నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నందకిషోర్ రెడ్డి, భారతి, అనంతపూర్ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి. లతా సుహాస్, హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు నుంచి పంపారు రైట్ ఆన్సర్. కుంచి రామమూర్తి, కుంచివానిపేట నుంచి రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్, నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట, నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు నుంచి గణేష్, వీరు కూడా రైట్ ఆన్సర్. వీర కనకారావు, పార్వతి, వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లె గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. అలాగే సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్ అండి. వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపారు. రవీంద్రరెడ్డి, సర్వేపల్లి నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి, వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోన, నాగట్టి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మ వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. కోట హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి, భరత్ నగర్, సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. మంగళగిరి, ఆత్మకూరు నుంచి ఆదిశేషు రైట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీ లక్ష్మి, భట్టిప్రోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. అలాగే సాగి మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గ, బాచుపల్లి హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శ్రీరామారావు, అపరాజిత పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగమణి, ఒంగోలు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా దంపూర్ బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మా పద్మావతి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత రైట్ ఆన్సర్ అండి. ఇంకా సుమతి, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి మీరు పంపింది, ఇది రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. చక్రధర్, మహీధర్, శ్రీధర్, శశిధర్ పెనమలూరు నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపారు. నాగార్జున లక్ష్మి, వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్ల నుంచి వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మధుసూదన్ రెడ్డి, పాపిన్నేపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా వాస్తు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాస్, ఇనమడుగు నుంచి వీరంతా రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా పంపించారు, వారి పేర్లను కూడా చూద్దాం.

అనంతపూర్ నుంచి. వీరు రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మరి అందరి పేర్లు వచ్చేసాయి. మరి సరైన సమాధానం ఏంటంటే 2వ ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగాయండి. 14 ప్రారంభమై అంటే ఈరోజు 28 వరకు కొనసాగాయి ఈ గేమ్స్. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి తర్వాత క్విజ్ ప్రశ్న, రోగ నిరోధక శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? రోగ నిరోధక శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? మీ సమాధానాలు పంపించేయండి 0866248812. ఈలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన రెండవ క్విజ్ ప్రశ్న, రోగ నిరోధక శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? ఇది ప్రశ్న. మరి సమాధానాలు వచ్చేసాయి, వారి పేర్లను చూసి

సిద్ధం. ముందుగా పంపించారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి. రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా ఫణిరాజ్ నెల్లూరు నుంచి, సారీ అండి మీరు పంపింది రాంగ్ ఆన్సర్. తర్వాత సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. విజయ కైలాస్ సాయి శ్రీనివాస్ పవన్ కృతిక మారుతీనగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ రైట్ ఆన్సర్ పంపించారండి. రేణుక గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నాగమణి ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు వీరు కూడా రైట్ ఆన్సర్. అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలు లంక నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం పంపించారండి రైట్ ఆన్సర్ వీరు. ఇంకా వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత రైట్ ఆన్సర్ పంపారు. అనంతపురం నుంచి అనురాధ వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. వీరు తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి మాధవి వీరు పంపింది ఇందాకటి ప్రశ్నకి, మొదటి ప్రశ్నకి సమాధానం పంపించారండి. సరైన సమాధానమే పంపించారు. మరి రెండవ ప్రశ్న కూడా సమాధానాన్ని పంపించేయండి. అలాగే లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ పంపారు. మీరు దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. వేదాంతం వెంకట రామ ఫణికృష్ణ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ రైట్ ఆన్సర్ అండి. సూర్యనారాయణ తెనాలి నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. మానస విజయలక్ష్మి చీరాల నుంచి రైట్ ఆన్సర్ పంపారు. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్ అండి. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపిన్నేపాలెం నుంచి రైట్ ఆన్సర్ అండి. నందకిషోర్ రెడ్డి భారతి అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుంచి పంపించారు వీరు రైట్ ఆన్సర్. వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. విజయ్ శేఖర్ టీచర్ వీరు ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నరసింహం ఇస్కాన్ సిటీ నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చందలూరి విష్ణు సాయి మౌనిక వీరంతా పంపిన ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్ కాదండి, ఇది ఇమ్యూనాలజిస్ట్ అని అన్నారు. ఆయన పేరు, మనం అడిగిన ప్రశ్న ఏంటంటే ఆయన పేరు ఏంటి అని. రాంబాబు సుశీల రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు.
ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్.

శ్యామల, అయాన్స్, పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మా, వీరంతా కూడా రైట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబర్రావు, సరస్వతి, సాయిజ్యోతి, భానుతేజ రైట్ ఆన్సర్ అండి. ఆత్మూరి మురళి లక్ష్మీ భట్టిప్రోలు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ అండి. చక్రధర్ మహీధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్. మీరు ఆన్సర్ ఇది రాంగ్ ఆన్సర్ అండి. మీరు ఊరు పేరు కూడా పంపించలేదండి. ఎవరు ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా వీరా కనకారావు, పార్వతి వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. అశోక్ రమ్య దినకర్ దేవాన్షు శ్రీకృష్ణ ఒంగోలు నుంచి వీరు రైట్ ఆన్సర్. దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ సౌధామణి వసుంధర ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి రైట్ ఆన్సర్ పంపారండి. రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి మీరు మళ్ళీ ఆన్సర్, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. కుంచి రామమూర్తి కుంచివానిపేట నుంచి ఇది రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఇది కూడా శ్రీరామారావు ఇంకా అపరాజిత పెనమలూరు నుంచి వీరు పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, నెహన్, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రుత్విక్ వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఇంకా రామకృష్ణయ్య గారు, వినయ్ కుమార్ నెల్లూరు జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రరెడ్డి, మస్తాన్ భాషా కార్పెంటర్, బుచ్చిరెడ్డి పాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఫణిరాజు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. డాక్టర్ కేవి రావు తణుకు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తాళ్ళూరు శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి ఎలమంచిలి నుంచి రైట్ ఆన్సర్ అండి. తురకపల్లి నుంచి వినయ్ ఆంటోనీ రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ అండి. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. అలాగే ఇది కూడా రాంగ్ ఆన్సర్, భోగనాథుని వెంకటేశ్వరరావు పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. అనంతపూర్ సాయినగర్ నుంచి హరినాథ్ బాబు రైట్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. విశాల నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. రాంబాబు సుశీల రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. దీనికి సరైన సమాధానం ఏంటంటే రోగ నిరోధక శాస్త్ర పితామహుడు అని ఎడ్వర్డ్ ఆంటోనీ జెన్నర్ని పిలుస్తారు. వీరు ప్రపంచంలోనే మొదటిసారిగా మసూచి వ్యాధికి వ్యాక్సిన్ని కనిపెట్టారు. మరి

ఇంకొకరు పంపించారు, ఇస్మాయిల్ సయ్యద్ జాకీర్ భాయ్ మహమ్మద్ రఫీ భాయ్ మంగళగిరి నుంచి. రైట్ ఆన్సర్ అండి. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలండి. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన హిందీ పాఠం వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో బర్తే కదం 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వానలత, విద్యార్థి ఎం కుష్వంత్ సాయి. వినండి 8వ తరగతికి హిందీ పాఠం బర్తే కదం.
2: ప్రణామ్ అధ్యాపికాజీ.
3: ఆశీష్ ఆవో బైటో కుష్వంత్ డైరీ లిఖనా అచ్చి ఆదత్ హై. దిన్ మే ఘటే సభీ ఘటనాఓ కే బారే మే సూక్ష్మ రూప్ సే డైరీ మే లిఖతే హై. ఇస్సే హమ్ యహ్ జానకారీ మిల్తీ హై హమ్ కిస్ దిన్ క్యా కియే హై. దేశ్ కే మహాన్ లోగ్ జో భీ గుజరే వే సభీ డైరీ లిఖనే కీ ఆదత్ రఖతే థే. డైరీ లిఖనే సే హర్ దిన్ హమ్నే క్యా కార్య కియే హై కైసే కియే హై ఇస్కా ఆత్మ విశ్లేషణ కర్ సక్తే హై. హమారే వ్యవహార్ మే పరివర్తన్ లా సక్తే హై. ముఖ్య విషయ తిథి ఉస్మే లిఖ సక్తే హై. ఉస్ సాల్ ఘటీ సభీ ఘటనాఓ కో హమ్ జబ్ చాహే తబ్ పఢ్ సక్తే హై. అచ్చా ఆజ్ హమ్ ఇసీ విషయ సే సంబంధిత్ పాఠ పఢేంగే. పహలే తుమ్ పాఠ పఢో.
2: జీ అధ్యాపికా జీ, ఆజ్ మా కీ తబియత్ కుచ్ ఠీక్ హై. సుబహ్ జబ్ మే ఉఠీ తో దేఖా కీ వే కామ్ పర్ నికల్ చుకీ తీ. ఏక్ సప్తాహ్ సే మై పాఠశాలా నహీ గయీ తీ. మా కా కామ్ జో కర్నా పడతా తా, ఆజ్ మే పాఠశాలా జానా చాతీ తీ. పతా నహీ గురుజీ నే క్యా క్యా పఢా దియా హోగా. ఔర్ ఫిర్ మమతా రవి షమీమ్ సే భీ తో కయీ దినో సే నహీ మిలీ.
3: అచ్చా సునో, ఈరోజు అమ్మ ఆరోగ్యం కొంచెం బాగుంది. ఉదయాన్నే నేను లేచినప్పుడు ఆమె పని మీద వెళ్ళడం నేను చూశాను. ఒక వారం రోజుల నుండి నేను పాఠశాలకు వెళ్ళడం లేదు. అమ్మ ఆరోగ్యం బాగోలేని కారణంగా అమ్మకు సేవలు చేస్తూ ఇంటి వద్ద పనిచేయవలసి వచ్చింది. ఈరోజు నేను బడికి వెళ్ళాలనుకుంటున్నాను. బడిలో గురువుగారు ఏం చెప్పారో ఏం చదివించారో తెలియదు. అంతేకాక మమత రవి షమీములను కూడా చాలా రోజుల నుంచి నేను కలవలేదు. అచ్చా ఆగే పడో.
2: పర్ దీదీ నే కహా కి మా కి బీమారీ కే బాద్ ఆజ్ కామ్ పర్ జానే కా ఉన్కా పహలా దిన్ హే, ఇస్లియే తు యహా రహకర్ మేరీ మదర్.

0: कर। वैसे तो मैं दीदी की सहायता हमेशा करती हूँ। जो भी हो, काम ज्यादा होने के कारण आज मैं स्कूल नहीं जा पाई। काम करते करते दिन कैसे गुजर गया इसका पता ही नहीं चला।
1: इसका बावत मैं तेलुगु में बताऊंगी, ध्यान से सुनो। అమ్మ జబ్బు పడిన తరువాత ఈరోజు తను పనికి వెళ్ళడం మొదటి రోజు కదా, అందువల్ల నీవు ఇక్కడే ఉండి నాకు సహాయం చేయమని అక్క నాతో అన్నది. అయితే నేను అక్కకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాను. ఏది ఏమైనప్పటికీ పని ఎక్కువగా ఉన్నందున నేను ఈరోజు బడికి వెళ్ళలేకపోయాను. పని చేస్తూ చేస్తూ రోజంతా ఎలా గడిచిపోయిందో నాకే తెలియలేదు. अच्छा, अब आगे पढ़ो।
0: आज जब मैं स्कूल के लिए निकली तो हल्का हल्का पानी गिर रहा था। बारिश रुकने तक देर हो गई। समय देखा तो 10 बज चुके थे। मैं बाइक लेकर पाठशाला की ओर भागी। फिर भी देर हो गई। सब अपने अपने काम में लग चुके थे।
1: ఈరోజు నేను పాఠశాలకు బయలుదేరినప్పుడు వర్షం జల్లులు జల్లులుగా పడుతుంది. వర్షం ఆగేంత వరకు ఉండడం వలన ఆలస్యం అయిపోయింది. అప్పుడు సమయం 10:10. నేను సంచి తీసుకుని బడికి పరిగెత్తాను. అయినప్పటికీ ఆలస్యం అయిపోయింది. తరగతి గదులు అందరూ తమ తమ పనులలో నిమగ్నమై ఉన్నారు. అచ్చా, ఆగే పడో.
0: లోమ్డి కి కహానీ లిఖని తీ। मुझे तो कुछ समझ में नहीं आ रहा था कि क्या करना है। पहले डर के मारे पूछा नहीं, फिर थोड़ी देर बाद पूछा तो अध्यापिका जी ने मेरी और देखते हुए पूछा, समीना कल तुम क्यों नहीं आई? तो मैंने उन्हें पाठशाला ना आने का कारण बताया। तब उन्होंने मुझे हर दिन पाठशाला आने के लिए समझाया, फिर कहानी पढ़ने को कहा।
1: అచ్చా సునో కుష్వంత్, నక్క కథ వ్రాయవలసి ఉన్నది. నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మొదట భయం కారణంగా అడగలేదు. కాసేపటి తరువాత అడిగితే ఉపాధ్యాయురాలు నా వైపు చూస్తూ, సమీనా నిన్న నీవు ఎందుకు రాలేదు అని అడిగారు. అప్పుడు నేను పాఠశాలకు రాని కారణం చెప్పాను. అప్పుడు ఆమె నన్ను ప్రతిరోజు పాఠశాలకు రావలసినదిగా నచ్చ చెప్పారు. నన్ను మళ్ళీ కథ చదవమని చెప్పారు. అచ్చా, ఆగే పడో.
0: మే పడ్నే లగి, మజేదార్ లగి, మే తో పడ్ హీ రహీ తీ, పర్ శ్యామ్ ఔర్ సాయనా నే తో అప్నీ కహానీ ఉత్తర్ పుస్తికా మే లిఖ్ భీ లీ తీ। वे अध्यापिका जी को दिखाने लगे। रवि और इरफान एक दूसरे के बाल खींच रहे थे। अध्यापिका जी ने उन्हें डांटा। इतने में 10 मिनट की छुट्टी हो गई। मैंने शमीम और ममता से खूब सारी बातें की। शाम को खूब खेला। दिन कैसे बीत गया यह पता ही नहीं चला।
1: अच्छा कुशवन, तुमने अच्छा पढ़ा है। इसका भावार्थ मैं तेलुगु में बताऊंगी, ध्यान से सुनो।
0: जी अध्यापिका जी।
1: నేను కథ చదవసాగాను. మజాగా అనిపించింది. నేను చదువుతూ ఉండగానే శ్యామ్ మరియు సాయన ఇరువురు తమ సమాధాన పత్రాలలో కథ రాసేసి ఉపాధ్యాయురాలకి చూపించసాగారు. రవి, ఇర్ఫాన్ ఇద్దరూ అదే సమయంలో ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని గుంజుకొనుచున్నారు. అప్పుడు మా ఉపాధ్యాయురాలు వారిద్దరిని మందలించారు. ఇంతలో 10 నిమిషాలు విరామం లభించింది. నేను సమీం మరి ఇంకా మమతలతో బాగా మాట్లాడాను. సాయంత్రం మేమంతా కలిసి బాగా ఆడుకున్నాము. నాకైతే ఈరోజు ఎలా గడిచిందో కూడా తెలియలేదు. అచ్చా, ఆగే పడో.
0: आज मैं पाठशाला समय पर पहुंच गई। पाठशाला में पाठशाला समिति की बैठक थी। सरपंच जी भी आए थे। हम सब को बरामदे में बिठाया गया। प्रधानाध्यापक जी और सरपंच जी ने बारी बारी हमसे बातचीत की। प्रधानाध्यापक जी ने बताया कि भारत सरकार बच्चों के लिए शिक्षा का अधिकार कानून 1 अप्रैल 2010 से अमल कर रही है। इस कानून के अनुसार 6 से 14 वर्ष के सभी बच्चों को निशुल्क और अनिवार्य रूप से शिक्षा पाने का अधिकार है।
1: अच्छा सुनो।

0: నేను ఈరోజు సమయానికి పాఠశాలకు చేరుకున్నాను. ఈరోజు పాఠశాలలో పాఠశాల సంఘం సమావేశం ఉన్నది. ఈ సమావేశంకు సర్పంచ్ గారు కూడా వచ్చారు. మమ్మల్ని అందరినీ వరండాలో కూర్చోబెట్టారు. ప్రధాన ఉపాధ్యాయులు మరియు సర్పంచ్ గారు ఒకరి తర్వాత ఒకరు మాతో మాట్లాడారు. ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ, భారత ప్రభుత్వం 1 ఏప్రిల్ 2010 సంవత్సరం నుండి పిల్లల విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిందని, ఈ చట్టం అనుసరించి 6 నుండి 14 సంవత్సరముల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు ఉందని చెప్పారు. అచ్చా, అబ్ ఆగే పాట్ పడో.
1: ఉన్హే అప్ని పడాయి కే లియే ఏక్ పైసా భీ ఖర్చ్ నహీ కర్నా హోగా. భారత్ సర్కార్ హర్ బచ్చే కే చెహరే పర్ ఖుషీ దేఖనా చాతీ హై. తభీ సాయనా నే ప్రధానాధ్యాపక్ జీ సే పూచా, సర్కార్ హమారే లియే ఔర్ క్యా సువిధాయే దే రహీ హే. తో ప్రధానాధ్యాపక్ జీ నే ఉస్కే ప్రశ్న కీ ప్రశంసా కీ. ఆగే ఉన్హోనే కహా కీ సర్కార్ పౌష్టిక్ భోజన్, బాలికా శిక్షా, పేయజల్ కీ సువిధా, ఖేల్ సామాగ్రి, ఖేల్ కా మైదాన్, పోషాక్, నిశుల్క్ పాఠ్య పుస్తకే ఔర్ వివిధ ప్రకార్ కీ సువిధాయే ప్రోత్సాహన్ ఆది దే రహీ హే. సర్కార్ చాహతీ హై కీ భారత్ కా హర్ నాగరిక్ పడా లికా బనే 100% సాక్షరతా దర్ ప్రాప్త్ కరే. సర్కార్ కా నారా హే సబ్ పడే సబ్ బడే. జిస్ దిన్ భారత్ కా హర్ బచ్చా శిక్షిత్ హోకర్ అచ్చా నాగరిక్ బనేగా, ఉసీ దిన్ హమారే మహాపురుషో కే సప్నే సాకార్ హోంగే. జై హింద్.
0: అచ్చా సునో, ఇంకా ప్రధాన ఉపాధ్యాయుల వారు మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు. పిల్లలు తమ చదువు నిమిత్తం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదని, భారత ప్రభుత్వం ప్రతి పిల్లవాని ముఖంలో సంతోషాన్ని చూడగోరుచున్నదని చెప్పారు. అప్పుడు సాయన ప్రధాన ఉపాధ్యాయుల వారిని, ప్రభుత్వం మన కోసం ఏమేమి సౌకర్యాలను కల్పించుచున్నది అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రధాన ఉపాధ్యాయుల వారిని ప్రశ్నించినందుకు గాను సాయనాను ఎంతో ప్రశంసించి ఇంకా ఈ విధంగా చెప్పారు. ప్రభుత్వం పౌష్టిక భోజనం, బాలికా విద్య, ఆట వస్తువులు, ఆట స్థలము, దుస్తులు, ఉచిత పాఠ్య పుస్తకాలు, వివిధ రకాల సౌకర్యాలు మరియు ప్రోత్సాహకాలను కల్పించుచున్నది. ప్రభుత్వం దేశంలోని ప్రతి పౌరుడు విద్యావంతుడు కావాలని కోరుకుంటుంది. 100% అక్షరాస్యత సాధించాలని లక్ష్యంతో కృషి చేస్తుందని ప్రభుత్వం యొక్క నినాదం ఏమిటంటే, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. ఏ రోజున భారతదేశపు ప్రతి పిల్లవాడు చదువుకుని మంచి పౌరుడు అవుతాడో ఆ రోజుని మన దేశంలోని మహాపురుషుల కలలు సాకారమవుతాయి. జై హింద్ అంటూ ముగించారు. అచ్చా ఆగే పడో కుష్వంత్
1: జీ. అధ్యాపిక జీ, ప్రధాన అధ్యాపక్ జీ కీ బాతే సున్కర్ హమ్ సబ్నే తాలియా బజాయి. ఆజ్ మే బహుత్ ఖుష్ థీ. మేనే ఘర్ లౌట్ కర్ మాతా పితా ఔర్ దీదీ కో ప్రధాన అధ్యాపక్ జీ కీ కహీ సారీ బాతే బతాయి.
0: అచ్చా సునో, ప్రధాన ఉపాధ్యాయుల వారి మాటలు విని పిల్లలందరూ కూడా చప్పట్లు కొట్టారు. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులకు, అక్కకు ప్రధాన ఉపాధ్యాయుల వారు చెప్పిన అన్ని విషయాలను చెప్పాను అని సమీనా అన్నది.
1: అధ్యాపికా జీ, ఇస్ పాట్ కే సంబంధిత్ కుచ్ కఠిన్ శబ్దార్థ్ బతాయేనా.
0: అచ్చా బతాంగి, లిఖ్ లో.
1: జీ అధ్యాపికా జీ.
0: మా మాతా అమ్మా.
1: మా మాతా అమ్మా.
0: బాప్ పితా తండ్రి.
1: బాప్ పితా తండ్రి.
0: తబియత్ తందురుస్తి ఆరోగ్యం.
1: తబియత్ తందురుస్తి ఆరోగ్యం.
0: సప్తాహ్ 7 దిన్ వారం రోజులు.
1: సప్తాహ్ 7 దిన్ వారం రోజులు.
0: డాంట్నా నిందా కర్నా తిట్టుట.
1: డాంట్నా నిందా కర్నా తిట్టుట.
0: టీక్ సహీ బాగుగా.
1: టీక్ సహీ బాగుగా.
0: అచ్చా అబ్ కుచ్ ప్రశ్న పూచుంగి, జవాబ్ దో.
1: జీ అధ్యాపికా జీ.
0: సమీనా కే ఘర్ కీ స్థితి కైసీ థీ కుష్వంత్?
1: అధ్యాపికా జీ, సమీనా కే ఘర్ మే ఉస్కీ మా కీ

0: విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రీమతి బి సుబ్బమ్మ బృందం వారి భజనావళి వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు. ముందుగా స్టూడెంట్ నెంబర్ 1 ఈ చిత్రానికి చంద్రబోసు సాహిత్యం టిప్పు గానం.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల విశ్వసనీయత
0: 90 ఏళ్ల అనుబంధం
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం
1: వినోదం
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి
0: ఆస్వాదించండి
2: వినబోతున్న పాట కుబేరులు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం

0: love you.
1: మీరు విన్న ఈ పాట ముత్యమంత ముద్దు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం, సాహిత్యం వేటూరి. ఇప్పుడు వినబోతున్న పాట ఆపద్ బాంధవుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రగానం, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ముద్దుల కొడుకు. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, సుజాత గానం, సంగీతం విద్యాసాగర్, సాహిత్యం AM రత్నం, శివగణేష్.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా ప్రపంచ మానసిక ఆరోగ్యంపై అవగాహన వారోత్సవం గురించి తెలుసుకుందాం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దృఢంగా ఉన్నవారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వైద్య నిపుణులు పరిగణిస్తారు. శరీరానికి వ్యాధి వచ్చినట్లే మనసుకు కూడా వ్యాధి వస్తుంది. వీటిని సకాలంలో గుర్తించి వైద్య చికిత్సలు పొందటం చాలా ముఖ్యం. సమాజంలో మానసిక ఆరోగ్యం పట్ల, మానసిక వ్యాధుల పట్ల తగినంత అవగాహన లేదని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏంటి, దీని పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి జీవితంలో డబ్బు, ఉద్యోగం, పేరు ప్రతిష్టలు ఎంత ముఖ్యమో అంతకన్నా కూడా మనసు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ ఆధునిక ప్రపంచంలో గమనిస్తే బయటకు నవ్వుతూ కనిపించే ఎంతోమంది లోలోపల మాత్రం తీవ్ర ఆందోళన, ఒత్తిడి, నిరాశ, ఒంటరితనం వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో సరైన అవగాహన తెచ్చేందుకు ప్రతి సంవత్సరం మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. మానసిక ఆరోగ్యంపై అవగాహన వారాన్ని మొట్టమొదటిసారిగా బ్రిటన్కు చెందిన మెంటల్ హెల్త్ అవేర్నెస్ వారు 2001వ సంవత్సరంలో అధికారికంగా ప్రారంభించారు. మరి అప్పటి నుండి ప్రతి సంవత్సరం మే మాసంలో ఇటువంటి అవగాహన వారాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా ఈ అవగాహన వారాన్ని మే 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. మానసిక ఆరోగ్యం అంటే కేవలం తీవ్రమైన మానసిక వ్యాధులు మాత్రమే కాదు, ప్రతిరోజు మనం ఎదుర్కొనే ఒత్తిడి, భయం, ఆందోళన, నిద్రలేమి సమస్యలు, ఇవన్నీ కూడా మానసిక ఆరోగ్యానికి సంబంధించినవి. ప్రస్తుతం చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ సమస్యల ప్రభావానికి లోనవుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థుల పరీక్షల ఒత్తిడి వల్ల అనేక మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇకంతేకాదండి, యువత కూడా ఉద్యోగ అవకాశాల కోసం తీవ్ర మానసిక సమస్యలను ప్రస్తుత రోజుల్లో ఎదుర్కొంటున్నారు. కొన్ని నివేదికల ప్రకారం చూసుకుంటే మానసిక సమస్యలను ఎక్కువ శాతం ఎదుర్కొంటున్న వారు యుక్త వయసులో ఉన్న వారేనని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. అలానే సోషల్ మీడియా అధిక వినియోగం, మొబైల్ ఫోనుకు బానిస కావడం, సరైన నిద్ర లేకపోవడం, కుటుంబ సభ్యులతో సరిగ్గా సమయం గడపకపోవడం వంటి కారణాల వల్ల కూడా ఈ మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి. ప్రస్తుత కాలంలో చాలామంది తమ బాధను బయటపెట్టడానికి లేదా ఇతరులకు చెప్పుకోవడానికి ఎంతగానో భయపడుతున్నారు. ఆ బాధను బయటపెడితే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే ఆలోచనతో లోలోపల కుమిలిపోతూ మౌనంగా బాధపడుతుంటారు. మనసులోని బాధను కుటుంబ సభ్యులతో లేదా నమ్మకమైన స్నేహితులతో పంచుకోవడం చాలా అవసరం. సరైన సమయంలో కౌన్సిలింగ్ తీసుకుంటే మానసిక సమస్యల నుండి కొంతమేరకు బయటపడటం సాధ్యమే. ఈ మానసిక సమస్యల నుండి బయటపడాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు కనీసం

7 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలి. ప్రతిరోజు ఉదయం పెందలకాడనే లేచి వ్యాయామం, యోగా చేయడం ద్వారా మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఈ మానసిక సమస్యల నుండి బయటపడాలంటే సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించడం కూడా చాలా అవసరం. మానసిక ఆరోగ్యంపై సరైన అవగాహన పెంచేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేక అవగాహన సదస్సులు, ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి మనసు కూడా మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగమే. మనసుకు కూడా ప్రేమ, ఆదరణ ఎంతో అవసరం. ఎవరైనా బాధలో ఉన్నారని తెలుసుకున్నప్పుడు వారిని ఎగతాళి చేయకుండా వారికి తోడుగా నిలబడాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక మంచి మాట, ఒక చిన్న పలకరింపు ఒక జీవితాన్ని అందంగా మార్చగలదు. కాబట్టి ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్ సందర్భంగా మనందరం కలిసి మానసిక ఆరోగ్యంపై సరైన అవగాహన పెంచుకుందాం. ఒత్తిడికి దూరంగా ఉండి ఆనందంగా జీవిద్దాం. ఆరోగ్యమైన మనసే ఆనందమైన జీవితానికి అసలైన పునాదని గుర్తుంచుకుందాం. కార్యక్రమంలో మరొక అంశం గురించి వినబోయే ముందు మనసును మైమరిపించే ఒక మధురమైన పాట ఇప్పుడు మీకోసం. వింటూ ఆనందించండి. మీరు వింటున్న ఈ పాటకు గీతరచన ఎంఎం కీరవాణి, పాడినవారు కేజే యేసుదాస్, చిత్ర

ఒక మంచి పాట వినేశారు కదా, ఇక ఆలస్యం చేయకుండా ఇంకో విషయం గురించి కూడా తెలుసుకుందాం. మన వంటింట్లో ప్రతిరోజు తప్పనిసరిగా ఉపయోగించే పదార్థమే ఉప్పు. ఉప్పు లేకుండా ఆహారం రుచించదు, కానీ అదే ఉప్పు మోతాదుకు మించి తీసుకుంటే కాలక్రమేణా మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అలాగే అధిక రక్తపోటు, గుండె జబ్బులు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలు, మెదడు సంబంధిత వ్యాధులు వంటి అనేక సమస్యలకు ఈ అధిక ఉప్పు వినియోగమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రపంచ ఉప్పు అవగాహన వారోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 2005 ప్రారంభించారు. ఈ సాల్ట్ అవేర్నెస్ వీక్ని ప్రతి సంవత్సరం 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరుపుకుంటారు. ఈ సాల్ట్ అవేర్నెస్ వీక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే అధికంగా ఉప్పు వినియోగించడం ద్వారా ప్రజలకు కలిగే ప్రమాదాలను తెలుసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా రోజుకి ఎంత ఉప్పు తీసుకోవాలి, ఎక్కువగా ఉప్పు తీసుకుంటే ఏమవుతుంది అనే విషయాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఒక మనిషి రోజుకు కేవలం 5 గ్రాముల వరకు మాత్రమే ఉప్పు తీసుకోవాలి, అంటే ఒక చిన్న టీ స్పూన్కు సమానమైన పరిమాణం మాత్రమే తీసుకోవాలి. ఈ వారోత్సవం సందర్భంగా యువత తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ రోజుల్లో యువత ఎక్కువ శాతం ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్కి బాగా అలవాటు పడ్డారు. అలాగే కూల్ డ్రింక్స్తో పాటు అధిక ఉప్పు కలిగిన ఆహారాలను యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనివల్ల యువతకు చిన్న వయసులోనే బీపీ, షుగర్, ఊబకాయం, గుండె జబ్బులు అధికంగా వస్తున్నాయి. అందుకేనండి యువత చిన్న వయసు నుండే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. ఎక్కువగా ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారమే తీసుకోవాలి. ఈ సాల్ట్ అవేర్నెస్ వీక్ సందర్భంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు ఉచిత బీపీ పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి శ్రోతలారా, ఆరోగ్యం అనేది డబ్బుతో కొనలేనిది. మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే భవిష్యత్తులో వచ్చే వ్యాధుల నుండి రక్షిస్తాయి. అందుకని అవగాహన వారోత్సవం సందర్భంగా మనందరం కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. అధిక ఉప్పు వినియోగాన్ని తగ్గిద్దాం. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను అలవర్చుకొని మన కుటుంబ సభ్యులకు కూడా ఇంతటి చక్కటి విషయాన్ని గురించి అవగాహన కల్పిద్దాం. కార్యక్రమంలో మరొక అంశం గురించి వినబోయే ముందు సాంబా చిత్రానికి ఎస్పీపీ చరణ్, సుజాత మోహన్ పాడిన పాట మీకోసం.

అలాగే కార్యక్రమంలో అరుణ్ చంద్రా గారి జన్మదినోత్సవం గురించి కొన్ని విలువైన మాటలు క్లుప్తంగా తెలుసుకుందాం. మన భారత స్వాతంత్ర సమర చరిత్రలో ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన దేశం కోసం పణంగా పెట్టారు. మరి అలాంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుల్లో అరుణ్ చంద్రా గారు ఒకరు. ఈయన 1892 సంవత్సరంలో మే 14వ తేదీన బెంగాల్ ప్రెసిడెన్సీలోని బరిసాల్ అనే ప్రాంతంలో జన్మించారు. అరుణ్ చంద్రా గారు తన చిన్నప్పటి నుంచే ఆయనలో దేశభక్తి భావాలు బలంగా ఉండేవి. మన దేశం బ్రిటిష్ అధికారంలో నలిగిపోవటం ఆయన మనసును కలిచివేసింది. ఆయన విద్యార్థి దశలోనే జాతీయోద్యమ భావాజాలు

ఆయనపై ప్రభావం చూపింది. దేశం కోసం పనిచేయాలనే తపన ఆయన చిన్న వయసులోనే ఏర్పడింది. అరుణ్ చంద్ర గారు జుగాంతర్ అనే విప్లవ సంస్థలో ఒక సభ్యుడిగా కూడా పనిచేశారు. అలాగే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ యువతలో దేశభక్తి భావాన్ని రగిలించారు. స్వేచ్ఛ కోసం ఆయన చేసిన పోరాటంలో ఆయన అనేకసార్లు జైలు శిక్షను కూడా అనుభవించారు. అయినప్పటికీ ఆయనలో ధైర్యం ఏమాత్రం తగ్గలేదు. భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత కూడా అరుణ్ చంద్ర గారు నిర్విరామంగా ప్రజాసేవను కొనసాగించారు. తరువాత ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజాప్రతినిధిగా కూడా ప్రజలకు అనేక సేవలందించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బరాసత్ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. పార్లమెంటులో ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ సామాన్య ప్రజల హక్కుల కోసం కూడా పోరాడారు. అలాగే గ్రామీణాభివృద్ధి, విద్యా విస్తరణ, సామాజిక సమానత్వం, ప్రజా సంక్షేమం వంటి అంశాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కూడా వహించారు. అరుణ్ చంద్ర గారి జీవితమంతా దేశసేవకే అంకితమైంది. చివరిగా అరుణ్ చంద్ర గారు 1983 ఫిబ్రవరి 10వ తేదీన పరమపదించారు. భౌతికంగా ఆయన మన మధ్యలో లేనప్పటికీ ఆయన దేశం కోసం చేసిన త్యాగాలు, ఆయన ఆశయాలు నేటికి ప్రజల మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచాయి. కార్యక్రమంలో చివరి అంశం గురించి వినబోయే ముందు రాఘవేంద్ర చిత్రానికి మణిశర్మ సంగీతంతో శంకర్ దేవన్ చిత్ర పాడిన పాట మీకోసం, వింటూ ఆనందించండి.

0: కార్యక్రమంలో చివరిగా ఛత్రపతి సంభాజీ మహారాజు గారి జయంతి గురించి కొన్ని విశేషమైన మాటలు క్లుప్తంగా తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలోనే అటు శౌర్యానికి ఇటు ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన మహావీరుల్లో ఒకరు. అతనెవరో కాదండి, ఆయన పేరే ఛత్రపతి సంభాజీ మహారాజ్. మరాఠా సామ్రాజ్య గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వీరుడని చెప్పాలి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు 1657 సంవత్సరంలో మే 14వ తేదీన మహారాష్ట్రలోని పురంధరకోటలో జన్మించారు. ఆయన తండ్రి భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప యోధుడు. ఆయన పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి సంభాజీ మహారాజు గారు చిన్నతనంలోనే మంచి ప్రతిభ కనపరిచారు. ఛత్రపతి సంభాజీ మహారాజు గారు తన బాల్యంలోనే గుర్రపు స్వారీ, ఖడ్గ విద్య, యుద్ధ వ్యూహాలు వంటి అనేక సైనిక విద్యల్లో కూడా శిక్షణ పొందారు. అంతేకాకుండా సంస్కృతం, మరాఠీ, హిందీ వంటి భాషల్లో కూడా మంచి పాండిత్యం సంపాదించారు. తండ్రి శివాజీ మహారాజు గారి మరణాంతరం సరిగ్గా అది 1681 సంవత్సరం. సంభాజీ మహారాజు గారు మరాఠా సామ్రాజ్యానికి 2వ ఛత్రపతిగా పట్టాభిషక్తులయ్యారు. తన తండ్రి స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని కాపాడటమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. శత్రువులెన్నిసార్లు దాడులు చేసినా సంభాజీ మహారాజు గారు వెనక్కి తగ్గలేదు. యుద్ధరంగంలో ఆయన చూపిన పరాక్రమం శత్రువులను గజగజ వణికించేది. ఛత్రపతి సంభాజీ మహారాజు గారు దేశ ప్రజలకు చేసిన సేవలు అపారమైనవి. విదేశీ ఆక్రమణ నుండి మన దేశాన్ని రక్షించేందుకు ఆయన తన జీవితాన్నే త్యాగం చేశారు. అలాగే హిందూ ధర్మాన్ని కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మహావీరుడి జీవితం చివరకు విషాదకరంగా ముగిసింది. మొఘల్ సేనలు సంభాజీ మహారాజు గారిని పట్టుకుని తీవ్ర హింసలకు గురిచేశారు. అయినప్పటికీ ఆయన తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. శత్రు ముందు తల వంచకుండా సింహం వలె ధైర్యంగా నిలిచారు. చివరకు ఛత్రపతి సంభాజీ మహారాజు గారు 1689 సంవత్సరం మార్చి 11వ తేదీన వీరమరణం పొందారు. ఛత్రపతి సంభాజీ మహారాజు గారి జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పిస్తుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, దేశభక్తితో కూడిన త్యాగం ఉంటేనే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనవచ్చని ఆయన జీవితం మనకు తేటగా చెబుతుంది. పరిస్థితులెంత క్లిష్టంగా ఉన్నా సరే మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన విలువలను వదలకూడదని ఆయన జీవితం మనకు చెబుతుంది. నేటి తరం యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మన దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలి. అలాగే నేటి తరం యువతకు చదువుతో పాటు సంస్కారం, సేవాభావం, దేశభక్తి కూడా అవసరమని యువత ముఖ్యంగా గమనించాలి. ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాల గురించి తెలుసుకున్నారు. మరి ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువవాణి కార్యక్రమంలో మరిన్ని.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరింతవరకు విన్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడినవి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నా దేశం నా బాధ్యత పేరిట ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలను పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రితో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర రాయలసీమలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఈ సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ, తిరుపతిలో 2,500 కోట్ల రూపాయలతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల తయారీ యూనిట్, విశాఖలో 100 కోట్ల రూపాయలతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు, సత్యసాయి జిల్లాలో 51,000 కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంట్, కడపలో 12,000 కోట్ల రూపాయలతో అదాని హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ వంటి కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు కూడా ఆమోదం లభించిందన్నారు. ఎంఎస్ఎంఈలకు నిధుల సౌలభ్యం కల్పించేందుకు ప్రత్యేక ఎక్స్చేంజ్ ఏర్పాటు ప్రతిపాదనపై కూడా కేబినెట్ చర్చించిందని మంత్రి పార్థసారథి వివరిస్తూ,
1: మన రాష్ట్రంలో దాదాపు 20 లక్షల పైబడి ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. ఎన్ఎస్సీలో బిఎస్సీలో రిజిస్ట్రేషన్ ఫీజే చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 14-18% ఉంటుంది ఫీజు. దాన్ని కేవలం 5% కంటే తక్కువ ఫీజ్ తో ఈ ఎక్స్చేంజ్ ప్రారంభించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పేసి మనం చేస్తాము. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ అభ్యర్థుల మేరకు ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2530 కింద నేవల్ అప్లికేషన్స్ కోసం అమరావతి క్వాంటమ్ వ్యాలీ లో ప్రత్యేక
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యలను పాటిద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పొదుపు చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కాన్వాయిలు తగ్గించుకుంటే సరిపోదని, ఇతర మార్గాలు చూడాలన్నారు. వర్చువల్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ పొదుపు చర్యలపై దృష్టి సారించాలని చెప్పారు. వర్క్ ఫ్రం హోంపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలన్నారు. సౌరశక్తిని పెద్ద ఎత్తున అందిపుచ్చుకోవాలని, అందుకు పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పొదుపు చర్యలను దశల వారీగా చేపడదామని, ప్రతి నిర్ణయానికి ప్రజలను సన్నద్ధం చేసిన తర్వాతనే ప్రకటన చేద్దామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం సమీపంలో యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన డిఫెన్స్ ప్రాజెక్టును అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిఆర్డీఏలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 15,803 కోట్ల రూపాయలతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇది భారతదేశపు మొట్టమొదటి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్. ఇందులో స్టెల్త్ టెక్నాలజీ, ట్విన్ ఇంజిన్ సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, అత్యాధునిక ఏవియానిక్స్ వంటి సదుపాయాలతో యుద్ధ విమానాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు వెల్లడించారు. ఇదే వేదిక నుంచి డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులకు సైతం రేపు

0: వర్చువల్గా భూమి పూజ చేయనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ మూడో దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈరోజు కీలక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 30 నుంచి దశల వారీగా ఎస్ఐఆర్ మూడో దశ ప్రారంభమవుతోందని వెల్లడించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 46,397 మంది బూత్ స్థాయి అధికారులు, 68,868 మంది బీఎల్ఏలు జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి దాదాపు 4,16,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. అనంతరం జూలై 21న ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 22న తుది జాబితా విడుదల చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీ ఈసెట్ 2026 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి వెబ్సైట్ cets.apshe.ap.gov.in నుంచి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని, అదేవిధంగా వాట్సాప్ నంబర్ 9552300009 నుంచి కూడా ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ఈ పరీక్షకు 12,012 మంది దరఖాస్తు చేయగా 9,990 మంది హాజరయ్యారు. వీరిలో 9,320 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 13 సబ్జెక్టులలో గత నెల 28 నుంచి 30 వరకు ఈ పరీక్షను నిర్వహించారు. తిరుపతి ఐఐటిలో యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు సహనోడల్ అధికారి ఎస్ సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణితో ఈరోజు ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ చేపట్టిందన్నారు. పూణే నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు రేపు ఐఐటికి చేరుకుంటారని చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు వైజ్ఞానిక అంశాలను అవలోకనం చేసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ దేవాలయాలను, విద్యా సంస్థలను, అమరావతి, చంద్రగిరి కోటలను సందర్శిస్తారని తెలియజేశారు. శ్రీహరికోటలో ఈ నెల 21వ తేదీన రాకెట్ లాంచింగ్ ప్రయోగాన్ని కూడా వీక్షిస్తారని ఆయన వెల్లడిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ లో ఉండే డిఫరెంట్ ప్లేసెస్ కి తీసుకెళ్లి అక్కడ ఉండే డిఫరెంట్ కల్చరల్ ఎక్స్చేంజ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్. సో ఈ విధంగా వాళ్ళు లెర్నింగ్ బియాండ్ ద క్లాస్ రూమ్ సబ్జెక్ట్ ని నేర్చుకోవడం కోసం ఇటువంటి ప్రోగ్రామ్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి జరపబడుతుంది. సో దీనిలో భాగంగా 16వ తేదీన ఇనాగ్రల్ ప్రోగ్రామ్ జరుగుతుంది.
0: నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఈ నెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడిస్తూ,
2: ఋతుపవనాల యొక్క ఆగమనం అండమాన్ నికోబార్ దీవులకు 16వ తేదీ నాటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురు ముదురుగా తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. 5వ రోజు తర్వాత ఈ గరిష్ట ఉష్ణోగ్రతల్లో క్రమేపీ 2-3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
0: ఆకాశవాణి 90 వసంతాల జాతీయోత్సవాల్లో భాగంగా విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అలనాటి మధుర భావగీతాలు పేరిట రేపు సంగీత విభావరి జరగనుందని రీజనల్ ఛానల్ మేనేజర్ ఆర్ఆర్ హర్షలత ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం 6 గంటలకు నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ నిర్వహణలో ఈ సంగీత విభావరి ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ఆమె తెలియజేశారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం టీ సిరిసపల్లి గ్రామంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ప్రతిష్టాత్మక రక్షణ తయారీ యూనిట్కు రేపు శంకుస్థాపన జరగనుందని కలెక్టర్ విజయకృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ 489 కోట్ల రూపాయల పెట్టుబడితో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ పరీక్ష సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుందని, ఈ యూనిట్ దేశ రక్షణ రంగంలో స్వదేశీ తయారీ సామర్థ్యాలను మరింతగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు.

0: రెండోసారి. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నా దేశం నా బాధ్యత పేరిట ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలను పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రితో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. వైశ్విక అనిశ్చితతాయాః ఆర్థిక సమాహ్వానానాం చ మధ్యే బ్రిక్స్ దేశాః రచనాత్మికాం భూమికాం నిర్వహంతీతి భారతేన దృఢతయా ప్రతిపాదితం. నవదిల్ల్యాం అద్య ద్విదివసీయ బ్రిక్స్ విదేశ మంత్రిణాం సమ్మేళనస్య ఆరంభః అభవత్. శ్వః ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః అబుదాబీ యాత్రాయాః సమయే భారత యుఏఈ దేశౌ ద్వైపాక్షిక సంబంధాన్ అగ్రిమస్తరే నయితుం సజ్జతే స్తః. కాంగ్రెస్ దళస్య నేతా విడి సతీశన్ వర్యః కేరళం రాజ్యస్య ముఖ్యమంత్రి భవిష్యతి. భారతస్య నిర్వాచనాయోగేన స్పష్టం యథార్థంచ మతదాతృసూచీం సునిశ్చేతుం షోడశ రాజ్యేషు త్రిషు కేంద్రశాసిత ప్రదేశేషు చ SIR ఇత్యస్య తృతీయ చరణస్య ఘోషణా కృతా. అపి చ అమెరికా దేశస్య రాష్ట్రపతిః డొనాల్డ్ ట్రంపః తథా చీన దేశస్య రాష్ట్రపతిః షీ జిన్ఫింగ్ ఇత్యేషః చ బీజింగ్ నగరే మహత్వపూర్ణం వార్తాలాపం కృతవంతౌ. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య నవదిల్ల్యాం బ్రిక్స్ విదేశ మంత్రిమండలస్య విదేశ మంత్రిభిః సహ మేళనం కృతం. రూస్ దేశస్య విదేశమంత్రి సర్గేయ్ లావరోవః, ఇరాన్ దేశస్య విదేశమంత్రి అబ్బాస్ అరాఘచి, దక్షిణాఫ్రికా దేశస్య విదేశమంత్రి రొనాల్డ్ లామోలా, బ్రాజిల్ దేశస్య విదేశమంత్రి మౌరో వియేరా ఇత్యాదయః అద్య ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ మేళనం కృతవంతః. ఇదముపవేశనం నవదిల్ల్యాం ప్రచలితే బ్రిక్స్ విదేశమంత్రిమండలస్య సమ్మేళనానంతరం అభవత్. ततः पूर्वं विदेशमंत्री डॉक्टर एस जयशंकरः स्वस्य प्रारंभिके भाषणे उक्तवान् यत् वैश्विक व्यवस्थायाः केन्द्रस्थाने शान्तिः सुरक्षा चास्ति. सः अवदत् यत् अद्यतनीयाः संघर्षाः केवलं संवादस्य कूटनीतेः च महत्त्वं प्रदर्शयन्ति. सः अवधानं दत्तवान् यत् वर्तमानसंघर्षाः आर्थिक अनिश्चितताः వ్యాపారస్య తంత్రజ్ఞానస్య ఋతుదశా సమాహ్వానాని చ వైశ్విక పరిదృశ్యం నిర్మీయంతే. తథా చ అస్మిన్ విషయే బ్రిక్స్ దేశాః రచనాత్మక స్థిరతాం చ ఆనేతుం మహత్వపూర్ణాం భూమికాం నిర్వహంతి. డాక్టర్ జయశంకరః సహభాగి దేశానాం తేసాం ఉపస్థిత్యై బ్రిక్స్ సంరచనాయాః అంతః సహకారం సుదృఢీకరణాయ నిరంతరం ప్రతిబద్ధతాయై చ ధన్యవాదం ప్రదదాత్. ఊర్జాయాః, ఆహారస్య, ఉర్వరకస్య, స్వాస్థ్య సురక్షయాః చ విషయే నైకే దేశాః నిరంతరం సమాహ్వానానాం సమ్ముఖీకరణం కుర్వంతః సంతీతి మంత్రిణా ఉక్తం. శ్వః శుక్రవాసరే అబుదాబీనగరే యదా ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః యుఏఈ దేశస్య రాష్ట్రపతినా షేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్యాన్ ఇత్యనేన సహ మేళనం భవిష్యతి. తదా భారత్ యుఏఈ దేశయోః మధ్యే దృఢం సహభాగిత్వం అగ్రిమస్తరే నయితుం సజ్జతాస్తి. ఉభౌ నేతారౌ సమగ్ర సామరిక సహభాగిత్వస్య పూర్ణవ్యాప్తిః సమీక్షితవంతౌ. తథా చ అనేకేషాం మహత్వపూర్ణానాం సంధేః ఆదానప్రదానస్య సాక్షిభూతౌ. ఔపచారిక సామరిక రక్షా సహభాగితాయాః కృతే కార్యం కర్తుం ఆశయపత్రం ఏవ సర్వాధికం పరిణామాత్మకం ఆసీతితి. ద్వైపాక్షిక సురక్షా సంబంధేషు ప్రముఖం సోపానమాసీత్. దశదినాని యావత్ ప్రచలితం ఉచ్చ నాటకీయతాం ఉత్కంఠాం చ సమాప్య కాంగ్రెస్ దళేన అద్య విడి సతీశన్ ఇత్యస్య నామ కేరళం రాజ్యస్య నూతన ముఖ్యమంత్రిరూపేణ ఘోషితం. एषा घोषणा नवदिल्ल्यां वार्ताहर सम्मेलने कांग्रेस नेतारः अजय माकनः, मुकुल वासनिकः, दीपादास मुंशी इत्येताः कृतवन्तः. घोषणायाः

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో శ్రోతలు గమనించవలసినటువంటి ప్రసారం, ఈరోజు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామూర్తి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీగాయం ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ. ఇక ఈ పూట ప్రసారంలో, అంటే ఈ సాయంత్రం ప్రసారంలో, సాయంత్రం 6:35 రంగస్థలి కార్యక్రమంలో శకుంతల రంగస్థల నాటకం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ గంగిశెట్టి వెంకటేశ్వర్లు. ఇంకా ఈ కార్యక్రమంలో జానపద గేయాలు మొదలైనవి ఉంటాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరిలో మేలైన యాజమాన్యం ఈ అంశం గురించి దర్శి శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాదరావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. అలాగే జానపద గేయాలు మొదలైనవి ఉంటాయి. ఈరోజు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి శ్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామూర్తి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీగాయం ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే తెలుసుకుందాం రెడ్డి శీర్షికన అంశం పర్యాటక ప్రదేశాలు. ఈరోజు రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయస్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు, గణపతి నాటిక చివరి భాగం ప్రసారమవుతుంది. రచన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఈరోజు రాత్రి 10:00 మధుర గీతాలు పాత సినిమా పాటలు, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేసే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో కనకదుర్గమ్మ భక్తి గీతాలు, అలాగే నాతీయ కలాం ప్రసారమవుతాయి. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అమ్మయే తొలి గురువు గురించి శ్రీ పఠాన్ మహమ్మద్ అసిఫ్ ఖాన్ గారి వ్యాఖ్యానం. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో కూరగాయల సాగు, అంటే ఆకుకూరల సాగు వివరాలు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి గారు అందించేటువంటి వివరాలు. రేపు ఉదయం 6:35 చెనుముచ్చట్లు కార్యక్రమంలో ఆకుకూరల సాగు వివరాలు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి గారు అందించేటువంటి వివరాలన్నమాట. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార విశేషాలు, 7:00 దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీజీ

0: కల్పిత కథ ధారావాహిక పుస్తక పఠనం ప్రసారమవుతుంది. పఠనం శ్రీమతి కె శైలజ. ఇంకా సినీ భక్తి గీతాలు మొదలైనవి ఉంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరి. ఈ కార్యక్రమంలో సినీ నటుడు రామ్ పూతినేని గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలుసుకుంటూ ఆయన నటించినటువంటి సినిమాల్లోని పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి, 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్లో నేరుగా శ్రోతలు ఫోన్ ద్వారా సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమం, 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో సంతానోత్తలపాడు భావజ్ఞ మహిళా మండలి సభ్యులు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు 10:00, అలాగే 12:40, ఇంకా 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు, 1:20 ప్రాంతీయ వార్తలు. ఈ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:00 అలాగే 11:05 హిందీలోను, 6:05 అలాగే 9:00 ఇంకా 11:00 ఆంగ్లంలోను, 6:20 సంస్కృతంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:30 ప్రసార విశేషాలు, 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో మంచి ఆరోగ్యానికి సమతల ఆహారం జి మీనాక్షి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మొక్కజొన్న సాగులో చీడ పురుగుల యాజమాన్యం గురించి మార్కాపురం మండల వ్యవసాయాధికారిని శ్రీమతి కె బుజ్జిబాయి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. ఇంకా ఈ కార్యక్రమంలో జానపద గేయాలు మొదలైనవి ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అలాగే తెలుసుకుందాం రండి శీర్షికన అంశం చోళులు. 8:15 అంటే రేపు రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జిఎల్ నరసింహారావు. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం, రేపు రాత్రి 10:00 జానపద రంజని కార్యక్రమంలో ఎం రాముల బృందం పాడినటువంటి జానపద గీతాలు ప్రసారమవుతాయి, అలాగే జానపద గీతాలు కూడా ప్రసారమవుతాయి. 10:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు ప్రసారమవుతాయి. మీరు ఇంతవరకు ఈ పూట రేపు మేము ప్రసారం చేయనున్న చేసేటువంటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం రంగస్థలి. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో శకుంతల రంగస్థల నాటకం వింటారు. సమర్పణ శ్రీ గంగిశెట్టి వెంకటేశ్వర్లు. ఇంకా ఈ కార్యక్రమంలో జానపద గేయాలు కూడా వింటారు. కార్యక్రమం వినే ముందు ప్రకటనలు వింటారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: నమస్కారం జన.

0: గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు శకుంతల రంగస్థల నాటకం, సమర్పణ శ్రీ గంగిశెట్టి వెంకటేశ్వర్లు.

సృష్టించిన అభిజ్ఞాన శాకుంతలము అమలిన శృంగార కరుణరస ప్రధానమైన కావ్యం. ఇది ఐతిహాసికం, పండిత జన మనోరంజకం. కావుననే కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శకుంతలాయనడి నానుడి ప్రసిద్ధమైనది. తరువాత తెలుగులో కొన్ని శకుంతల నాటకానువాదములు వెలసి ప్రదర్శింపబడి బహుళ ప్రజాదరణమును పొందినవి. ఈ ఇతివృత్తమును ఆధారముగా సినిమా కూడా వెలసి ప్రేక్షకుల నానంద డోలికలను రూతలూగించినది. అదే కథాగమనముతో మార్కాపుర వాసులు శ్రీ గంగిశెట్టి వెంకటేశ్వర్లు గారు శకుంతల నాటకమును సంపూర్ణముగా ప్రస్తుత దేశకాల పరిస్థితులకు అనుగుణముగా రచించి ఉన్నారు. మన సమాజములో అప్పుడు ఇప్పుడు మరెన్నడైనను కన్నబిడ్డలను అత్తవారింటికి పంపినప్పుడు తల్లిదండ్రులు పొందే వ్యధ చెప్పనలవి కానిది, ఎవ్వరినూ తీర్చలేనిది. దానిని కఠిన హృదయాలు సైతం కరిగిపోయే విధంగా కరుణరసాత్మకంగా రచించి మనకు అందించుట మహానందదాయకం. ఈ సందర్భమున ముందు పూర్వకథా విశేషము తెలియపరచుట ఆవశ్యకం. దుష్యంత మహారాజు మృగయా వినోదార్థమై అడవికి పోయి అట కర్ణ మహర్షి ఆశ్రమంలో శకుంతలనుగాంచి వలచి గాంధర్వ విధిని వివాహం చేసుకుని కొన్నాళ్ళు ఆమెతో గడిపి సగౌరవముగా రాజధానికి పిలిపించుకుందని నమ్మబలికి వెళ్ళిపోతాడు. శకుంతల దుష్యంతుని పిలుపుకే నిరీక్షిస్తుంటుంది. కానీ అతని నుండి ఎంతకునూ వార్త రాకుండుడచే మహర్షి నిండు చూలాలైన శకుంతలను శిష్యుల వెంట భర్తృ సన్నిధికి పంపిస్తాడు. దుర్వాస మహర్షి శాప ప్రభావమున దుష్యంతుడామును తిరస్కరిస్తాడు. పోయిన ఉంగరము దొరికినంతనే పూర్వస్మృతి కలిగి ఆదరిస్తాడు. చివరకు కథ సుఖాంతమవుతుంది. జడదారైన కన్నుడు పెంచిన ప్రేమబంధమును వీడలేక శకుంతలను అత్తవారింటికి పంపునప్పుడు పొందెడి బాధను వ్యక్తం చేసే ఈ సన్నివేశాన్ని ఆలకించండి.

ఆహా, ఏమిటి నిరుపమాన నిశ్చల స్వరూప సందర్శనము? మది యాగమన గమన ప్రమోదామోదమున చిరునగువుల సోయగపు నీడల మేళవించి ఎదురు సన్నాహంబుల సమోద్దీప నీరాజనాకర్షిత పరిచర్యాగమ విశిష్టత ఏయొప్పు. మా చిట్టి తల్లి మా ముద్దుల వల్ల శకుంతలాగమున విన్యాసంబులు కారిపింపవేమి? నితాంత పరామర్శల భ్రాంతి దృగంచిన వీక్షణార ఉములచే తనువెల్లను శోధించుచు శుష్క దేహం బయనని పలుమారు పలువరించు మా చిన్నారికి ఏమయ్యనో. నిరతము విన్నంటియుండి పిచలోక్తులతో పూర్వాపరాలను మదికి రానీక సరస సముత్సాహ మకరందమును గురాలు నటుల చేయు సమద్గరా. ఒకులయ్యను కానిపించకపోవటములో అంతరార్థమేమయ్యుండును? తోడు నీడై మెలుగు వన్యమృగాలాపనలైన నువ్వు విరిపించుటలేదు. కుటీరమంతయు చింతాక్రాంతో దీపనయ్యి వెలవెల బారుచున్నట్లు కనిపించుతుంది.

0: అవగతమైనది. మా సుగుణాల వల్లి వనరించిన ప్రణయ సన్నివేశమే ఇందులకు మూలమై ఉన్నది. విషదంబైన మరుక్షణమే ఆ గ్రహించదనన్న ప్రీతితో తల్లడిల్లుచున్నది కాబోలు. సత్వరమే సర్వమును సుఖప్రదము గావించదగాక.
1: జనక
0: అమ్మా,
1: మదీయ మోహ వికార కావరమున కన్నులు గానక మధోనుమతనై చేయరాని అపరాధము కావించి క్షమార్హతకైనా నోచని మందభాగ్యనైతిని, తాము ఏ శిక్ష విధించినను అనుభవించుటకు సిద్ధముగానే ఉన్నాను.
0: అబ్బా శకుంతల, నీవు చేయరాని కార్యము ఏమీ చేయలేదు తల్లి. సర్వులు యవనములో చేయుచుండిన కార్యమునే చేసితివి. లోకములో చిన్నారులకు తల్లిదండ్రులు తగిన సంస్కారవంతులను వెదకి మంగళ కార్యములు జరిపించుట ధర్మసమ్మతమే కదా. అట్టిది తండ్రినైన నాకు ఆ బరువు బాధ్యతలు తగులనీయక సత్సాంప్రదాయ పునీత వైతివి. ఊరడిల్లుము తల్లి, ఊరడిల్లుమమ్మ.
2: మహాత్మా, ఇందులో నాకును కొంత భాగస్వామ్యం ఉన్నందున క్షమింప వేడుచున్నాను.
0: అమ్మా బకుల, అందరము భాగస్వాములమే. జవనులకు మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళడము, తండ్రినైన నాకు ఆ బరువు బాధ్యతలు లేదందువా.
2: మహాత్మా, కర్తవ్యము గురించి మాకు ఏమీ బోధపట్టలేదు. త్వరితగతి నరుదెంతునన్న రాజా వారింతవరకు తారసపడలేదు. కింకర్తవ్యత మూడులమై చింతిల్లుచున్నాము మహాత్మా.
0: అమ్మా, వారు మహారాజులు. రాత దీక్షాపరంబున వారెన్నో కార్యక్రమములందు నిమగ్నులైందురు. దానిని గైకునకై మనమే ఒక శుభముహూర్తమున తనయను సాగనంపుట శుభస్కరము శ్రేయోదాయకమని తోచుచున్నది తల్లి.
1: తండ్రి, మిమ్ము వదలి నే పోజాలను మధురమును గ్రోల నేర్చిన మధుపములు మధుర సంపర్కం వీడి శిలా సదృశ్యముల మ్రోలర్వాలునా కఠిన

అమ్మా శకుంతల, సతికి పతి సాన్నిధ్యమే పరమోత్కృష్టమైన గమ్యస్థానం తల్లి. పతి ఎటువంటి వాడైనను అనుకోగా మార్చుకుని సంసారం చక్కదిద్దుటయే సతీత్వం అమ్మా. చపలుడై నను అమ్మా.

0: జనక, మీరు ఏమి వచించినను నా మనసు వల్లకున్నది, నేనేమి చేయుదానను.
1: అమ్మా, ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకు తెలుసునమ్మా ఆ బరువు బాధ్యతలేమిటియో. ఆడబిడ్డను సక్రమ మార్గమును పెంచి అత్తవారింటికి పంపించినంత వరకు వారు పడు బాధలు వర్ణనాతీతములు తల్లి. ఆపై ఏ ఒడిదుడుకులు లేక సంసారం చక్కగా సాగుతుండి నా స్వర్గతుల్యమే. లేదేమి, తుది వరకు కన్నవారు అనుభవించు వేదనలు సామాన్యములమ్మా, సామాన్యమా. అందులకే అమ్మాయిల జననము కన్నవారి హృదయములలో అగ్ని గోళములై దహించునమ్మా, అగ్ని గోళములై దహించుచుండు. తగిన సంబంధ బాంధవ్యములు లభ్యమైన పిమ్మటనే సంతృప్తి చెందుచుందురు తల్లి, సంతృప్తి చెందుచుందురు.

0: కలక పసితనము నుండి కడువు అన్యోన్యముగా పెరిగిన నాకిట స్థానమే లేదందువా నేనప్పుడే పరాయి దానినైతినా.
1: అమ్మా, పుట్టింట కాలుడుటకు నీకు ఎట్టి అభ్యంతరం?

అర్థమూ లేదు తల్లి. కన్నవారెప్పుడును కూతురు రాకకై ఎదురు చోచుతుందురు. కన్న కడుపును చోచు భాగ్యము కలిగిన నాడు అంతకంటే కలుగు ఆనందము మరి.

0: ఇంతలో ఎంత మార్పు సంభవించినది. కన్న కూతురు ఎప్పుడైని పుట్టింటికి రావలేనన్న, పతి నెంట నెడుకోనే రావలేనట, పతి లేనిదే రావలదని అర్థము కాబోలు. ఏది ఎటులైనను నే చేయునదేమున్నది, జరగవలసినదే జరగకపోవునా.
1: అమ్మా, చిన్నతనము నుండి అనురాగ బంధముతో పెనవేచి మమతానురాగములకు నెలవైన జన్మస్థలమును మధురానుభూతుల కాలవాలమై స్వప్నావస్థలేందు తేలియాడచేయు పరిసర ప్రాంతపు అనురాగములను వీడిపోవలేనన్నా బాధగానే ఉండును తల్లి. కానీ పతి సాన్నిధ్యములో కలుగు ప్రేమమయానంద డోలికలలో సర్వమును మరపునకు వచ్చునమ్మా, సర్వమును మరపునకు వచ్చును. అమ్మా వకుళ, మీ నిశ్చలి ప్రయాణ సన్నాహమునకు సర్వమును సిద్ధం చేయము. ముందుగా సీమంతము జరపవలసి ఉన్నది. సీమంత కార్యక్రమము చే విధానము నీవు ఎరుకకపోవచ్చు, నేనే సమక్షమునని నెరవేర్చేదను. ఆహా, కన్న తల్లి లేని లోటు ఇప్పుడు కదా తెలియచున్నది. మడులు మణులు మాణిక్యవేరులు మాణ్యతదులు.

0: మునీంద్ర, సకలము సిద్ధము చేసి తిని కార్యాచరణకు అనుజ్ఞను సంగిన పూర్తిగా ఆవించెదరు.
1: అమ్మా ఒకళ, నేను వచించినది చక్కగా ఆలకించి పూర్తిగా ఆవింపము తల్లి.

నేర్పు పాఠవమున

0: మహాత్మ, సంపూర్తి అయినది. ఇక తరువాయి కార్యక్రమమే జరగవలసి ఉన్నది.
1: అమ్మా శకుంతల,

0: మీరింతవరకు శకుంతల రంగస్థల నాటకం విన్నారు. సమర్పణ శ్రీ గంగిశెట్టి వెంకటేశ్వర్లు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన వింటారు.
1: పోలీస్
2: మిస్ సీమా
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ప్రకటన విన్నారు. శ్రోతలు గమనించవలసినటువంటి ముఖ్య ప్రసారం ఈరోజు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి శ్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామూర్తి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ. ఇంతటితో ఈనాటి రంగస్థలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడ్డానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికాసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యకులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్ యుఏఈలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. అబుదాబీ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధాని నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వసారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్రమోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నాడు నార్వే చేరుకుంటారు. ప్రధాని మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలియజేశారు. పర్యటనలో చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్జీ, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియేరా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. అంతకుముందు ప్రారంభ ఉపన్యాసం చేసిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి భద్రతలు అత్యంత ప్రధానమైనవని, ఇటీవల తలెత్తిన ఘర్షణలపై చర్చలు దౌత్యం ప్రాముఖ్యతను చెబుతున్నాయని అన్నారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన సమ్మిళిత వృద్ధికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై బ్రిక్ దేశాల మధ్య ఉమ్మడి ఆసక్తి ఉందని ఆయన అన్నారు. తమిళనాడులో ఈరోజు ఏఐఏడిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి రాష్ట గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేల వర్గానికి సంబంధించి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ అంశంపై స్పీకర్ జేసీడీ ప్రభాకర్తో చర్చించాలని గవర్నర్ను కోరారు. టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ విప్ ఓఎస్ మణియన్ ఆదేశించినప్పటికీ ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని 25 మంది ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలు విప్ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీనిపై స్పందించిన ఎడప్పాడి పళనిస్వామి వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు వేలుమణి నేతృత్వంలోని వర్గాన్ని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడ్డానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిణామాలపై

0: ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గృహ అవసరాల ఎల్పీజీ సరఫరా సాఫీగా సాగుతోందని, ఎక్కడా కూడా పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు నిలిచిపోయిన దాఖలాలు లేవని తెలియజేశారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా కొత్త ఎల్పీజీ కనెక్షన్లివ్వగా సుమారు 7,50,000 మంది కొత్త వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారని ఆమె చెప్పారు. గత 3 రోజుల్లో సుమారు 1,40,00,000 ఎల్పీజీ బుకింగ్లు రాగా, వాటిలో దాదాపు 1,39,00,000 బుకింగ్లను పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులను అనుసరించి ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రిత్వ శాఖ గ్రామీణాభివృద్దితో సహా ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి పిలుపు మేరకు మంత్రిత్వ శాఖ స్థాయిలో వచ్చే ఏడాది వరకు బంగారం కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. దీంతోపాటు ప్రజా ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైనవి తప్ప విదేశీ పర్యటనలు చేపట్టరాదని పేర్కొన్నారు. మనం దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలను పొదుపుగా వాడవలసిన అవసరం ఉందని చెప్పారు. అలాగే సాధ్యమైన చోటల్లా ప్రజా రవాణాను ఉపయోగించుకోవడానికి ప్రోత్సహించాలని కోరారు. ఎరువుల సమతుల్య వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా గ్రామ స్థాయిల్లో ప్రచారాన్ని ప్రారంభించిందని కూడా తెలియజేశారు. 2026-27 మార్కెటింగ్ సీజన్కు గాను 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచినందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన వరి క్వింటాలుకు 2,369 రూపాయల నుండి 2,441 రూపాయలకు, జొన్న క్వింటాలుకు 3,699 రూపాయల నుండి 4,023 రూపాయలకు, సజ్జలు క్వింటాలుకు 2,775 రూపాయల నుండి 2,900 రూపాయలకు, మొక్కజొన్న క్వింటాలుకు 10 రూపాయలు పెరిగి 2,410 రూపాయలకు చేరిందని అన్నారు. ఈ పెరిగిన మద్దతు ధరల వల్ల దేశంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చౌహాన్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో రోజంతా వేడితో కూడిన ఉక్కపోత వాతావరణం ఉంటుందని చెప్పింది. దేశ ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక, జార్ఖండ్, ఉత్తర కర్ణాటకలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన సమ్మిళిత వృద్దికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

కిసాన్ వాణి. వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా వరిలో మేలైన యాజమాన్యం ఈ అంశం గురించి దర్శి శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాదరావు గారితో పరిచయం, ఇంకా జానపద గేయాలు మొదలైనవి వింటారు. అయితే కార్యక్రమం వినే ముందు ప్రకటన వింటారు.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ప్రకటన విన్నారు. కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు వరిలో మేలైన యాజమాన్యం. ఈ అంశం గురించి దర్శి శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాదరావు గారితో పరిచయం.

0: ఆహార పంటలలో వరిని ప్రధానమైన పంటగా మనం చెప్పుకోవచ్చు. ఈ వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులను ఆచరించాలి, సాగు విధానంలో ఎలాంటి మెళకువలను పాటించాలి, అదేవిధంగా సాగులో అధిక దిగుబడులు సాధించాలి అంటే మన ప్రాంతానికి అనువైన రకాలు ఏ రకాలు ఎంపిక చేసుకోవాలి, చీడపీడల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి, కలుపు యాజమాన్యం ఏ విధంగా చేస్తే మంచి దిగుబడులు తీసుకోవచ్చు, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి దర్శి డాట్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ వరప్రసాదరావు గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్ ముఖ్యంగా మరి ఇవాళ చూస్తే ఆహార పంటలలో ప్రధానమైన పంటగా వరిని మనం చెప్పుకోవచ్చు. ఈ వరిలో అధిక దిగుబడులు సాధించాలి అంటే ఎలాంటి రకాలను ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి సాగు విధానాన్ని అనుసరించాలి, ముఖ్యంగా మన ప్రాంతానికి ఏ రకాలు వేసుకున్నట్లయితే ఏ రకాలు ఎక్కువగా దిగుబడినిచ్చే అవకాశం ఉంటారు?
1: ముఖ్యంగా మన జిల్లాలో వరి దాదాపు అన్ని మండలాల్లోనూ సాగు చేస్తారు. ఇప్పుడు వరికి రబీ అనుకూల సమయము. ఈ రబీలో కూడా బోర్ల కింద అలాగే కాలువల ద్వారా ఎక్కడైతే అవకాశం ఉందో, నీటి లభ్యత ఉందో, రైతులందరూ కూడా అక్కడ వరి అనేది వేసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వరిలో రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. వరిలో రకాన్ని సరిగా ఎంచుకున్నట్లయితే తద్వారా దిగుబడి అలాగే నాణ్యత కూడా మనకు బాగుంటుంది. మనము ఇప్పుడు సాగు చేసుకోవాలనుకుంటే వరిలో ముఖ్యంగా నెల్లూరుకు సంబంధించిన రకాలను మనము వేసుకోవడానికి ఆస్కారం ఉందండి. నెల్లూరు వ్యవసాయ పరిశోధన స్థానం వారు రూపొందించిన కొన్ని వంగడాలను మన జిల్లాకు అనుకూలంగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యమైనది NLR 3444 నెల్లూరు సన్నాలు అంటామండి. ఈ రకము దాదాపు 120 నుంచి 125 రోజుల్లో మనకు పంటకాలానికి వస్తుంది. ఇది స్వల్పకాలిక రకము.

0: అగ్గి తెగులను తట్టుకుంటుంది, అలాగే దోమపోటును కూడా కొంతవరకు తట్టుకుంటుంది. మనకు నికరంగా దాదాపు 1 ఎకరాకు 35 నుంచి 40 క్వింటాల్ దిగుబడి దాకా మనం తీసుకోవచ్చు. కనుక ఈ యొక్క రకాన్ని మనం వేసుకున్నట్లయితే దిగుబడి పొందడమే కాకుండా మనము ఈ యొక్క చీడపీడలను కూడా తట్టుకుని కొద్దిగా సస్యరక్షణ మీద పెట్టే ఆ యొక్క ఖర్చు కూడా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉందండి. అలాగే NLR 145 అనే రకాన్ని కూడా మనం సాగు చేసుకోవచ్చు. నెల్లూరు సన్నాల కింద ఉండే రకాలను వీటిని కూడా మనం సాగు చేసుకోవచ్చు. ఈ NLR 145 అనే రకం కూడా స్వల్పకాలిక రకము, దాదాపు 120-125 రోజుల లోపల మనకు పంటకు వస్తుంది. కొంతవరకు అగ్గి తెగుల్ని అలాగే మనము ఈ యొక్క దోమపోటును కూడా ఈ రకం కూడా కొద్దిగా తట్టుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత మారుటేరు వ్యవసాయ పరిశోధన స్థానం, అంటే అక్కడ వరి వ్యవసాయ పరిశోధన స్థానం వారు రూపొందించిన MTU 1010 అలాగే MTU 1001 అనే రకాలను కూడా మనము ప్రస్తుతం రబీ కాలానికి మన ప్రజలు జిల్లాలోని రైతులు మనం సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉందండి. కనుక రైతులు వారి ప్రదేశాలకు అనుగుణంగా అలాగే వాటి నీటి వ్యవస్థకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మనము దిగుబడులు బాగా తీసుకోవడానికి ఆస్కారం ఉందండి.
1: సార్, మరి ముఖ్యంగా పంటలు అధిక దిగుబడులు తీసుకోవాలి అంటే నారు పెంపకంలో చాలా వరకు కూడా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వరిలో నారు నాణ్యంగా పెంచుకోవాలి, అధిక దిగుబడులు సాధించాలంటే నారు పెంపకాన్ని ఏ విధంగా చేపట్టాలంటారు?
0: ముఖ్యంగా మనకు నారు ఆరోగ్యవంతమైందిగా బలంగా ఉంటే ప్రధాన పంట కూడా మనకు బలంగా ఉండి మంచి దిగుబడి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. రైతులు ఈ విధంగా వాళ్ళకు అనుకూలమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోగానే విత్తన శుద్ధి అనేది మనము చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. మనము ఈ విత్తన శుద్ధికి రసాయనాలను వాడుతూ ఉంటాము. ముఖ్యంగా ఈ వరిలో విత్తన శుద్ధి చేసుకోవడానికి కార్బనిజం అనే మందు మనము ఎక్కువగా వాడుతుంటాము. 1 కేజీ విత్తనానికి 1 గ్రాము మనం కార్బనిజము మనం విత్తనాలతో కలిపి మనము నారుమడిలో వేసుకున్నట్లయితే కొన్ని రకాల తెగుళ్లను మనము నివారించుకోవచ్చు. అలాగే తడి విత్తన శుద్ధి కూడా మనం చేసుకోవచ్చు. నారుమడిలో చల్లుకోవడానికి ముందు రైతులు విత్తనాల్ని 1 గోనె సంచిలో మండిగట్టి నానబెడతారు. ఈ నానబెట్టిన ఆ నీటిలో కూడా ఈ యొక్క 1 గ్రాము కార్బనిజం 1 కేజీ విత్తనాన్ని కలుపుకొని 24 గంటలు నానబెట్టుకొని మనము పొలంలో వేసుకున్నట్లయితే భూమి ద్వారా వ్యాపించే అనేక రకాల తెగుళ్లను మనము నివారణ చేసుకోవచ్చండి. ఆ తరువాత మనం నారుమడిలో విత్తనాన్ని వేసుకున్న తర్వాత ఆరోగ్యవంతమైన నారు అనేది పెంచుకోవడం చాలా ముఖ్యమైన అంశము. ఈ నారుమడిని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ముఖ్యంగా నారుమడిని 1-2 వారాలలో 3 దఫాలుగా మనము బాగా మరగదమ్ము చేసుకోవాలి. ఈ 3 సార్లు అవకాశం లేని సమయంలో 2 సార్లైనా మనం దమ్ము చేసుకోవచ్చు. అలాగే ఈ దమ్ము చేసుకున్న సమయంలో మనం నారుమడికి మధ్యలో 1 చిన్న కాలువ లాంటిది తీసుకున్నట్లయితే ఈ మురుగునీరు అంతా కూడా ఆ కాలువ ద్వారా బయటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా మనం చేసుకున్నప్పుడు 1-5 సెంట్లు నారుమడి అనేది 1 ఎకరాకి మనకు సరిపోతుంది. 5 సెంట్ల నారుమడికి 2 కిలోల నత్రజని అంటే విత్తనాన్ని చల్లే ముందు, అలాగే 1 కిలో మనకు భాస్వరము 1 కిలో పొటాషియం ఎరువును మనము దుక్కిలో వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత 12 నుంచి 15 రోజుల లోపల మళ్ళీ ఒకసారి నత్రజని 2 కిలోలు మనం ఆ నారుమడికి వేసుకున్నట్లయితే నారు బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుందండి. తరువాత ఈ యొక్క నారు బాగా పెరగాలంటే ఆ విత్తనాన్ని కూడా మనము జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా సరే విత్తనాలు నీటికి ఎక్కువగా కుళ్ళిపోయినా కానీ వాటిని తీసివేసి వాటి స్థానంలో మళ్ళీ కొత్త విత్తనాలు మనం అక్కడ వేసుకున్నట్లయితే నారు అనేది మనకు లభ్యమవడానికి ఆస్కారం ఉంది. తరువాత ఈ నారుమడిలో మనం ముఖ్యంగా జింకు ధాతు లోపాన్ని గమనిస్తామండి. అంటే ఈ నారుమడిలో నారు పెరిగేటప్పుడు ఆ నారంతా కూడా పసుపచ్చగా మారిపోతూ ఉంటుంది, ఆకులన్నీ కూడా పసుపచ్చగా మారిపోతూ ఉంటాయి. ఇటువంటి సమయంలో మనం దాన్ని జింకు ధాతు లోపంగా గమనించాలి. దీని లక్షణాలు ముందు ఆకుల మీద చిన్న చిన్న తుప్పు మచ్చల్లాగా మనకు కనపడతాయి. ఈ తుప్పు మచ్చలు క్రమేపీ మనము ఆకంతా కూడా వ్యాపించి ఆకంతా కూడా పసుపచ్చగా మారడానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా మనకు లక్షణాలు కనిపించిన వెంటనే 2 గ్రాములు జింకు సల్ఫేట్ 1 లీటర్ నీటికి తీసుకొని ఈ యొక్క ద్రావణాన్ని మనము 2 వారాల వ్యవధిలో మనము ఈ నారుమడిలో పిచికారి చేసినట్లయితే తప్పనిసరిగా మనం ఈ యొక్క జింకు లోపాన్ని కూడా నివారించుకోవచ్చు. అలాగే ముఖ్యమైన ప్రక్రియ ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ యొక్క నారును నాటుతామనుకున్నామో 10 రోజుల ముందు నారు మనం ప్రధాన పొలంలో నాటే 10 రోజుల ముందు ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని మనము

0: నారుమడికి వేసుకోవాలండి. ఒక సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోఫిరాన్ 3G గుళికలను వేసుకొని ఒక 10 రోజులు ఉంచిన అనంతరం ఈ నారును మనం ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే, ప్రధాన పొలంలో ముందుగా అంటే ప్రథమ దశలోనే వచ్చే కొన్ని రకాలైన క్రిమికీటకాలను మనము నివారణ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. నాటగానే 10-15 రోజులు మన కాండం తులుచు పురుగు కానీ, అలాగే ఆకుముడత కానీ, దోమ వ్యాపించినా కానీ వీటన్నిటిని కూడా మనము లేత వయసులో నివారించుకోవాలంటే తప్పనిసరిగా మనం నారు పీకి నాటుకునే ముందే ఒక 10 రోజుల ముందు ఒక సెంటు నారు మడికి 160 గ్రాములు ఈ యొక్క కార్బోఫిరాన్ 3G గుళికలు వేసి నాటుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రథమ దశలో వచ్చే ఈ యొక్క పురుగులను మనం ఎక్కువగా నివారించి మనం ఈ యొక్క సాగు ఖర్చులో సస్యరక్షణ ఖర్చును మనం తగ్గించుకోవడానికి వీలుగా ఉంటుందండి. కనుక ఈ విధంగా వేసిన తర్వాత నీరు పలసగా ఉంచాలి. గుళికలు వేసేటప్పుడు నీరు పలసగా ఉంచాలి. తర్వాత మామూలుగా ఒక 4-5 రోజుల తర్వాత నీరు బాగా పెట్టుకొని నారుమడిని పెంచుకోవడానికి ఆస్కారం ఉందండి. ఎప్పుడు కూడా 25 నుంచి 30 రోజుల నారును మాత్రమే మనము నాటుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపించాలి. నారు 50 రోజులు 60 రోజులు కూడా కొంతమంది రైతులు నాటుతుంటారు. ఈ విధంగా నాటినందువల్ల మనకు దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి లేత నారును మాత్రమే మనం ప్రధాన పొలం నాటుకోవడానికి మనము ఎక్కువగా ఆసక్తి చూపించాలి.
1: ముఖ్యంగా మరి ఈ నారు పోసేటప్పుడు ఎకరానికి కొంతమంది మోతాదు మించి పోస్తుంటారు, కొంతమంది తక్కువ మోతాదులో పోసుకొని దుబ్బులు తక్కువగా నాటుకుంటూ ఉంటారు. ఎలా నాటుకోవాలంటారు? కొంతమంది పాయలుగా తీసి నాటుకుంటుంటారు. విత్తనము కూడా నాణ్యమైన విత్తనంగా మనం ఎలా గుర్తుపట్టాలి? ఎంత మోతాదులో నారు పోసుకుంటే ఒక ఎకరానికి సరిపోతుందంటారు?
0: మనం ముఖ్యంగా ఈ యొక్క విత్తనాల్లో నాణ్యతను మనం గుర్తించాలి. లేదా ఏదైనా సరే ఈ విత్తనంలో లోపాలు ఉంటే మనం గుర్తించాలనుకుంటే మొలక శాతం అనేది మనం కట్టుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. మొలక శాతం అంటే మనం తీసుకున్న సంచుల్లో నుంచి కొన్ని గింజల్ని మనం బయటకు తీసి ఒక 100 గింజల్ని మనము ఒక పేపర్లో కానీ లేకపోతే చిన్న ఒక ట్రేలో కొద్దిగా మట్టి వేసి అందులో మనం వేసినట్లయితే ఒక 1 వారం రోజులకి అవన్నీ మొలకెత్తడం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా మొలకెత్తిన గింజలు 80 కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది మనకు మంచి నాణ్యమైన విత్తనం. మనము ఆ విత్తనాన్ని వాడుకోవచ్చని మనము నిర్ణయించుకోవచ్చు. కనుక ఈ మొలక శాతం అనేది ప్రతి రైతు కట్టుకోవాలి. మొలక శాతం 80% కంటే తక్కువ ఉన్న విత్తనాలని మనము అంతగా ఉపయోగించుకోకూడదు. తరువాత ఈ యొక్క మొలక శాతం కట్టిన తర్వాత నాటేటప్పుడు మనము మధ్యలో పాయలుగా కూడా చేసుకోవచ్చు. వాటిని అల్లి వేసి అంటామండి. ఈ విధంగా మనం అల్లి వేసి అనేది పాయలు తీయటం అనేది చేసుకున్నట్లయితే దీని ద్వారా మనకి దోమపోటుని బాగా నివారించుకునే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పాయలు తీస్తామో, కాలిబాటలు తీస్తామో, గాలి వెలుతురు సమంగా మన పంటకు వ్యాపించి మనకి దోమపోటు అనే దాన్ని రానివ్వకుండా చేస్తుంది. అలా కాకుండా పైరు గుట్టగా ఉన్నట్లయితే దోమలు అనేవి కింద ఎక్కువగా ఆశించి రసం పీల్చి మనకు దుబ్బులన్నీ కూడా ఎండిపోయేలాగా చేస్తాయి. కాబట్టి కాలిబాటలో లేదా పాయలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశము. అలాగే కాలిబాటలో పాయలు తీసుకున్నందువల్ల మనము ఎరువులు కానీ పురుగు మందులు కానీ వీటిని నేరుగా వెళ్ళి మనకు పంటకు ఎటువంటి నష్టం కలగకుండా నేరుగా వెళ్ళి మనము వీటిని అప్లై చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉందండి. తరువాత కుదుళ్ల సంఖ్య కూడా మనం జాగ్రత్తగా పాటించాలి. ఇప్పుడు స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు అని ఉన్నాయి వరిలో. స్వల్పకాలిక రకాలకైతే 1 చదరపు మీటర్కి 33 కుదుళ్ళు ఉండాలి. మధ్యకాలిక రకాలకైతే 1 చదరపు మీటర్కి 44 కుదుళ్ళు ఉండాలి. అదే దీర్ఘకాలిక రకాలు వేసుకున్నట్లయితే 1 చదరపు మీటర్కి 66 కుదుళ్ళు ఉండాలి. ఈ విధంగా కరెక్ట్గా మనం కుదుళ్ళని కానీ పాటించినట్లయితే దిగుబడి కూడా మనకు బాగానే వస్తుందండి. అలాగే కుదురుకు 1-2 మొక్కలనే నాటాలి. 4 మొక్కలు 1-2 నాటాలి. కొంతమంది 3-4 కూడా ఒక కుదురుకు మొక్కలు గుచ్చుతూ ఉంటారు. దానివల్ల కూడా మనకు ఈ యొక్క బలం అనేది 4 మొక్కలకి వెళ్ళిపోయి దిగుబడి అనేది రాకుండా ఉంటుంది. కనుక రైతులు ఎప్పుడూ కూడా ఈ యొక్క మొక్కలను నాటేటప్పుడు కుదుళ్ళ సంఖ్య జాగ్రత్తగా ఉందా లేదా చూసుకోవాలి. అలాగే 1 కుదురుకి 1 లేదా 2 మొక్కలు మాత్రమే నాటుకుంటే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉందండి.
1: సార్, మరి అధిక దిగుబడులు సాధించాలని రైతాంగము ఇవాళ పోటీతత్వంతో ఎరువులు వాడుతున్నారు. కొంతమంది సూక్ష్మ పోషక లోపాలు గమనించకుండా ఏదో తెగులు వచ్చిందని చెప్పేసి పై మందులు పిచికారు చేస్తుంటారు, రసాయనిక మందులు. మరి ఈ సమగ్ర పోషక యాజమాన్యాన్ని ఏ విధంగా చేపడితే అటు పోషకాల విషయంలో అయితేనేమి, సూక్ష్మ పోషకాల విషయంలో అయితేనేమి, ఎలాంటి పోషక యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉందంటారు?
0: రైతులు ముఖ్యంగా ఈ ఎరువుల యాజమాన్యం మీద అవగాహన అనేది కలిగి ఉండాలి. ఎరువులు సమపాళ్లల్లో అలాగే డిఫరెంట్ మోతాదుల్లో వేసుకుంటే మాత్రమే మనకు

0: దీని యొక్క ఉపయోగం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా సిఫారసు చేసిన మోతాదు మేరకే ఎరువులు వాడాలి. అది కూడా రెండు మూడు దఫాలుగా మనం పొలంలో వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మోతాదు వాడినందువల్ల రైతుకు ఆ ఖర్చు అనేది ఎక్కువ అవుతుందే కానీ భూమికి ఆ ఎరువంతా కూడా పట్టడం అనేది ఉండదు. కనుక మనం దశలను బట్టి మనము శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ శాఖ వారు కానీ సిఫారసు చేసిన ఎరువులు మాత్రమే వాడాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నత్రజని, భాస్వరము, పొటాష్ ఎరువులను మనము ఈ వరికి ఎక్కువగా వాడుతుంటాము. నత్రజని ఎరువులు మనము మూడు దఫాలుగా వేసుకోవాలి. మొదటిది ఆఖరి దుక్కిలో మనం వేసుకుంటాము, ఆఖరి దుక్కిలో వేసుకుని దమ్ములో వేసుకుంటాము. రెండవది మనకు పిలక పెట్టే దశ, టిల్లరింగ్ స్టేజ్ అంటాము. మనకు బాగా పిలక దశ, అలాగే మనకు ఈ యొక్క కుదురు బాగా పెరిగే దశలో వేసుకోవాలి. మూడవది ఏంటంటే మనం కంకి ఈనుతున్నప్పుడు, అంటే కంకి దశలో కంకి పాలు పోసుకుంటున్నప్పుడు మూడో దశలో నత్రజని ఎరువులు వేసుకోవాలి. భాస్వరం ఎరువులంతా కూడా మనము ఆఖరి దమ్ములోనే వేసుకోవాలి. ఎందుకంటే భాస్వరం ఎరువులు ముఖ్యంగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతాయి కాబట్టి ఈ భాస్వరం ఎరువులన్నీ కూడా ఆఖరి దమ్ములో మనం వేసుకోవాలి. తర్వాత మనం వేసుకున్నా కానీ అంతగా ఉపయోగం ఉండదు. పొటాష్ ఎరువులు కూడా మనము రెండుసార్లు మనం పైపాటుగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిది బాగా దుబ్బు చేసే దశలో ఒకసారి వేసుకోవాలి. రెండవది కంకి వెళ్ళుతుందనగా, అంటే మనము ప్యానిక్ ఇనిషియేషన్ అంటాం, కంకి వెళ్ళే దశలో మనము రెండుసార్లు వేసుకున్నట్లయితే పొటాష్ ఎరువులు కూడా బాగా పనిచేసి నాణ్యమైన పంట తీసుకోవడానికి అవకాశం ఉంది. కనుక ఈ మూడు ఎరువులు తగిన మోతాదులో సమపాలల్లో వేసుకోవాలి. ఎక్కువగా నత్రజని ఎరువులు అయితే వాడకూడదు. నత్రజని ఎరువులకు సంబంధించిన యూరియా మొదలుగున్న ఎరువులు ఎక్కువగా వాడినందువల్ల ఈ పురుగులు తెగుళ్ళ ఉధృతి అనేది ఎక్కువగా అవుతుంది. కనుక మొక్కంతా కూడా మనకు తీపి బారిపోయి ఈ యొక్క పురుగులు తెగుళ్ళు ఎక్కువగా ఆశించి నష్టపరచడానికి అవకాశం ఉన్నందువల్ల నత్రజని వాడకాన్ని చాలా వరకు తగ్గించుకోవాలి.
1: సార్, మరి సూక్ష్మ పోషకాలు లోపిస్తే మనం ఎలా గమనించాలి, వాటిని ఎలా సవరించుకుంటే మంచి దిగుబడులు చూడవచ్చు అంటారు?
0: రసాయన ఎరువులతో పాటు మనము కొన్ని జీవన ఎరువులు అలాగే సూక్ష్మ పోషకాలు కూడా మన యొక్క పంటకు మనం వేసుకోవాల్సిన అవసరం ఉందండి. మనము ఈ పొలానికి కంపోస్ట్ ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ అలాగే వానపాముల ఎరువును కూడా మనం చేసుకున్నట్లయితే అది కూడా మనకు కొంత నత్రజని యాజమాన్యాన్ని తగ్గిస్తుంది. అలాగే రైతులందరూ కూడా వరి వేసే ముందస్తుగానే వరి మాగాణుల్లో జీలవ కానీ జనుము కానీ పిల్లి పెసరు లాంటి పచ్చిరొట్ట ఎరువులు వేసుకున్నట్లయితే వేసుకొని మనకు అది పూత దశకు రాకముందే దాన్ని ఆ భూమిలో కలే దున్నట్లయితే దాదాపు 20-25% నత్రజని, భాస్వరం, పొటాషియం కూడా మనము ఆదా చేసుకోవడానికి ఉందండి. అలాగే కొన్ని రకాలైన జీవన ఎరువులను కూడా మధ్యకాలంలో రైతులు ఎక్కువగా వాడుతున్నారు. అందులో ముఖ్యమైనవి ఈ అజోల్లా 1, అజోస్పైరిల్లం అని, ఫాస్ఫో బ్యాక్టీరియం అని, ఇవన్నీ కూడా జీవన ఎరువులు మనకు లభ్యమవుతున్నాయి. ఈ జీవన ఎరువులు అమరావతిలోని వ్యవసాయ పరిశోధన స్థానం వారు వీటిని తయారు చేస్తున్నారు. వీటిని కూడా మనము భూమికి వేసుకున్నట్లయితే దాదాపుగా నత్రజని 30-40% మనం భూమికి ఇచ్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి రసాయన ఎరువులతో పాటు మనం జీవన ఎరువులను కూడా మనము వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక తరువాత జీవన ఎరువులు, రసాయన ఎరువులతో పాటు మనకు ఈ యొక్క సూక్ష్మ పోషకాలు కూడా ప్రస్తుతం వరిలో మనం వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా కొన్ని వాణిజ్య పంటలైన పత్తి, మిరప, వీటికి మాత్రమే మనం వాడుకోవాలని రైతులు అపోహపడుతుంటారు. అలా కాకుండా వరిలో కూడా కొన్ని సూక్ష్మ పోషక లోపాలు వస్తుంటాయి. వాటిని కూడా మనము నివారించుకుంటే దిగుబడి బాగుంటుంది. అందులో మొట్టమొదటిది జింకు లోపం అండి. జింకు లోపం మనము నారుమడి దశలో గమనించవచ్చు. అలాగే ప్రధాన పొలంలో వేసిన 15-20 రోజుల లోపల కూడా మనం ఈ యొక్క లక్షణాలు మనము గమనించవచ్చు అండి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకు 3-4 ఆకుల్లో మధ్య ఈన అనేది బాగా పసుపచ్చగా మారిపోతుంటుంది. మనము ఆ యొక్క దుబ్బుకున్న 3-4 ఆకుల మధ్యలో ఉన్న ఈనలన్నీ కూడా పాలిపోతాయి. అలాగే కొద్దిగా ముదురు ఆకుల్లో మనం చూసినట్లయితే చుట్టూ తుప్పు మచ్చల్లాగా మనం ఆకుల మీద కొన్ని మచ్చలు గమనిస్తాం. ఆకుల అంచుల్లో ఆ ఎర్రని రాగి రంగి లేదా తుప్పు మచ్చల్ని మనము గమనించడం అనేది జరుగుతూ ఉంది. వీటిని గమనించగానే మనము ఈ యొక్క లక్షణాలను మనం గమనించి వెంటనే జింకు ధాతు లోపానికి జింకు సల్ఫేట్ అనేది పిచికారీ చేసుకోవాలి. అలాగే ఇనప ధాతు లోప లక్షణాలు కూడా మనకు కనిపిస్తాయి. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకుల చివరలన్నీ కూడా తెల్లగా మారి మనకు ఆకులను ఎండిపోవడం జరుగుతుంది. ఈ దశలో మనం వాటిని గమనించి వాటికి మనము ఈ యొక్క అన్నభేది అంటాము. 1 లీటర్ నీటికి 20 గ్రాముల అన్నభేది, 2 గ్రాముల నిమ్మ ఉప్పు కలిపి మనం పిచికారీ

0: చేసుకున్నట్లయితే ఇనపదాతు లోపాలను కూడా మనము నివారించుకోవచ్చు అండి.
1: సార్, ముఖ్యంగా ఈ పంటలో చీడపీడలు అంటే పురుగులు తెగుళ్ళు కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది కదా, ప్రధానంగా ఎటువంటి తెగుళ్ళు ఈ పంటకు నష్టం కలిగించే అవకాశం ఉందంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ తెగుళ్ళు పురుగుల నుంచి పంటను మనం కాపాడుకొని మంచి దిగుబడులు చూడవచ్చంటారు?
0: ముఖ్యంగా ఈ దశలో మనకు ఈ యొక్క వాతావరణంలోని మార్పుల వల్ల, అలాగే చలి ఎక్కువగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన తెగుళ్ళు పురుగులు ఆశించి పంట కొద్దిగా నష్టాన్ని కలిగిస్తాయి. రైతులు ప్రథమ దశలోనే వీటిని గమనించి వాటికి నివారణ చర్యలు చేపట్టినట్లయితే వారు ఈ యొక్క తెగుళ్లను పురుగులను కూడా మనము నివారించుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో మొట్టమొదటిగా వచ్చే తెగులు ఏంటంటే అగ్గి తెగులు అండి. అగ్గి తెగులు ఈ నవంబరు డిసెంబర్ మాసాలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. ఆకులపైన నూలుకండాకార మచ్చలు వస్తాయి. ఆ మచ్చలను గమనించగానే మనం అగ్గి తెగులుగా గుర్తించి దీని నివారణకు ట్రైసైక్లజోల్ అనే మందు 0.6 గ్రామ్స్, అది ఒక ఎకరాకి 120 గ్రాముల మందును మనము పిచికారీ చేసుకున్నట్లయితే అగ్గి తెగులను మనం నివారణ చేసుకోవచ్చు. ఈ తెగులు ఇంకా ఉధృతిగా ఉన్నట్లయితే ఐసోప్రోథియోలేన్ అనే మందు 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి అంటే 300 ml 1 ఎకరాకి మనము పిచికారీ చేసి ఈ అగ్గి తెగులు ఉధృతిని కూడా మనము నివారించుకోవచ్చండి. అలాగే కాండం కుళ్ళు తెగులు అనేది కూడా ఎక్కువగా మనకు ఈ పరిస్థితుల్లో గమనించడం జరుగుతుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే కాండం అంతా కూడా ఉన్నట్టుండి ఎండిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ లక్షణాలు గమనించిన వెంటనే మనము హెక్సాకొనజోల్ అనే ఒక మందు, కాంటాఫ్ కాంటా ప్లస్గా అమ్ముతారు, 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలుపుకొని కొద్దిగా నీరు తగ్గించి చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళను కూడా మనం నివారణ చేసుకోవచ్చు. అలాగే నత్రజని వాడకాన్ని తగ్గించుకోవాలి. తర్వాత పురుగుల్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ సుడిదోమ. సుడిదోమ అనేది కూడా ప్రస్తుతము మనకి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది వరి పండించే ప్రాంతాల్లో. ఈ సుడిదోమ లక్షణాలు ఎలా ఉంటాయంటే దుబ్బంతా కూడా రసం పీల్చడం వల్ల మనకు మొత్తం కూడా గడ్డిలాగా ఎండిపోయి మనకు

0: కలుపుకొని కొద్దిగా నీరు తగ్గించి చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళను కూడా మనం నివారణ చేసుకోవచ్చు. అలాగే నత్రజని వాడకాన్ని తగ్గించుకోవాలి. తర్వాత పురుగుల్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ సుడిదోమ. సుడిదోమ అనేది కూడా ప్రస్తుతము మనకి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది వరి పండించే ప్రాంతాల్లో. ఈ సుడిదోమ లక్షణాలు ఎలా ఉంటాయంటే దుబ్బంతా కూడా రసం పీల్చడం వల్ల మనకు మొత్తం కూడా గడ్డిలాగా ఎండిపోయి మనకు పరిష్కారం ఉంది. ఈ యొక్క కాండం తొలుచు పురుగు నివారణకు కారటాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి తీసుకొని పిచికారి చేసుకున్నట్లయితే వరిలో వచ్చే పురుగులను తెగుళ్లను కూడా మనం సమగ్రంగా నివారించుకోవచ్చండి.
1: వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఎటువంటి రకాలు ఎంపిక చేసుకోవాలి ఇత్యాది అంశాల గురించి రైతు సోదరులకు చక్కటి సమాచారాన్ని అందించారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు వరిలో మేలైన యాజమాన్యం ఈ అంశం గురించి దర్శి శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ వరప్రసాదరావు గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన వింటారు.
3: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बिजू का
4: पुतला बोल रहा
3: है पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
4: मतलब
3: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ
4: पर हम तो सभी डाले हैं
3: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
4: सच है
3: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
4: ठीक है भाई मैं भी आज तो जैविक खेती शुरू करूँगा
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
2: ప్రకటన విన్నారు. కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు జానపద గేయాలు.
6: ఏటి దగ్గర ఒక కుంటె కోణంగి సరదాపడి చిన్న రాయి విసిరాడు. గురితప్పి ఏటి పాయలో నీళ్లు ముంచుకుంటున్న ఒక గడుసు పిల్ల కడవకు తగిలి పగిలిపోయింది. ఆ పిల్ల వాణ్ణి నిలేసి ఎలా అడిగిందంటే

హాస్య శృంగారాలు జానపద కవితా కదంబంలో అరవిచ్చిన మొగ్గలు. ఇవి కాస్త మోటుగా ఘాటుగా ఉన్నా జానపదుల జీవితాలలో తప్పనిసరి. హాస్య శృంగారాలతో మేళవించిన ఈ అత్త అల్లుని సంభాషణ ఏమిటో మనం విందాం.

మీరింతవరకు జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి మార్కప్నం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి శ్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామూర్తి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అంటే ఇప్పుడు వింటారు పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: ఇవాళ మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నారు. అయితే ఇంకా స్త్రీలు వెనుకబడే ఉన్నారని చెప్పక తప్పదు. స్వావలంబన దిశగా మహిళలు సాధికారత సాధించి మరింత శక్తివంతంగా ఎదగాలంటే వారికి ప్రభుత్వం అండదండలు ఎంతైనా అవసరమని భావించి గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అనేక స్త్రీశక్తి పథకాలకు శ్రీకారం చుట్టారు. సమాజంలో మహిళల పట్ల లింగ వివక్షత, వారి పట్ల చిన్న చూపు లేకుండా ఉండాలంటే ఆడబిడ్డ అంకురదశ నుంచి ఎదుర్కొంటున్న అన్ని ఇక్కట్లు తొలగించి వారికి అండదండలు ఉండాలన్న సంకల్పంతో మహిళల కోసం ఒక వినూత్నమైన పథకం తీసుకొచ్చారు. అదే మిషన్ శక్తి. ఈ పథకం ద్వారా మహిళలకు భద్రత, సాధికారత, సురక్ష కల్పించి అన్ని విధాల వారికి అండదండగా ఉండాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గ్రామస్థాయి నుంచి అన్ని శాఖల సమన్వయంతో ఆడబిడ్డల చదువు, రక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతూ ఉంది. 15వ ఆర్థిక సంఘం ప్రకారం 2021-22 ప్రారంభమైన ఈ పథకం 2025-26 వరకు కొనసాగడం జరుగుతూ ఉంది. ఈ పథకం విధి విధానాలు,

0: పథకం అమలు తీరుతెన్నులు మరియు మిషన్ శక్తి ప్రధాన లక్ష్యం గురించి తెలియజేయడానికి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారు మన ముందున్నారు. వారి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
1: ముందుగా అందరికీ కూడా మా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం.
0: మేడం, మరి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్ శక్తి అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది కదా, అసలు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ పథకం ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఏంటి, అంతిమంగా ఈ పథకం ద్వారా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరేదానికి అవకాశం ఉందంటారు?
1: మిషన్ శక్తి అనేది ఒక మంచి చాలా గొప్ప పథకం అండి. ఇది ఒక బృహత్తర లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. గౌరవ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారు మహిళల కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాలలో ఒక ప్రత్యేకమైన మరియు చాలా ఉపయుక్తమైన పథకం ఇది. ఒక ప్రాజెక్టుని నిర్ణీత లక్ష్యాలు, స్పష్టమైన సమయ పాలన మరియు మైలురాళ్లు కొలవగలిగిన ఫలితాలతో ఏర్పాటు చేసిన దాన్నే మిషన్ అంటారు. ఈ మిషన్ శక్తి అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత కోసంగా మన భారత ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకాన్ని. ఇది ఒక సమగ్ర పథకం, మహిళలకు కావాల్సిన అన్ని విషయాలలో వాళ్ళకి చేయూతనివ్వడానికి ప్రారంభించిన పథకం ఇది.
0: స్త్రీల రక్షణ, భద్రత మరియు సాధికారత కోసం తీసుకొచ్చిన ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు, ఈ పథకం ద్వారా ఏ కార్యక్రమాలు చేపడతారు?
1: మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఈ పథకం ఏర్పాటు చేయబడిందండి. మొట్టమొదటి 15వ ఫైనాన్స్ కమిషన్ కాలంలో, అంటే 2021-2022 సంవత్సరం నుంచి ప్రారంభించారు. అప్పటి నుంచి అమలు చేయడం ప్రారంభించారు. ఈ పథకాన్ని ముఖ్యంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు అమలు చేస్తారు. ఈ పథకం అనేది మహిళల జీవిత చక్ర నిరంతర రక్షణ కోసం, అంటే పుట్టినప్పటి నుంచి వారి వృద్ధాప్యం దాకా కూడా వారి వివిధ స్థాయిలలో వారికి వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించాలి, వారికి ఎటువంటి చేయూతనివ్వాలి, వారికి ఎటువంటి సహాయం మనం చేస్తే వారు అభివృద్ధిలో సమాన భాగస్వాములు అవుతారు అనే లక్ష్యానికి అనుగుణంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ మిషన్ శక్తి పథకం కింద మళ్ళీ రెండు ఉప ప్రధాన పథకాలు ఉన్నాయి. అవి ఒకటి సంభాల్, సంభాల్ అంటే హిందీ పదం, ఇది సంరక్షించడం అంటారు. రెండవది సామర్థ్య, సామర్థ్య అంటే మన మహిళల్లో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయడం కోసం ఏర్పాటు చేసిన ఇవి రెండు ఉప పథకాలండి. ఈ సంబాల్ ఉప పథకం ఏంటంటే హింసకు గురైన మహిళలకు మద్దతునిస్తుంది. ఎలా ఇస్తుందంటే ఈ పథకం కింద మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి తరఫున వన్ స్టాప్ సెంటర్ అనే ఒక ఆఫీస్ను నడుపుతారు. మహిళా హెల్ప్ లైన్ అనేది 24 గంటలు పనిచేస్తుంది. మరియు బేటీ బచావో బేటీ పడావో పథకాలు, ఈ మూడు పథకాలు ఈ సంబాల్ అనే ఉప పథకం కిందికి వస్తాయి. వీటిల్లో వన్ స్టాప్ సెంటర్ అంటే ఏంటంటే ఈ వన్ స్టాప్ సెంటర్లు ప్రతి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా ఒకటి ఉంటుందన్నమాట. ఇది జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు ఈ వన్ స్టాప్ సెంటర్ని నడుపుతారు. ఇందులో సెంట్రల్ అడ్మినిస్ట్రేటరు, కౌన్సిలరు, వైద్య నిపుణులు, న్యాయ నిపుణులు మొదలైన సిబ్బంది అందరూ ఉంటారన్నమాట. వీళ్లు హింసకు గురైన మహిళల్ని ఒక చోటకి చేర్చి వారికి చట్టపరమైన, వైద్యపరమైన, మానసిక పరమైన సలహాలను, సహాయాన్ని అందజేస్తారు. ఇక్కడ బాధిత మహిళలు 5 రోజుల పాటు వసతి కల్పించి తిరిగి వారి కుటుంబంలో చేరేలాగా చర్యలు తీసుకుంటారు. లేదా ఏదైనా వసతి గృహానికి పంపి కనీసం 2 సంవత్సరాల పాటు వాళ్లకు రక్షణ కూడా అందిస్తారు. ఈ వసతి గృహంలో వాళ్ళకి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించి వాళ్ళు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ప్రయత్నం చేస్తారన్నమాట. ఈ వన్ స్టాప్ సెంటర్లు ఖచ్చితంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా ఉంటాయండి. అలాగే మన మార్కాపురం కొత్తగా జిల్లా ఏర్పడింది కాబట్టి ఇక్కడ కూడా వన్ స్టాప్ సెంటర్ని మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. వారి సిబ్బందిని కూడా నియామకం జరుగుతోంది ఇప్పుడు. అలాగే మహిళా హెల్ప్ లైన్ 181-181, ఈ టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు 7 రోజుల పాటు ప్రతి అక్కరికి అందుబాటులో ఉంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి డైల్ చేసినట్లయితే వారికి అత్యవసర సహాయం మహిళలకి తప్పకుండా అందజేస్తారు. ఈ 181 గురించి కూడా అందరికీ మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది.
0: మహిళలకు అనేక పథకాలు ఉన్నాయి, అయితే ఈ బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
1: ఈ మిషన్ శక్తిలోని ఉప పథకమైన సంబాల్కి సంబంధించిందే ఈ బేటీ బచావో బేటీ పడావో అని. ఇది హిందీ పదానికి తెలుగు అర్థం ఏంటంటే ఆడపిల్లల్ని మనం రక్షిద్దాము, వాళ్ళని చదువుకోనిద్దామని. ఇది ముఖ్యంగా మన దేశంలో ఆడపిల్లల పుట్టుక చాలా తగ్గిపోతున్న కారణంగా లింగ నిష్పత్తిలో చాలా తేడాలు వస్తున్నాయి పిల్లలు బాలికలు బాలురు. కాబట్టి లింగ నిష్పత్తిని తగ్గించి ఆడపిల్లలందరూ వాళ్ళు పుట్టుకని కూడా నివారించే పరిస్థితుల నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆడపిల్లల పుట్టుకని వాళ్ళకి రక్షణ కల్పించి వారి విద్యను ప్రోత్సహిస్తారు. ఈ పథకం ద్వారా లింగ నిష్పత్తిలో తేడాలు నివారింపబడతాయి, బాలికలు విద్యలో ముందుంటారు, బడికి వెళ్ళడం, నిలిచిపోవడం, బాల్య వివాహాలు ఇలాంటివన్నీ అరికట్ట

పడతాయండి. బేటీ బచావో బేటీ పడావో పథకం కూడా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ వారి ద్వారా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖని వైద్య శాఖని వీరందరినీ కూడా కలుపుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత రెండవ ముఖ్య ఉపాధి పథకం సామర్థ్య. ఈ పథకం పూర్తిగా మహిళల సాధికారత కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించి మహిళల ఆర్థిక స్వావలంబన మరియు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునిస్తుంది. ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే స్వధార్ గృహ. ఈ స్వధార్ గృహాలు అనేవి ఎన్జిఓస్ ద్వారా కానీ లేదా గవర్నమెంట్ ద్వారా కానీ నడపబడతాయి. వన్ స్టాప్ సెంటర్కి ఎవరైనా ప్రమాదానికి గురి అయినా లేదంటే నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళ వచ్చినప్పుడు వారికి అక్కడ 5 రోజుల లక్షణ కల్పించిన తర్వాత కుటుంబంలో వారు చేరలేని పరిస్థితి ఉంటే తప్పనిసరిగా వారిని స్వధార్ గృహలో చేర్పిస్తారు. ప్రమాదకర పరిస్థితులు లేదా నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ మహిళలు వన్ స్టాప్ సెంటర్ నుండి సహాయం పొందిన వారు వీరందరూ కూడా ఈ స్వధార్ గృహలో ఆశ్రయం పొందుతారు. వీరు తమ మైనర్ పిల్లలు ఎవరైనా ఉంటే వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రయం పొందవచ్చు. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఇక్కడ ఆశ్రయం ఇస్తారు. ఇక్కడ వాళ్ళకి ఉచితంగా భోజన వసతి, వాళ్ళకి కుటుంబంలో ఎలాంటి వసతులు ఉంటాయో అన్ని వసతులు కల్పించడంతో పాటుగా వృత్తి విద్యలో నైపుణ్యం కల్పిస్తారు. తద్వారా వాళ్ళు తర్వాత బయటకు వెళ్లిన తర్వాత ఆర్థిక స్వావలంబన పెంపొందించుకుని వారంతటి వారుగా వారి జీవితాన్ని వాడు గడుపుకోకనేటట్లుగా మనం తర్ఫీది ఇస్తామన్నమాట. ఈ స్వధార్ గృహ ప్రభుత్వం ద్వారా గానీ లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా గానీ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి పర్యవేక్షణలో నడపబడతాయి. తర్వాత చిర ఉద్యోగాలు చేసుకునే మహిళలు, ఏదైనా ఉద్యోగినులు, వారు సొంతగా ఇల్లు తీసుకుని ఉండలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా మన ప్రభుత్వము ఈ మిషన్ శక్తి ద్వారా మరియు మిషన్ శక్తిలోని ఉప పథకం మిషన్ సామర్థ్య ద్వారా నడపబడుతుంది. ఇందులో వసతి గృహాలు అనేవి మహిళల కోసం నడపబడతాయి. ఇవి కూడా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ద్వారా పర్యవేక్షణ చేయబడతాయి. తర్వాత ఉద్యోగస్తులైన ఆడవారు పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగంలో వాళ్ళు రెండు అంటే పిల్లల్ని కుటుంబాన్ని తర్వాత ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవడంలో కొంత కష్టపడతారు. వాళ్ళకి ఇబ్బందులు తొలగించాలని ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ కృషి పథకాన్ని కూడా ప్రవేశపెట్టిందండి. ఈ పథకం ద్వారా ఉద్యోగినుల పిల్లలు, 5 సంవత్సరాల్లో పిల్లలు ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లల సంరక్షణ కోసం ఈ కృషి సెంటర్లు ఎక్కడైతే ఎక్కువ మంది ఉద్యోగినులు ఉన్నారో ఆ సంస్థ దగ్గర నడపడం జరుగుతుంది. ఈ కృషి సెంటర్లలో పిల్లల ఆలన పాలన చూసి వారికి ప్రీ స్కూల్ విద్యను కూడా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. ఈ కృషి సెంటర్స్ ఇవన్నీ కూడా ఈ మిషన్ శక్తిలో భాగమే. వీటన్నిటి ప్రధాన ప్రయోజనం ఏంటంటే మొదట మహిళలు తమ హక్కులు తమ ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం నుంచి మన చేయూతనివ్వడం, ఎటువంటి అభద్రతా భావం లేకుండా జీవించడానికి అవసరమైన మద్దతునివ్వడం, గృహహింస నుండి మరియు ఇతర వేధింపుల నుండి చట్టపరమైన సహాయం అందించడం, రక్షణ కల్పించడం, మహిళలకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం, బాలబాలికల నిష్పత్తిని తగ్గించి బాలికల విద్యను ప్రోత్సహించడం, రక్షణనివ్వడం, ఇవన్నీ చేయడం వల్ల మన దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మన గౌరవ ప్రధాని గారు ఈ పథకాలన్నింటినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి అందించి మహిళల సమగ్ర అభివృద్ధికి తోడ్పడడానికి మిషన్ శక్తిని లక్ష్యంగా చేసి ఈ మిషన్ శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మిషన్ శక్తి పథకాన్ని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా అందుబాటులో అందరికీ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్స్ అనేవి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎందుకు ఉంచారు అంటే మహిళలకు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు లేదంటే ఏదైనా అత్యాచారానికి గురైన వాళ్ళు, హింసకు గురైన మహిళలకి వెంటనే మనం వైద్యపరమైన సహాయం అందించాలి కాబట్టి మనం ఈ వన్ స్టాప్ సెంటర్లు అన్నింటినీ కూడా తప్పనిసరిగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే నడుపుతారు. దానితో పాటుగా ఇక్కడ ఈ వన్ స్టాప్ సెంటర్లో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్యాడర్ లో ఉన్నవారు ఒకరు నియమించబడతారు డెప్యుటేషన్ మీద. వీరు వీరికి కావలసిన ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో గానీ ఇతర విషయాల్లో గానీ చట్టపరమైన సలహాలు అందించడానికి సహాయం చేస్తారు. అలాగే ఒక న్యాయ నిపుణులు కూడా ఉంటారు. వీరు చట్టపరమైన అవసరమైన సహాయాన్ని అందించడానికి ఈ మహిళకి తోడ్పాటు చేస్తారు. ఇమీడియట్ గా వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుంది, మంచి భోజన వసతి కల్పించడం జరుగుతుంది. కట్టుబట్టలతో వచ్చిన వారికి కూడా 5 రోజుల పాటు వారికి పూర్తి భద్రతతో కూడిన సహాయ సహకారాలు అందించడం ఈ వన్ స్టాప్ సెంటర్ ద్వారా జరుగుతుంది. ఈ వన్ స్టాప్ సెంటర్ లో

గురైన మహిళలకి వెంటనే మనం వైద్యపరమైన సహాయం అందించాలి. కాబట్టి మనం ఈ వన్ స్టాప్ సెంటర్లన్నింటినీ కూడా తప్పనిసరిగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే నడుపుతారు. దానితో పాటుగా ఇక్కడ ఈ వన్ స్టాప్ సెంటర్లో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్యాడర్లో ఉన్నవారు ఒకరు నియమించబడతారు డెప్యుటేషన్ మీద. వీరు వీరికి కావలసిన ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో కానీ ఇతర విషయాల్లో కానీ చట్టపరమైన సలహాలు అందించడానికి సహాయం చేస్తారు. అలాగే ఒక న్యాయ నిపుణులు కూడా ఉంటారు. వీరు చట్టపరమైన అవసరమైన సహాయాన్ని అందించడానికి ఈ మహిళకి తోడ్పాటు చేస్తారు. ఇమీడియట్ గా వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుంది, మంచి భోజన వసతి కల్పించడం జరుగుతుంది. కట్టుబట్టలతో వచ్చిన వారికి కూడా 5 రోజుల పాటు వారికి పూర్తి పద్ధతితో కూడిన సహాయ సహకారాలు అందించడం ఈ వన్ స్టాప్ సెంటర్ ద్వారా జరుగుతుంది. ఈ వన్ స్టాప్ సెంటర్ లో ఒక 15 మంది సిబ్బంది కూడా మనకి ప్రభుత్వం తరఫున పనిచేస్తూ ఉంటారు. వీరు నిరంతరం పనిచేస్తారు, 24 గంటలు అందుబాటులో ఉండే సేవలండి. వన్ స్టాప్ సెంటర్ అంటే 10-5 వర్క్ చేసే సంస్థ కాదు, 24 గంటల పాటు మనకి సహాయాన్ని అందించే సంస్థ. ఈ బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైతే భ్రూణ హత్యలు నివారణ జరుగుతుందో అప్పుడే బాలికల నిష్పత్తి, లింగ నిష్పత్తిలో తేడాలు లేకుండా బాలికలు బాలురు కూడా సమాన నిష్పత్తిలో ఉంటారు. అలా ఉంటేనే ప్రకృతి సమతుల్యం ఉంటుంది, మన దేశం కూడా అన్ని రంగాలలోనూ కూడా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ముందుగా బేటీ బచావో కార్యక్రమం కింద మొదటి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉంటాయంటే గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్ష నిరోధక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడంలో ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా చేస్తారు. వైద్య సిబ్బంది ద్వారా ఎక్కడ స్కానింగ్ సెంటర్స్ లో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు జరగడానికి లేకుండా తగినన్ని చర్యలు తీసుకుంటారు, వారిపైన నిఘా ఉంటుంది. అటువంటి లింగ నిర్ధారణ పరీక్షలు జరిపించినా జరుపుతున్నట్లు తెలుసుకున్నా అలాగే జరపమని కోరిన వారిని కూడా వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి. అలాగే తదుపరి బాలికల విద్యను ప్రోత్సహిస్తూ కస్తూరిబా విద్యాలయాలలో బాలికలందరికీ కూడా విద్యను కల్పించడం జరుగుతోంది. ఎలాగైతే బడి నిలిచిపోయిన పిల్లలందరికీ కూడా మనం డ్రాప్ అవుతారు, అలా ఉంటేనే ప్రకృతి సమతుల్యం ఉంటుంది, మన దేశం కూడా అన్ని రంగాలలోనూ కూడా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ముందుగా బేటీ బచావో కార్యక్రమం కింద మొదటి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉంటాయంటే గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్ష నిరోధక చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయడంలో ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ద్వారా చేస్తారు. వైద్య సిబ్బంది ద్వారా ఎక్కడ స్కానింగ్ సెంటర్స్ లో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు జరగడానికి లేకుండా తగినన్ని చర్యలు తీసుకుంటారు, వారిపైన నిఘా ఉంటుంది. అటువంటి లింగ నిర్ధారణ పరీక్షలు జరిపించినా జరుపుతున్నట్లు తెలుసుకున్నా అలాగే జరపమని కోరిన వారిని కూడా వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి. అలాగే తదుపరి బాలికల విద్యను ప్రోత్సహిస్తూ కస్తూరిబా విద్యాలయాలలో బాలికలందరికీ కూడా విద్యను కల్పించడం జరుగుతోంది. ఎలాగైతే బడి నిలిచిపోయిన పిల్లలందరికీ కూడా మనం డ్రాప్ అవుట్ అందరినీ కూడా సేకరించి వారిని అందరినీ మళ్ళీ బడిలో చేర్పించే కార్యక్రమం జరుగుతుంది. అలాగే పిల్లలు, ఏదైనా ఆడపిల్లలు మంచి వారి యొక్క ప్రత్యేక రంగాల్లో కనుక నిష్ణాతులైన వారికి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ తదుపరి బాలికల విద్యను ప్రోత్సహించడానికి వాళ్ళకి రకరకాల స్కాలర్షిప్లు అలాంటివి కూడా అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా మన దేశంలో బాలికల లింగ నిష్పత్తి బాగా తగ్గడం జరిగింది. అలాగే బాలికల విద్య కూడా ముందుకు వస్తోంది. కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో కూడా బాలికలు చాలా మంది మంచి ఉత్తీర్ణతా శాతాలతోటి మంచి విద్యను అందుకుంటున్నారు. వాళ్ళు బడికి నిలిచిపోవడం అనేది కూడా తగ్గిపోతోంది. వాళ్ళకి బాలికా విద్యాలయాల ద్వారా వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు, వాళ్ళకి వసతి కల్పించి విద్యను అందిస్తున్నారు. కాబట్టి ఇందులో కూడా వాళ్ళు చాలా మంచి ప్రోత్సాహాన్ని పొందుతున్నారు. అలాగే బాల్య వివాహాలు కూడా నివారించబడుతున్నాయి. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అనే విషయాన్ని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి గ్రామ గ్రామాన కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా ప్రజలలో అవగాహన కల్పించి ఎక్కడైతే బాల్య వివాహానికి జరగడం కాదు, జరగడానికి ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నా కూడా ఖచ్చితంగా అక్కడ ఈ కమిటీ అందరూ వెళ్లి నిలుపుదల చేస్తున్నారు. తద్వారా మన దేశ సమగ్రాభివృద్ధికి ఈ వివిధ పథకాలన్నింటినీ కూడా ఉపయోగించడం జరుగుతోంది. వీటన్నిటికీ

0: ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
1: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి శ్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నుండి వెలువడినది, అంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమం

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అలాగే తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుంటారు. ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. విద్యా సమాచారం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. విద్యా సమాచారం వింటారు ICAR అంటే ఐకార్ AICE-JRF/SRF అంటే JRF లేదా SRF PhD 2026 దీనికి సంబంధించినటువంటి విద్యా సమాచారం వింటారు. వ్యవసాయ సంబంధ PhD కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించినటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ JRF లేదా SRF PhD 2026-27 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA నిర్వహిస్తుంది. పరీక్షల్లో సాధించినటువంటి ప్రతిభ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అందిస్తున్నటువంటి కోర్సుల్లో ప్రత్యేకించినటువంటి సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్ష వివరాలు ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఐకార్ AICE లేదా JRF లేదా SRF PhD 2026 సంబంధించినటువంటి విద్యా సమాచారం అన్నమాట. ఇవి పరీక్ష వివరాలు. స్పెషలైజేషన్స్ చూసినట్టయితే క్రాప్ సైన్సెస్, హార్టికల్చర్, వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్, డైరీ సైన్స్, డైరీ టెక్నాలజీ అండ్ ఫుడ్ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్, ఫిషరీ సైన్స్, నేచురల్ రీసోర్స్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ ఎకనామిక్స్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, ఎక్స్టెన్షన్ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా స్పెషలైజేషన్స్. అర్హత సంబంధిత విభాగంలో MSc, MTech, MVSc, MFSc ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి చూసినట్టయితే ఆగస్టు 31, 2026 నాటికి 20 ఏళ్ళు నిండి ఉండాలి. పరీక్ష విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి, అడుగుతారన్నమాట. వ్యవధి 120 మినిట్స్ అంటే 120 నిమిషాలు. ప్రశ్నల సంఖ్య 120. గరిష్ట మార్కులు 480. దరఖాస్తు రుసుము జనరల్ యువర్ అభ్యర్థులకు 2000 రూపాయలు, ఓబీసీ లేదా ఇంకా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1955 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులకు 1025 రూపాయలు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష నగరాలు హైదరాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నం. మరి ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ ఏంటంటే జూన్ 7, 2026. దరఖాస్తు సవరణ తేదీ

జూన్ 9, 2026 నుంచి జూన్ 10, 2026 వరకు ఉంటుంది. మరి మీరు పూర్తి వివరాలకు సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ చిరునామా https://exams.nta.nic.in/icr/ వెబ్సైట్ చిరునామా మరోసారి వినండి, https://exams.nta.nic.in/icr/. మీరు ఇంతవరకు విద్యా సమాచారం విన్నారు. ఉద్యోగ సమాచారం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు ఉద్యోగ సమాచారం వింటారు. ఎస్బీఐలో 100 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఖాళీల వివరాలు ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ MMGS 2, అంటే మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 2, ఇవి మొత్తం 100 పోస్టులు ఉంటాయి. అర్హతలు ఏదైనా విభాగంలో డిగ్రీ, IIBF నుంచి ఫారెక్స్ ఆపరేషన్స్ సర్టిఫికేట్స్తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్లో కనీసం 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. CDCS లేదా ట్రేడ్ ఫైనాన్స్ లేదా ఇంటర్నేషనల్ బ్యాంకింగ్లో సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి 30 April 2026 నాటికి 23 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. పే స్కేల్ చూసినట్టయితే నెలకు 64,820 రూపాయలు నుంచి 93,960 రూపాయలు ఉంటుంది. ఇంకా ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. పోస్టింగ్ ప్రదేశం చూసినట్టయితే హైదరాబాద్, కోల్కతా. దరఖాస్తు రుసుము జనరల్ OBC అభ్యర్థులకు 750 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు లేదు. ఎంపిక విధానం అప్లికేషన్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా జరుగుతుందన్నమాట ఎంపిక విధానం. మరి ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ 13 May 2026. దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ 2 June 2026. పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ చిరునామా https://sbi.bank.in/web/career/current-openings. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, https://sbi.bank.in/web/career/current-openings. మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు తెలుసుకుందాం రండి శీర్షిక. ఈనాటి తెలుసుకుందాం రండి శీర్షికకు స్వాగతం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఉత్తరాన మంచు పర్వతాల నుండి దక్షిణాన సముద్ర తీరాల వరకు కాశ్మీర్, గోవా, కేరళ, రాజస్థాన్ మరియు ఢిల్లీ వంటి ప్రదేశాలు ప్రముఖమైనవి. తాజ్మహల్, తిరుపతి, వారణాసి వంటి ఆధ్యాత్మిక మరియు చారిత్రక ప్రదేశాలు, హిమాచల్ ప్రదేశ్, ఊటీ, కూర్గ్ వంటి ప్రకృతి సౌందర్యంతో కూడినటువంటి హిల్ స్టేషన్లు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇప్పుడు భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఉత్తర భారతదేశం ప్రముఖ పర్యాటక ప్రదేశాలు కాశ్మీర్. భూతల స్వర్గంగా పిలువబడే ఇక్కడ దాల్ సరస్సు, గుల్మార్గ్, మంచు పర్వతాలు అద్భుతంగా ఉంటాయి. ఆగ్రా, తాజ్మహల్ ప్రపంచ 7 వింతల్లో ఒకటి అన్నమాట. ఇది ఇక్కడుంది. తెల్లటి పాలరాతితో నిర్మించినటువంటి ఈ కట్టడం సూర్యుని కాంతిని బట్టి రంగులు మారుతున్నట్లు అనిపిస్తుంది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మరి హిమాచల్ ప్రదేశ్ చూసినట్టయితే సిమ్లా, మనాలి, ధర్మశాల వంటి హిల్ స్టేషన్లు ఉన్నాయి. ఢిల్లీ, ఇందులో ఎర్రకోట, కుతుబ్ మినార్, ఇండియా గేట్ వంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు దక్షిణ భారతదేశం ప్రముఖ పర్యాటక ప్రదేశాల గురించి చూద్దాం విందాం. కేరళ

స్పూన్స్ కంట్రీగా ప్రసిద్ధి చెందినటువంటి ఇక్కడి మున్నార్ హిల్ స్టేషన్, టీ తోటలు, అలుప్పజా బ్యాక్స్ వాటర్ ప్రశాంతతనిస్తాయన్నమాట. తమిళనాడులో ఊటీ, కొడైకెనాల్, మహాబలిపురం, కన్యాకుమారి వంటివి అద్భుతంగా ఉంటాయి. మరి కర్ణాటకలో చూసినట్టయితే కూర్క్ హిల్ స్టేషన్, హంపి, మైసూర్ ప్యాలెస్ వంటివి ముఖ్యమైనవి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గురించి, అందులో ఉన్నటువంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఆధ్యాత్మిక క్షేత్రాలు చూసినట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది తిరుపతి చిత్తూరు జిల్లాలో. ఇంకా శ్రీశైలంలో, అంటే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి ఇది, కృష్ణానది ఒడ్డున ఉంది. ఇంకా విజయవాడలో చూసినట్టయితే ఇది విజయవాడ ఎన్టీఆర్ జిల్లా. కృష్ణానది ఒడ్డున్నటువంటి ఇంద్రాకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ ఆలయం చూడదగ్గ గొప్ప ప్రదేశం అన్నమాట. ఆ తర్వాత అన్నవరం కాకినాడ జిల్లాలో ఉంది. రత్నగిరిపై కొలువైనటువంటి సత్యనారాయణ స్వామి ఆలయం. ఇంకా సింహాచలం విశాఖపట్నం జిల్లా, ఇందులో సింహగిరిపై వెలిసినటువంటి వరాహలక్ష్మి నరసింహస్వామి అద్భుతమైనటువంటి దేవాలయం. ఆ తర్వాత అహోబిలం మరియు యాగంటి నవనారసింహ క్షేత్రాలు, యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం. ఇంకా అమరావతి శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయం. మార్కాపురం చూసినట్టయితే శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం, అలాగే శ్రీ బాల త్రిప్రాంతకేశ్వర ఆలయం త్రిప్రాంతకం. అలాగే ఇప్పుడు తెలుసుకుందాం ప్రకృతి దృశ్యాలు మరియు హిల్ స్టేషన్ల గురించి సమాచారం. అరకులోయ, కాపి తోటలు, పచ్చని కొండలు, బొర్రా గుహలు ఉంటాయి. అర్సిలి హిల్స్, చిత్తూరు జిల్లాలో చల్లని వాతావరణం కలిగినటువంటి హిల్ స్టేషన్ ఉంటుంది. పాపి కొండలు, గోదావరి నది ప్రయాణం, బోటింగ్ కూడా ఉంటుంది అక్కడ. అలాగే ఇప్పుడు తెలుసుకుందాం బీచ్లు మరియు చారిత్రక ప్రదేశాల గురించి. విశాఖపట్నం ఆర్కే బీచ్, రిషికొండ, కైలాసగిరి, సబ్మరైన్ మ్యూజియం ఇవన్నీ కాకుండా గండికోట అనేటువంటిది ఉంటుంది పెన్నా నది ఒడ్డున. దీన్నే భారతదేశ గ్రాండ్ క్యానన్ అంటారు. ఇప్పుడు అదేవిధంగా తెలంగాణలో కూడా గొప్ప గొప్ప పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. చార్మినార్ అయితేనేమి, వరంగల్లో వేయి స్తంభాల గుడి, చార్మినార్ హైదరాబాద్లో ఉంది, భువనగిరిలో భువనగిరి కోట ఉంది, ఓకేనా. అలాగే ప్రకృతి జలపాతాల గురించి చూసినట్టయితే అనంతగిరి కొండలు, షామీర్పేటలో ఉన్నటువంటి చెరువు, మల్లెల తీర్థం ఇలాంటివి ఉన్నాయి. వినోదం సరస్సులో చూసినట్టయితే హుస్సేన్ సాగర్ హైదరాబాద్, దుర్గం చెరువు హైదరాబాద్, ఇలా చాలా చాలా ఉన్నాయి. అదేవిధంగా పశ్చిమ భారతదేశం, తూర్పు ఈశాన్య భారతదేశంలో కూడా చాలా మనం వినువిందు చేసేటువంటి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్టోబర్ నుంచి మార్చి వరకు చాలా ప్రదేశాలకు వెళ్ళటానికి అనుకూలం. వేసవికాలంలో అయితే హిమాచల్ ప్రదేశ్, కాశ్మీరు, లేహ్లడగ్ లాంటివి సందర్శించడం మంచిది. మీరు ఇంతవరకు పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకున్నారు, తెలుసుకుందాం రెండు శీర్షికలో. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

చందనాలు. జగమే రంగస్థలీ జీవగమియే

సాహితీ రంగస్థలంపై నా పద్యకవి పాత్రను ఇతోధికంగా ప్రోత్సహించి మరిన్ని మెలకువలతో తీర్చిదిద్దుకునేందుకు రసరమ్య రాగరంజితంగా జనరంజకంగా మలుచుకునేందుకు సదవకాశం కల్పించి అత్యంత ఆదరంతో అక్కున చేర్చుకున్న అనంత ఆకాశవాణి జననికి నా వినమ్రతాపూర్వక కైమోడ్పులు.

అది 91 జనవరి 26న జరిగిన సంఘటన అనుకుంటాను. స్థానిక సాంస్కృతిక కళాకేంద్రం లలిత కళా పరిషత్తులో కవి సమ్మేళనం జరిగింది. ఆశావాది కోగిరి జయసీతారాం, శాంతినారాయణ వంటి ప్రముఖ కవులు తమ తమ స్వీయ కవితల్ని వినిపించిన సందర్భమది. నాది పద్య కవిత. సహజ ధోరణిలో రాగయుక్తంగా పద్యాలను ఆలపించాను. సభకు అతిథులుగా విచ్చేసిన ఆనాటి డిఐజీ వెంకయ్య గారు, అనంత ఆకాశవాణి ప్రప్రథమ సంచాలకులుగా నియమింపబడిన డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు ఇరువురు నా పద్యపఠన విధానానికి ఆకర్షితులై ఆనందంతో అభినందించారు. శ్రీ వెంకయ్య గారు ఆ తర్వాత నా పద్య కవితాభిమాని అయి అప్పుడప్పుడు నన్ను తన బంగ్లాకు పిలిపించుకొని పద్యాలు పాడించుకునేవాళ్ళు. ఇక అనంత పద్మనాభరావు గారు నా స్వీయ పద్య కవితాగానని విని కేవలం అభినందించడమే కాకుండా నాకొక అపూర్వమైన కానుకగా హైదరాబాదు రవీంద్ర భారతి వేదికపై ప్రజాపతి, అదే ప్రజోత్పత్తి నామ సంవత్సర ఉగాది పద్యాలు ఆలపించే అవకాశాన్ని కల్పించారు. ఇందులో నాగసూరి వేణుగోపాల్ గారి పాత్ర కూడా ఉంది. మన అనంత ఆకాశవాణి ప్రారంభం కాకముందే, అంటే కార్యక్రమ ప్రసారాలు జరగకముందే 14/2/91 తేదీన ఆధికారిక ఉత్తర్వు ప్రతిపై మొట్టమొదటి సంతకం చేశారు పద్మనాభరావు గారు. ఈ తీరున చూస్తే నేను అనంత ఆకాశవాణి మొదటి సాహిత్యకారుడుగా లేదా కళాకారుడుగా గర్వించను, కానీ స్మృతిపథంలో మెదలినప్పుడంతా మురిసిపోతూ ఉంటాను. ఆనాడు 91 ఫిబ్రవరి 22న హైదరాబాద్ ఆకాశవాణి ఆధ్వర్యమున రవీంద్ర భారతిలో రసజ్ఞ ప్రేక్షకుల సమక్షాన రసవత్తరంగా జరిగిన కవి సమ్మేళనం కార్యక్రమాన్ని శ్రీ ప్రజోత్పత్తి ఉగాది రోజున 17/3/91న అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేశాయి. అందులో నా అక్షర నైవేద్యం పద్య కవిత ఆద్యంతం

ప్రేక్షకాలి కరతాళ ధ్వనులతో అభిషేకింపబడింది. విన్న పద్మనాభరావు గారి ఆనందానికి అవధుల్లేవు. అతడి స్థితి కారకుండునవు అక్కజముగా మనగనంత ఆకాశవాణి నెగడంగా ఆది

ంటిమి అతుల శుభ లగ్నమందున ఆంధ్ర భూమి పులకరింపగా బంగరు మొలకలిడగా వడి వడి గరమ్ము శిరుల సందడులదెమ్ము అరువది వత్స

ఉత్పత్తులే ఉత్పత్తుల పెంపు సేయకున్న సంతునత్యధికముగ సాధింతురనెడి అపయశమ్మును రానీకుమయ్య మాకు. ఇవి ఆనాడు చెప్పిన పద్యాలలో మచ్చనకు ఒకటి రెండు. డాక్టర్ వివిఎల్ నరసింహారావు గారు నిర్వహణలో యశోదా తిరుమల రెడ్డి, నరాల రామారెడ్డి, ఎల్లోరా తిరుమల శ్రీనివాసాచార్యులు, ఓలేటి పార్వతీశం వంటి ప్రసిద్ధ కవులు పాల్గొన్నారు. అదే 91 జూలై 15న ధర్మవరం కళాజ్యోతి ప్రాంగణాన కవి సమ్మేళన కార్యక్రమం రసవత్తరంగా నిర్వహింపబడింది. ఇందులో గీర్వాణాంధ్ర భాషా తేజోమయమూర్తులు కుంటిమద్ది శేషశర్మ గారు, అలాగే ప్రజాకవి కోగిరి జయసీతారాం గారు, శాంతి నారాయణ గారు, అష్టావధాని ఆశావాది ప్రకాశరావు గారు, పమిడి కాలువ చెంచు సుబ్బయ్య గారు కవులు. ఈ కార్యక్రమం 91 ఆగస్టు 15న ప్రసారం కాబడింది. అట్లే 92 ఆగస్టు 29న రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో అశేష జన సమక్షాన జరిగిన కార్యక్రమాన్ని 30న ప్రసారం చేశారు. 93 జనవరి 25న అనంత ఆకాశవాణి ప్రాంగణమందే కవి సమ్మేళనం కార్యక్రమంలోనూ పాల్గొన్నాను. తర్వాత మాన్య మహోదయులు, పండిత కవులు, అష్టావధానులు, డాక్టర్ రేవూరి వారు నందితిమ్మన పారిజాతాపహరణం కావ్యంలోని రసవత్ ఘట్టాన్ని తీసుకొని సత్యభామ సాంత్వనం పేర 93 మార్చి 6న రికార్డింగ్ చేయించి 10వ తేదీన ప్రసారం చేశారు. ఇందులో నేను శ్రీకృష్ణుడుగా, డాక్టర్ హెచ్ఎస్ బ్రహ్మానందం గారు నారదుడుగా, నెల్లూరు నటీమణి కోటీశ్వరీదేవి సత్యభామగా, మా విద్యాలయ ఉపాధ్యాయుని శేషమ్మ రుక్మిణిగా గాత్రధారులం. విశేషమేమిటంటే వచనమే లేకుండా కేవలం పద్యాలతోనే నడిపించడం ఇది బాగా రక్తి కట్టింది. పద్మనాభరావు గారి పద్యప్రియత్వం వెళ్ళి విరిసింది. ముఖ్యంగా అనంత ఆకాశవాణి పందిరి ఆలంబనగా అల్లుకొని ననలు కొనలుగా కొనసాగుతున్న నా పద్య విద్యాలత 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింది. నా కళానికి గళానికి మిక్కిలి ప్రాచుర్యం లభించింది. అప్పటికే ప్రముఖ పద్య కవులుగా వాసికెక్కిన వారి సహపంక్తిలో స్థానం దక్కింది. ఇదంతా అనంత ఆకాశవాణి అనంత పద్మనాభరావు గారి చలవే. నాంది ప్రస్తావనగా శ్రీకారం చుట్టడమే ప్రఖ్యాత రవీంద్ర భారతి వేదికపైనే. అంతకు మునుపు

0: పాతికేళ్లకు పైగా పద్య విద్య సేద్యం చేస్తున్నా ఎన్నో ప్రాంతాలలో ఎన్నో విద్యాలయాల్లో ఎన్నో సాహితీ సాంస్కృతిక కళా వేదికలపై గళమెత్తి స్వీయ పద్యాలు పాడుతున్నా అనేక కవి సమ్మేళనాలు అష్టావధానాల్లో పాల్గొంటున్నా వక్తగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నా లభ్యం కాని కీర్తి ప్రతిష్టలు గుర్తింపు నాకు వచ్చిందంటే మూల కారణం అనంత ఆకాశవాణి నా పద్యాలను ముమ్మరంగా ప్రసారం చేయడమే నసంశయ. ఈ ప్రభావమే విజయవాడ ఆకాశవాణి వారు 95 ఆగస్టు 11న నెల్లూరు రావు బహుద్దూర్ రేబాల లక్ష్మీ నరసారెడ్డి టౌన్ హాల్లో అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన ఆగస్టు 95 ప్రసారం చేసిన స్వేచ్ఛావిపంచి ప్రత్యేక సాహిత్య కదంబ కార్యక్రమంలో నాకొక కవిగా చోటు కల్పించింది. ఆనాడు డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారు ప్రారంభకులు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథులు. ఇక పాల్గొన్న కవులు అసామాన్యులు, జొన్నవిత్తుల, సిరివెన్నెల, మాడుగుల వంటి దిగ్దంతులు. ఆ వేదికపై నేను శాంతి శిఖరం పద్యకండికను గానం చేయడం, పలువురి ప్రశంసలను అందుకోవడం నా సాహిత్య జీవన యాత్రలో గొప్ప మలుపుగా భావిస్తాను. అట్లే విజయవాడ ఆకాశవాణి వారే భీమవరం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో 98 మార్చి 25న బహుధాన్య ఉగాది కవి సమ్మేళనం సుప్రసిద్ధ కవులతో నిర్వహించి 29/3/98న ప్రసారం చేశారు. దీనికి కూడా అనంత ఆకాశవాణి ప్రభావమే అని వినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇందులో అనంత పద్మనాభరావు గారితో పాటు సహృదయ సాహితీ పిపాసుబులు, శాస్త్ర సాంకేతిక సాహితీ రంగ రచనా దురంధరులు, డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారి సహకారం కూడా ఎంతో ఉంది. అంతేకాదు నాగసూరి గారి ఆలోచనతోనే మా లిటిల్ ఫ్లవర్ విద్యాలయం ఆధ్వర్యంలో అనంత ఆకాశవాణి ప్రాంగణంలో లేపాక్షి నమూనా చిరునందిని ప్రతిష్ఠించే భాగ్యం కలిగింది. ఇందులో సాహితీ మిత్రులు రాజారాం గారి పాత్ర విస్మరింపరానిది. మరొక విషయం, నేటికి నిత్యనూతనంగా అనంత ఆకాశవాణి ద్వారా ప్రసారం కాబడుతున్న కవికాకి కోగిరి జై సీతారాం గారి అంగలాచిగాడు కుశాలుగాడు ప్రబోధాత్మక హాస్య నాటికలో నేను కృష్ణమూర్తి అయ్యవారు, దీనికి కూడా నాగసూరి గారి చేయుత ఉంది. ఆ తర్వాత నేను హైదరాబాదు వైస్రాయ్ హోటల్లో జరిగిన ఆటా రోజు కవి సమ్మేళన కార్యక్రమంలోనూ, అట్లే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఆధ్వర్యాన మాడుగుల నాగపేణి శర్మ గారు ఢిల్లీ ఆంధ్రభవన్లో నిర్వహించిన సరస్వతి సభ సంగీత సాహిత్య రూపకంలోనూ జనప్రియ కవిగా పాల్గొనేందుకు మగదావకాశాలను కల్పించిన పద్మనాభరావు గారు లాంటి ఎందరో మహానుభావులు అందరికీ కమ్మర వినమ్రతాభివందనాలు. వారి సహృదయ సుసంపన్నత్వానికి, తెలుగు పద్య ప్రియత్వానికి వేనవేలు జయజేలు. వారందరికీ ముఖ్యంగా నన్ను అక్కున చేర్చుకుని సమాదరించి ఇతోధికంగా ప్రోత్సహించిన అనంత ఆకాశవాణి జననికి సదా సర్వదా రుణగ్రస్తుడనే.
1: శ్రోతలు, ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరు ఎంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కుమారి కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ ఏ హేమంతరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ వేదికగా ఈరోజు ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సుకి హాజరైన సభ్యదేశాల మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్ఐఆర్ 3వ దశ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న 2 ఎల్పీజీ క్యారియర్లు హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని ప్రభుత్వం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, భీకర గాలులు, పిడుగుల కారణంగా 89 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను ఈ నెల 16 నాటికి తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఇక వార్తల వివరాలు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సుకి హాజరైన సభ్యదేశాల విదేశాంగ మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. వారిలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చి, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా తదితరులు ఉన్నారు. అంతకుముందు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చేసిన ప్రారంభ ఉపన్యాసంలో జయశంకర్ మాట్లాడుతూ, సైనిక ఘర్షణలు, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య అవరోధాలు, సాంకేతికత సవాళ్లు, వాతావరణ మార్పులు ప్రపంచ స్వరూపాన్ని మార్చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ప్రపంచ ప్రాంతీయ పరిణామాలపై సమీక్షించుకోవడానికి ఈ సంక్లిష్ట పరిస్థితుల్లోనూ పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునే ఆచరణాత్మక మార్గాలను అన్వేషించడానికి ఈ సదస్సులో జరిగే చర్చలు అవకాశాన్ని కల్పిస్తాయన్నారు. అంతర్జాతీయ సంక్షోభాల నివారణలో బ్రిక్స్ కూటమి నిర్మాణాత్మకమైన పాత్రను పోషించగలదని జయశంకర్ ఆశాభావం వ్యక్తం చేస్తూ,
1: Many countries face challenges on energy, food, fertilizer and health security as also access to finance. BRICS can help them respond more effectively. Peace and security remain central to the global order. Recent conflicts only underline the importance of dialogue and diplomacy. There is also a deeply shared interest in strengthening cooperation against terrorism. Your inputs will help guide our discussions and contribute to a meaningful outcomes.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ 3వ దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ, ఒడిశా, మిజోరాం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాదానగర్ హవేలీ, డామండయ్యూలో 3వ దశ ఎస్ఐఆర్ ప్రక్రియ జరగనుందని తెలిపింది. అయితే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లో వాతావరణ ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎస్ఐఆర్ షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ఇక ఎస్ఐఆర్ 3వ దశలో భాగంగా 394,000 మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి దాదాపు 36,73,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. వీరికి సహకరించేందుకు రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు తప్పనిసరిగా బీఎల్ఏలను నియమించాలని ఎన్నికల సంఘం కోరింది. ఓటర్లందరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొని తమ గణన పత్రాలను పూరించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న 2 ఎల్పీజీ క్యారియర్లు హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని ప్రభుత్వం వెల్లడించింది. అవి వరుసగా 16-18 తేదీలలో కాండ్లా, న్యూ మంగళూరు ఓడరేవులకు చేరుకుంటాయని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సోమాలియా నుండి యుఏఈలోని షార్జాకు ప్రయాణిస్తున్న భారత వాణిజ్య నౌక ఎంఎస్వి హాజీ అలీ నిన్న తెల్లవారుజామున ఒమన్ జలాల్లో ఒక ప్రమాదానికి గురైందని చెప్పారు. నౌకలో మంటలు చెలరేగడంతో అది మునిగిపోయినట్లు సమాచారం అందిందని తెలిపారు. నౌకలోని 14 మంది భారతీయ సిబ్బందిని ఒమన్ కోస్ట్ గార్డ్ రక్షించిందని ఆయన వివరిస్తూ,
2: An Indian dhow, a mechanized sailing vessel that is actually made of wood and named Haji Ali, during its voyage from Somalia to Sharjah, UAE, reportedly encountered an attack incident in Omani waters. All 14 crew members on board were safely rescued by the Omani Coast Guard and have reached Dibba Port, that is Oman. The crew is reported to be safe and necessary formalities with the local authorities have been completed. Government of India remains in close coordination with the authorities in the Sultanate of Oman, Indian mission officials and relevant maritime agencies.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న క్షమించాలి ఇక మరోవైపు దేశవ్యాప్తంగా ఎల్పిజి సరఫరా సజావుగా సాగుతోందని, ఏ పంపిణీ కేంద్రంలోనూ సరఫరా నిలిచిపోయినట్లు నివేదికలు లేవని, రిఫైనరీలు గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రేపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వెళ్తారు. పర్యటనలో భాగంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. భారత్ యుఏఈల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ సమావేశంలో చర్చలు జరుపుతారు. యుఏఈ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది రెండోసారి. ఈ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ కింగ్ విల్లెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను ప్రధాని కలుస్తారు. ఆ తర్వాత స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో పర్యటిస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, భీకరగాలులు, పిడుగుల కారణంగా 89 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రయాగ్రాజ్ జిల్లాలో అత్యధికంగా 21 మంది మృతి చెందారు. భదోహిలో 16 మంది మరణించారు. గాలివాన భీభత్సానికి పలు జిల్లాలలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ అకాల వర్షాల వల్ల జరిగిన ఆస్తి ప్రాణనష్టంపై సమీక్ష నిర్వహించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు 24 గంటల్లోపు ఆర్థిక సహాయం అందేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి వర్ష ప్రభావిత జిల్లాల్లో ముమ్మర సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల స్వల్ప వ్యవధిలోనే దేశంలోని 140 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఘజియాబాద్లో జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్ స్కాలర్ అవార్డు ప్రదానోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్ స్కాలర్ గౌరవాన్ని అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట్ర యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, సేవలో నిమగ్నమైన వేలాది మంది ఆపదమిత్రుల విపత్తు సహాయక చర్యలను రాష్ట్రపతి ఏకకాలంలో గుర్తించారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం కనీస ప్రాణనష్టం నుండి 0 ప్రాణనష్టం వైపు తీసుకువెళుతోందని అమిత్ షా తెలిపారు. చక్కెర ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ముడి చక్కెర, శుద్ధి చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక ఈశాన్య ఋతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను ఈ నెల 16 నాటికి తాకే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
1: conditions are favorable for the advance of southwest monsoon over parts of South Bay Bengal, Andaman Sea and Andaman and Nicobar Islands around 16th May. Then heat wave to severe heat wave conditions likely to prevail over northwest and central India during many days of the week. Isolated heavy to very heavy rainfall also likely over northwest India during the week and over Tamil Nadu, Puducherry and also over Kerala and South Interior Karnataka during next 4 to 5 days.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీ వేదికగా ఈరోజు ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సుకి హాజరైన సభ్యదేశాల మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్ఐఆర్ 3వ దశ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సిరిడి చిత్రం కోసం గాయత్రి, కృష్ణప్రసాద్, లలిత సురేష్ పాడిన పాట వింటారు. సంగీతం లలిత సురేష్, సాహిత్యం బాలభాస్కర్.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట ఆయుధం. చిత్రం కోసం కుమార్ సాను నిస్మా పాడినటువంటి పాట. సంగీతం వందేమాతరం శ్రీనివాస్, సాహిత్యం చిన్ని చరణ్.

0: వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ప్రకటన విన్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమాలు మిమ్మల్ని అలరించి ఉల్లాసపరిచే మీ అభిమాన విజ్ఞాన ఆకాశవాణి మీ మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుంచి 101.5 MHz. మీరు వింటున్న ఈ చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట బొమ్మరిల్లు. చిత్రం కోసం సిద్ధార్థ్ పాడినటువంటి పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం కులశేఖర్ మరియు అనంత శ్రీరామ్.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట సర్దుకుపోదాం రండి. చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ మహాలక్ష్మి పాడినటువంటి పాట. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, సాహిత్యం చంద్రబోస్.

మీరింతవరకు చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఇదిగో ఏమండి,
1: ఏమిటి?
0: మీరు మన బుచ్చిని గణపతి గాడికి గనక ఇచ్చారు అంటే నేను మాత్రం అయ్యో గొయ్యో చూసుకుంటానండోయ్.
1: నేను మాత్రం చూస్తూ చూస్తూ కన్నబిడ్డ గొంతుకు కోస్తానటే. మా సింగమ్మప్ప ఏడ్చిపోతుందేమోనని దాని ముందు మాట వరుసకి చూద్దాంలే అన్నాను.
0: ఆ మాటలే నమ్ముకుని మీ అక్కయ్య మురిసిపోతూ ఇంటింటికి తిరిగి బుచ్చి నా కోడలని చెప్పుకుంటోందండి. గణపతికేమో పొట్ట పొడిచినా అక్షరముక్క లేదయ్యే, గుణాలు చూద్దామా అంటే 100కి 100 రూపాయలు దుర్గుణాలే కదా. ఇక అందమందామా, తారడబ్బా కంటే నల్లగా ఉంటాడు. అర్ధరాత్రి అరుగు మీద కూర్చొని చుట్టలు గాల్చూ ఉంటే కొరివిదయ్యమేమో అనే భయంతో హడిలి చేస్తారు. బుచ్చి వాడిని చూడగానే హడిలి బెదిరిపోతుంది.

0: చిన్నప్పటి నుంచి ఏదో విధంగా నన్ను అల్లరి పెడుతూనే ఉన్నాడండి. మొన్న మీరు ఊళ్ళో లేరు, ఆనాడు ఏం జరిగిందో తెలుసా?
1: ఏం జరిగింది? అత్తయ్యా, అత్తయ్యా, ఏమమ్మా అన్నం పెట్టవే?
0: బాబా బాబా బాబా, రోజు ఇంత ఆలస్యంగా వస్తుంటే ఎలాగబ్బాయి? ఇదిగో వడ్డించాను, ఫోన్ చేయి, తిని ఆ గిన్నె కాస్త తొలిచి లోపల పడే.
1: లోపల పడేయారా? ఘోరం ఘోరం, కోపం ఉంటే ఉన్నదానిలా ఉండాలి. అమ్మవారికి కుంభందు ఉన్నట్టు దొరతావా నాకు? ఉండు, నీ పని చెప్తానుండు. ఎవరిక్కడ? ఏమండోయ్, ఆ వాకిట్లో పెడుతున్న శాస్త్రులు గారు, మీ పేరేమిటో దుక్కుమాలి ఒకసారి ఇట్లాండి.
2: మహాదేవ శాస్త్రి అంటారు బాబు నన్ను.
1: రండి.
2: మరి ఏనుగుల మహల్ అనే అగ్రహారం
1: ఏదో నా శాంతం అగ్రహారం అంటారండి మీరు.
2: అయ్యో
1: చూడండి, ఈవిడ మా మేనత్త, అనగా మా మేనమామ భార్య. నా మీద ఎంత కోపం ఉందో చూడండి, కోపం చేత విస్తట్లో ఎంత వడ్డించిందో చూడండి. నేనేం ఏనుగునా లేకపోతే రాక్షసినా?
2: అదేమిటమ్మా అలా వడ్డించవచ్చునా పసివాడికి?
0: ఈ విధంగా నన్ను నానాయాగి చేస్తున్నాడండి. బుచ్చిని గణపతికి ఇవ్వడం మానేసి మా పెంతండ్రి కొడుకు లేడు రాయప్ప, వాడికి ఇద్దాం, 400 ఇస్తారు వాళ్ళు, మీ అప్పులు కూడా గట్టెక్కుతాయి.
2: సరే కానీ ఇవ్వాలి, వెళ్ళి మాట ఖరారు చేసుకొస్తా.
3: వింటున్నానే వింటున్నా మా ఛాయ్, నిలువునా నా కొంప తీయాలని చూస్తున్నావు కదూ?
0: ఎందుకలా గయ్యాళ్ళగా అరుచుకుంటావు?
1: సహించేది లేదు, తక్షణం నా ఇంట్లోంచి లేచిపోండి.
4: ఏ లేచిపోతాం? రావే అమ్మా, మనకు సిగ్గులేదా? ఇంకా వీళ్ళ ఇంట్లో ఉండటానికి, తింటానికి లేకపోతే అడుక్కునేనే తింటాం.
2: నీ బొంద?
4: అమ్మో అమ్మో అమ్మో, చిన్న కుర్రవాణి చేసి నన్ను అన్యాయం చేస్తావా? మొన్న కోరుడు పోయి నులక మొత్తం ఎవరిది? మాది కాదు.
2: పట్టుకో.
4: అంచుడు పోయి చిల్లు చెంపు, అదెవరిది?
0: నీదే లేవాయ్, పట్టుకుపో. మా ఇంట్లో అది ఉంటే దరిద్రం కూడా.
4: అబ్బో దరిద్రం అయితే పారేవమ్మ అత్తయ్య. ఇంకేమున్నాయి? అదిగో ఆ గూట్లో సున్నపు పెడతా, అది మాది.
0: మందేరానా ఆయన?
4: మరి ఆ తుప్పు పట్టిన రేపు కిరసనాయలు పుట్టేవరిది?
0: మందే. అట్లాంటివి మనకు తప్ప వాళ్ళకెక్కడివి?
4: పాపం కాచేద్దాం అనుకుంటున్నారు. ఆ మూతిపోయిన సీసాకాయ ఎవరిది? మాది. ఇంత ఆస్తిని వేసుకు తిందాం అనుకుంటున్నాను మావయ్య.
0: మా ఆస్తి కాజేసిన వాళ్ళు సర్వనాశనం అయిపోతారు.
4: రావే అమ్మా, ఏ కొంపలో నిప్పుంటే ఆ కొంపే కాలుతుంది రా.
0: మా చెమ తల్లా, నా పుట్టింటి వారికి నాకు కాకుండా చేశావే, నాతో పుట్టిన వాడికి నాకు కాకుండా చేశావే, నీ పుట్టింటి వాడు నీకు లేకుండా పోతారే, రాయప్పగాడు అత్తాయిషు సాగు చేస్తాడే.
2: నా పీడ వదిలిపోయింది. సింగమ్మ గారు, మీరేమీ విచారపడకండి. ఆహా, మీరు చేయవలసిందంతా చేశారు. బుచ్చికి రేపు పెళ్ళనంగా ఎత్తు వచ్చారు. శాస్త్రోక్తంగా బుచ్చికి గణపతికి గుట్టు చప్పుడు కాకుండా గుళ్ళో పెళ్లి జరిపించాను. మీ నాగన్న దాని మెళ్ళో మంగళసూత్రం పుటుక్కున తెంపి రాయప్పకిచ్చి మళ్లీ పెళ్లి చేయించాడు. నాకే ఆడపిల్లలుంటే నిక్షేపంగా గణపతికిచ్చి పెళ్లి చేసేవాడి.
4: నాకేం తక్కువైంది మామగారు? నాగన్న బుచ్చికి మారుమనువు చేస్తాడా? మీరే చూద్దరు గాని, కొద్ది రోజుల్లో ఎలాంటి ఉద్యోగం చేస్తాను? ఇగో మామగారు, పిలిచి పిల్లనివ్వకపోతే ఈ చెవి కదపాయించుకుంటాను. నా పేరు గణపతే కాదు.
0: మహాదేవ అన్నయ్య, గణపతిని ఓ ఇంటి వాడయ్యే వరకు మీ ఇంట్లోనే ఉండి ఓ పంచలో కాచు తాగుతామే.
2: దానికేమమ్మా, మీ ఇష్టం వచ్చిన నాడు ఉండండి.
0: మా నాయన
2: అంతగా ఇబ్బంది అయితే మాతో పాటే ఫోన్ చేయండి.
0: శాబాసు. ఒరే గణపతి బాయ్, ఈ కొబ్బరి చెట్టు పిండెలు ఎలా రాలిపోతున్నాయో చూసావా? ఎరుకలు కొట్టేస్తున్నాయి కాబోలు, ఏదైనా ఉపాయం ఆలోచించారా? చూడు, రోజు ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టుకున్నా 2 నెలల పాటు వస్తాయి.

0: అవునే అమ్మా అమ్మా, వీళ్ళకి బొత్తిగా తెలివితేటలేవే,
1: మరే
0: బుర్ర ఏమీ పని చేయదు వీళ్ళకి. చూడు చూడు, నేనేదో ఒక ఉపాయం చేస్తాను రేపు పొద్దుడికి, చూసుకో నా తమాషా.
1: మా నాయనే మా నాయనే.
2: ఈ పిల్లిని ఎవరమ్మా కొబ్బరి చెట్టు వేలాడదీశారు?
0: నేనే మావయ్య, ఎలకలన్నీ చచ్చాయా లేదా? ఉపాయం ఉండాలి మావయ్య, ఉపాయం తెలియని వాడిని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టమన్నారు.
2: నువ్వేనా గణపతి మంచి ఉపాయశాలని అంటున్నావు? పిల్లి మెడకి తాడోసి కొబ్బరి చెట్టుకు వేళ్ళడగడతావా? ఎలకలు చావలేదు కానీ పిల్లి చచ్చింది.
0: అయ్యో
2: ఇది మహాపాపం.
0: జట్ట చచ్చింది.
2: ఒక బంగారు పిల్లిని చేయించి నాకు దానం ఇస్తే గాని ఈ మహాపాపం పోదు.
1: ఎంత పని చేశావురా తండ్రి, ఎంత పని చేశావురా. ఇదిగో మహాదేవయ్య అన్నయ్యో, మా వాడికి ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పించావంటే నాలుగు రాళ్లు వెనకేసుకొని బంగారు పిల్లిని చేయిస్తాడు. అది నువ్వే చూడాలి నాయన.
2: సింగమ్మ, ఈ ఊరికి కొత్తగా ఒక ఓవర్సీర్ వచ్చాడు.
1: వచ్చాడు?
2: ఆయనకు వంట బ్రాహ్మడు కావాలి. గణపతి వారి దగ్గర కుదిరితే భోజనం పెట్టి 5 రూపాయలు ఇప్పిస్తానన్న. ముందుగా 1 నెలలాళ్ళు వాళ్ళ ఆవిడ దగ్గర వంట అది నేర్చుకోవాలట.
0: ఓ నేను ఫస్ట్ గా వంట చేస్తాను మావయ్య. ఇంకా నా పిండా కూడా నేను నేర్చుకునేది ఏమిటి? 40 పాకాలు నా ముందు బలాదోర్.
1: నారాయణే నారాయణే, ఎంత గొప్పవాడు. తాను తిని ఒకరికింత పెట్టమన్నారట, అది పుణ్యము పురుషార్థం కూడాను. కుదుర్చన్నాయా ఏదో నా పొట్టమే పోసుకుంటాలే.
0: అలాగే

0: ఏ గణపతి, ఏ గణపతి, వంట అయిందా? అప్పుడే ఎలా అవుతుందండి? నా చేతిలో ఏమన్నా మంత్రం ఉందనుకున్నారా? ఇప్పుడేగా ఎసరు పెట్టాను.
1: రెండు జాములైంది, ఈ చెవి గడుపులో ఆ చెవి కొడుతున్నాయి. 100 ఎకరాల భూమి సర్వే చేసి తోటకూర కాడై వచ్చాను. అయినా నీ వెళ్ళేటప్పుడే ఎసరు పడేశావు కదా, మరి ఇంతసేపు ఏం చేస్తున్నావు?
0: అవును, వేశాను, వండాను, వడ్డించు, తిన్నాను.
1: ఏమిటి,
0: నేనే
1: తిన్నావు? ముందెందుకు తిన్నావు రా నాయన?
0: నాకు ఆకలైంది, నేను తిన్నాను. తింటే తప్ప ఓ
1: తప్పు తప్పున్నారు కూడా.
0: తాను తిని ఒకరికి పెట్టమన్నారు శాస్త్రంలో.
1: నీ మామూలు శాస్త్రం, నీ బోలే శాస్త్రం. ఈ అత్యసరన్నా దింపి వడ్డించు. ఎంతకి గిన్నెలోంచి ఊడి పడదు ఏమిటి చెప్పింది? కొట్ట గిన్నె నేలకెచ్చి కొట్టు.
0: అమ్మయ్యా
1: అమ్మా, ఏమిట్రా ఇది? అన్నావా? కాగితాలు అంటించుకునేందుకు పిండే ఇది?
0: అదే పెట్టాను విస్తట్లో.
1: నోరమోయి, పప్పు ఏది? ఏది పప్పు?
0: ఇదిగో. ఏమిటండి వేస్తుంటే తొందరపడతారే?
1: ఏమిటి ఇది పప్పా?
0: పప్పు.
1: ఈ నీళ్ళేమిటి? పప్పు బద్దలేమిటి?
0: ఏ ఉప్పులో పప్పు వేసి వండమని చెప్పారు మీ వాళ్ళు.
1: ఏమిటి
0: ఉప్పులో పప్పు?
1: ఉప్పు ఏమంటే ఉప్పులో పప్పు వేశారా?
0: ఏమో ఏం చెప్పారు.
1: బాగానే ఉంది. ఇదేమిటి అన్నం ఇంత చేదుగా ఉంది?
0: నాకేం తెలుస్తుందండి, మీ వాళ్ళని అడగండి. చేదు బియ్యం మూటగట్టారో ఏమో నాకేం తెలుసు.
1: బొంద. ఇదేమిట్రా ఈ పుల్లతో కలపెట్టానేమిటి? గరిట ఏమైంది?
0: అప్పపప్పా, మర్చిపోయొచ్చానండో.
1: మర్చిపోయినావు?
0: ఈ చెట్టెక్కి పుల్ల కోసి దాంతో కలిపెట్టా.
1: ఓరి నీ దుంప దగా,
0: ఏ
1: ఇది వేప చెట్టురా?
0: అయితే
1: ఈ పుల్లతో కలిపెట్టావు, అందుకే చేదుగా చచ్చింది అన్నం.
0: ఎందుకండి అట్లా తిడతారు? వేపలతో మొహం కడుక్కోవటంలా, వేపు తినటంలా? నేనే మీ వెదవ తోడబుట్టుపరచుని అనుకున్నారా? ఊరికే అల్లరి పెడతారు, తెగదిడతారు. నా ఉద్యోగాన్ని రాజీనామా ఇచ్చేస్తున్నాను. నా సొమ్మ ఎంతమంది తినలేదయ్యా? అందులో నువ్వు ఒకటి చెప్పా.

0: వేసవ ఉద్యోగం, వంటవాడు ఉద్యోగం కూడా ఒక ఉద్యోగమేనా? నేను తస్తే చేయను మహదేవమ్మయ్య.
1: మరి ఏ ఉద్యోగం చేస్తానంటావు గణపతి? ఎన్నాళ్ళని ముష్టెత్తుకు తింటుంది సింగమ్మ చెప్పు.
0: ఏమా
1: పెద్దతనంలో సుపుత్రుడవై నువ్వు సుఖపెట్టాలి గాని ఊరుకుంటే ఇట ఎంతకాదం. పప్పు భట్ల వంశోద్ధారకుడవైనందుకు నీ చేతి మీదుగా మీ అమ్మని దాటి

0: చాలిగా
1: దాటిస్తాను, అది ఎట్లాగూ చేస్తాలే మావయ్య. నేను ఆలోచించి ఆలోచించి మావయ్య ఒక మంచి ఉద్యోగం సంపాదిద్దామని చూస్తున్నా.
0: ఏమిటిది?
1: ఏంటంటే మావయ్య, నిన్న రాత్రి ఈ ఊళ్ళో గరుడాచలం భాగవతం కట్టింది.
0: కడితే
1: మీరు చూసారా?
0: చూడలే.
1: వాళ్ళ భాగవతంలో కృష్ణుడు వేషగాడు ఉన్నాడే, వాడు నా బొందలాగా ఉన్నాడు మావయ్య. ఆ వేషం గనక నేను వేసినట్టు ఆయన, అబ్బా నా టీవీ, నా దర్జా, నా అందం, ఓ అడిగారు. ఇవన్నీ చూసి గోపికలు ఉన్నారే, వాళ్ళంతా నా చుట్టూ మూగిపోరు మావయ్య.
0: గరుడాచలం బాక వేషం కడతావా గణపతి?
1: ఏ శ్రీ విష్ణుమూర్తి వారు మోహిని వేషం కట్లా?
0: అందుకే
1: అది ఒప్పును, ఇది వేస్తే తప్పునా?
0: నీ కర్మ, నీ కర్మరా, నీ ఇష్టం. నీ చేత అసలు ఒక వీధి బడి పెట్టించి నడిపిద్దాం అనుకున్నా.
1: బతకలేక బడి పంతులు అన్నారు, అది నాకెందుకయ్యా? మావయ్య అన్నట్టు ఈ రాత్రి కూడా పల్లపు వీధిలో గరుడాచలం భాగవతం ఉందిట. గరుడాచలం భామ వేషం, నేను కృష్ణుడు వేషం. ఓ చూడకళ్ళుంటాయా మావయ్య?
0: నిజమేనా?
1: గరుడాచలం
0: నిజమే
1: భామ,
0: నిజమే. ఉన్న కళ్ళు కూడా పోకుండా ఉంటాయా?
1: మీరే చూస్తారుగా.
0: ఆహా.

0: ఒరే రంగా,
1: హాయ్.
0: ఆ గరుడాచలంతో శ్రీకృష్ణమూర్తి వారు వచ్చారని చెప్పు.
1: సిద్ధం బాబాయ్. ఎవరమ్మో నిన్న రాత్రి ఇక్కడ భావయాసం కట్టారంట? గరుడాచలం అంటే ఎవరుమా? అదే ఆ సింహాచలం కూతురంట, ఆ పాపాచలం మనవరాలంట.
2: ఎవరబ్బాయ్ నువ్వు? కాస్త మర్యాదగా మాట్లాడలేవు.
1: అదే ఆ కుట్టుమూర్తి గారు వచ్చి సరాసరి వాకిట్లో కూకుండా కౌరు చేయమన్నారు.
2: ఏ కృష్ణమూర్తి? పెద్ద శెట్టి కొడుక, కొండప్ప గారి కొడుక, ఇద్దరూ వచ్చేవాళ్లే మా భాగవతానికి.
1: అబ్బే ఆరు కాదమ్మా, అలాగే మన సింగమ్మ కొడుకులేడు.
2: ఏ సింగమ్మ?
1: అదే ఆ పప్పు పొట్ట సింగమ్మ కొడుకుని ఎరగమంటమ్మా. నీ భాగవతంలో అంట కిట్టమూర్తి యాసం బాగలేదంట, అందుకని ఆ యాసం సింగమ్మ కొడుకు తనకు అడతాడంట.
2: సరే లోపలికి రమ్మని చూద్దాం.
0: గరుడాచలం
2: వీడా కృష్ణ వేషం, ఓరి వీడి మొహం ఇచ్చా, మెల్లకన్ను మోరు చేతులు, దొడ్డి కాళ్ళు గంటు మొహం, వామన అవతారం, కాటిక్కాయ రంగు, అయ్యో నా కర్మం కాలా. అయితే హాస్యానికి మాత్రం మా బాగుంటాడు.
0: ఏమే గరుడాచలం, బాగున్నావా?
2: ఆహా బాగున్నానా అయ్యవారు?
0: సంగతంతా చెప్పాడా రంగడు?
2: ఆహా మా అదృష్టం కాకపోతే మీ అందమేమి, మీ చందమేమి, మీ టీకేవి, మీ టోకేవి, ఈ దాసురాలతో కృష్ణ వేషం కడతానంటారా? నా రోజులు మంచివి గనకనే నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఈ రాత్రే కృష్ణ వేషం కట్టాలి మీరు.
0: శభాషు. మరి గరుడాచలం, మరి వేషానుకో?
2: రాత్రికి 2 రూపాయలు ఇచ్చి గణ్యం కూడా నేనే ఏర్పాటు చేస్తానులేండి.
0: వేషు వేషు గరుడాచలం, నిజంగా నీ భాగవతం ఇక చూసుకో, ఈ రాత్రి పేలిపోతుంది.
2: నీ వీపు నా వీపు కూడానా? సరే భోంచేసి పెందరాడే దయచేయండి.
0: ఓ

0: అయ్యవారు శ్రీకృష్ణమూర్తి వారు నన్ను వదిలి వెళ్ళడం వల్ల ఈ విరహం భరించలేకున్నానయ్యా. వారెక్కడున్నారో ఏం చేస్తున్నారో వెదకి వెదకి తీసుకురావయ్యా.
1: అలాగేనమ్మా, ఇదిగో ఇక్కడే ఉన్నారే భామామణి.
0: అయ్యవారు వారిని ఒకసారి పలకరించరాదటయ్యా.
1: ఓ నల్లనయ్యవారు,
2: ఓ యాదవ కులాన్ని.

0: ఓయ్ ఓర్ శంగము కొడక, నేను ఇక్కడ కాగడం పెడుతున్నా కానీ కొను కట్టుకుందా నీకు? లెగస గుర్రు కూడా తోస్తుండవే లెగలెగ.
1: ఏమేవో సత్యభావమణి, నీ స్వామివారు బోణం పెట్టి మీద సుఖాసీనులై గుర్రు పెట్టి నిద్రపోతున్నారే ఆయమ్మ.
2: అయ్యవారు శ్రీవారు గోపికలతో రాత్రులంతా విహరించి జాగరణ చేసి ఉండినందున గుర్రు పెట్టి నిద్రిస్తున్నారేమో మేల్కొల్పరాదటయ్యా.
1: అలాగేనమ్మా. ఓ స్వామి సత్యభామాధవ రుక్మిణి వల్లభ లేవండి స్వామి లేవండి.
0: ఓయ్ సింగం కొడుకు లెగస, ఓయ్ నిన్నే
2: స్వామి వేం చేశారా స్వామివారు? తమ ఊరేమి, తమ పేరేమి, ఈ సభాసదులకు కొంచెం వివరిస్తారా?
3: మాది మందపల్లి, నా పేరు గణపతి, మా ఇంటి పేరు పప్పు పొట్ల వారు.
2: నీ బొంద పెట్ట ఆట అంతా అర్ధానం చేసి నట్టేటో కలిపావు. నల్లమని తెస్తానో, చుట్ట పీగలిస్తానో, ఆవకాయ తెస్తానో, అప్పుడాలు పెడతానో, ఏ పోతావా పోవా? ఎవరికి
3: వెరకు తెల్లారట్టావుగా? రంగా కొడుతోందిరా నన్ను.
2: పట్టుకోండి పట్టుకోండి నా గనీవు.
0: ఇదిగో ఇంకా సింగమ్మ కొడుకు నీకు చిక్కుతాడా? ఇదిగో నేను బతిమాలి, అడిగి తెచ్చిస్తా లేవా సత్యభామ.

0: అబాయ్ గణపతి, ఇప్పటికైనా నా మాట విన్నావు, చాలా సంతోషం. ఈ వీధి బడి దినదినాభివృద్ధి చెందాలి. ఊళ్ళో పిల్లలంతా బడి లేక బొత్తిగా చెడిపోతున్నారు. వాళ్ళని బాగు చేసేవంటే గ్రామస్తులు నీ రుణం ఉంచుకోరు. ఏమనుకున్నావో, ఏడాదికి పుట్టెడు ధాన్యం ఇప్పిస్తాను. అరుగో, పిల్లలంతా వస్తున్నారు. ఇవాళ తిథి, నక్షత్రాలు అన్నీ బాగున్నాయి.
1: ఇదంతా నీ చలవే మహాదేవ మామయ్య. చూస్తారుగా నా తడక, వీళ్ళందరినీ విధ్వంసుల్ని చేస్తాను నేను.
2: అంతేలే నాయన, నీకు చిన్నప్పుడు ఆ నాలుగు ముక్కలు వంట బట్ట బట్టి ఈ ఉద్యోగం నీకు ఇప్పించాడు మహదేవన్నయ్య. చూడు గణపతి, పిల్లల్ని భయభక్తుల్లో ఉంచాల్సి.
1: నువ్వు లోపలికెళ్ళవమ్మా, ఆడదాని వయ్యుండి వీధిలోకి వస్తావా? భయం భక్తి లేదు, పెడతావా లేదా?
2: అయ్యో నీ అమ్మకడు కాదేమిట్రా.
1: రే, మరి పిల్లకాయలు, మీలో ఎవరికైనా ఏదైనా ప్రార్థన వచ్చినట్రా? పోని, ఒక్క తెలుగు పద్యం అయినా సరే. రే భద్రాచలం, ఓ పద్యం చదువు దేవుడి మీద.
3: పద్యం అయితే వచ్చుదానండి, అర్థం తెలియదండి.
1: అర్థం తెలియదండి, ఓడి పెత్తావా? అర్థానికి నే చెప్తా లేరా? నువ్వు పద్యం చదువు.
3: శ్రీ రఘురామ.
1: ఓరి ఓరి ఓరి ఒరే, సుమతి శతకం పద్యం మొదలు పెట్టావే నువ్వు?
3: దాశరథి శతకం లేదండి.
1: నార్మల్ వేదామా కాన చింత పరికితో బాధతారు.
3: అమ్మో అమ్మో,
1: మంత్రులు గారు
3: తెలిసే
1: ఏడుపు వినపడితే నో

0: గుడ్డలు గుక్కుతారు. చదువు చదవరా.
1: శ్రీ రఘురామ
2: అర్థం చెప్పండి మాస్టర్.
0: కోరి వెత వల్లారా ఈ పద్యానికి అర్థం తెలియదుట్రా. అతి తేలిక. అందులో అర్థం చెప్పడం అంటే నాకు నల్లేరి మీద బండి నడకరా. ఇక వినండి. శ్రీరాముల వారు వీడు ఘాట్లో పడుతున్నాడు. కొన్నాళ్ళు ఒంట్లో పైత్యంగా ఉండి చారు కాపించుకున్నారట్రా.
1: తులసీదళ రామ.
0: తులసీదళ రామ అంటే ఆ దేశంలో కరివేపాకు కరువు గనుక, వింటున్నారా, తులసి ఆకులు వేసి చారు పొంగించారట అక్కడ. అట్టి చారు పుచ్చుకోవడంతో శ్రమంతా పోయి పైపచ్చు బహు శృంగారంగా కూడా ఉందిట వారికి. శృంగార గుణాభిరామ అంటే శృంగారంగా కూడా ఉందిట వారికి. శౌర్య రమాల లామ. రాములు వారికి తలమునకలైనంత శౌర్యం శౌర్యం కూడా వచ్చేసిందిట్రా. దుర్వార కఫం అంటే వాళ్ళందరికీ కఫం కొట్టేసి ఆ కఫం ఎగిరి వెళ్ళి రాక్షసుల గొంతుల్లో దురిందిట్రా. నీజమ్మా కడుపు కవల నీకేం వచ్చిందిరా, నవ్వుతావే అదవకనా.
1: జగజ్జన కల్మషానవతారకనామా.
0: జగజ్జి అంటే తెలియలే. ఆ చారు గజ్జి వగైరాలను దురిపేసి ఇక కష్మలం అనేది లేకుండా చేసిందిట్రా. భద్రగిరి అంటే భద్రం. రాములు వారికి కూడా బహుభద్రం కలిగిందిట్రా. అర్థమైందా? ఎలాంటి పద్యానికైనా సరే తెలియకపోతే నన్ను అడగండి, అర్థం క్షణంలో చెప్పేస్తాను.
3: రావులు వారు చారు కాపించుకోవటం ఏమిట్రా? కాపించుకుంటే మాత్రం చారులో ఇంగు వేసుకుంటారు, కొత్తిమీర వేసుకుంటారు, మిరియాలు ధనియాలు వేసుకుంటారు, కరివేపాకు వేసుకుంటారు, కానీ తులిశాకులు వేసుకుంటారట్రా.
0: ఎంత మాట అన్నావి? నాకన్నా నీకు ఎక్కువ తెలిసిన ఏమిటే పిచ్చి ముడకన. మీరంతా ఆ పిచ్చిదాని మాటలు విని నవ్వుతారట.
4: రే గణపతి, గణపతి, పిల్లాడు చచ్చిపోతాడరా, తెలివి తప్పిపోయాడు. అమ్మయ్యో, ఒళ్ళంతా నెత్తురు సరికిలే, పారిపోరా లేకపోతే చంపేస్తారు నేను వాళ్ళంతా వచ్చి.
0: వీళ్ళ పని అయింది. నర్మయ్య తవ్వకనా. వీళ్ళ పని అయింది. ఇహా పిచ్చిముండ పని పడతా.

0: ఒరే రంగడు, సమయానికి వచ్చా ఇట్టారా?
1: హాయ్ సీతం బాబు, ఏడు సెలవా?
0: ఏం లేదురా.
1: హాయ్,
0: నాకు సాయం చేయాలరా.
1: ఏమిటది?
0: మా అమ్మకి పిచ్చి ఎత్తిందిరా, దాన్ని ఎలా బాగు చేసి కొడుకు నడిపించుకుని తల్లి రుణం తీర్చుకోవాలి నేను.
1: సీతం
0: తెలిసిందా? మరి నీకు మంచి బహుమతి ఇస్తాగా, ఆ పిచ్చి వదిలించాలరా.
1: సీతం
0: నాకు ఎంత ఇదిగా ఉందనుకున్నావు?
1: అవును పాపం, కన్న బిడ్డవు కాబట్టి ఆ మరి కనికారం కలిగింది నీకు.
0: నే చెప్తుంటే దారికి రావటం లేదురా.
1: సీతం
0: బలవంతానైనా సరే వైద్యం చేయించాలరా.
1: సీతం సెలవు అలాగే, మరి ఎప్పుడు?
0: ఇప్పుడేరా వెరివేతావా? చూడు, నేను దాని కాళ్ళు చేతులు కట్టేసి బుర్ర మీద చొరకత్తి పెట్టి మాడు చీరుస్తాను. నువ్వు ఇగో ఈ నిమ్మకాయలు తెప్పించానా, ఈ నిమ్మకాయలన్నీ బుర్ర మీద ఆరగా రుద్దాలి.
1: అలాగే
0: ఏడుస్తున్నా వదలకూడదు. ఏం చేయండిరా మరి, నాకు బాధగానే ఉందిరా మరి. ఆ పైన నువ్వు నిమ్మరసంతో రుద్దిన తర్వాత అనమాట 100 బిందెల చన్నీళ్లు లెక్క పెట్టి బడబడబడబడబడ పోసేయాలి. ఊపిరి పీల్చుకొని ఇవ్వకూడదు రోయ్, లేకపోతే రోగం తిరగబెడుతుంది. చెప్పినట్టు చేస్తే ఆయన ఈరస ధాన్యం ఇప్పిస్తాను.
1: చేద్దాం అలాగేనండి.

0: ಬಟ್ಟನ್ನು ಬಿಟ್ಟು ಆ ಪರಕ್ಕೆ ಬಿಟ್ಟು
1: ಆ ಬಟನ್ ಬಟನ್ ಬಟನ್ ಅಯ್ಯೋ ಬಟನ್
2: ಆಟೇ
0: ವಾಕು ಪಿಚ್ಚು ಮುಡಕಾನ దబాయించి అడిచిపట్రా
1: చెప్పా మాటకి
0: ఇదిగో సురకత్తి మాడు చీర్ చేస్తున్నా
1: కిరణి కిరణి బాబు
0: రుద్దగారా నిమ్మకాయలు
1: రుద్దు బాబు
0: రుద్దు రుద్దు
2: గణపతి అమ్మయ్యో అమ్మయ్యో ఆరు మంటలు మా ప్రాణాలు
1: తీసేస్తున్నారు
2: మీద ఉంపదేగా మాకేం పిచ్చిరా మీకేం పోయే కావాలి రాను
0: పిచ్చి వాళ్ళు అట్టగా అంటారా ఇక విడవకుండా నూరు బిందె నీళ్లు పోయి అయితే అయింది
1: అమ్మయ్యా
0: వైద్యం మహాశాస్త్రీయంగా జరిగిందిరా ఒరే రంగడు నువ్వు అందకు కాలి కొద్దీ పరిగెత్తు గప్చిప్ నన్ను అంటావు దేవుడు కూడా పట్టుకోలేడు నన్ను గోనతాటం దాక్కుంటా పోయి
1: అయ్యో అయ్యో అయ్యో సింగం

0: చేద్దాం.
1: నేను కాళ్ళు కట్టేస్తాను, చేద్దాం.

0: అబ్బా జనం
1: దీనికో పోయి
0: అయితే అయింది ఊరుకోమా గందరబాక
1: అమ్మయ్యా వైద్యం మహాశాస్త్రీయంగా జరిగిందిరా. ఒరే రంగడు నువ్వు అందకు కాలి కొద్ది పరిగెత్తు గప్చీప్. నన్ను అంటావు దేవుడు కూడా పట్టుకోలేడు నన్ను గోలతాటం తప్పుకుంటా పోయి.
2: అయ్యో అయ్యో అయ్యో సింగమా సింగమా
3: ఇదేమిటి బతికుందా చచ్చిందా కళ్ళు తెరుచుందేమిటి అయ్యో ఏమిటి గతి ఏమిటి సింగమా ఇది
4: మహాదేవన్నయ్యా నా గతి తగాలింది.
3: అరే అరే అరే ఇంట్లోకి పోతానా లే ఏమిటి కట్లేమిటి లోకం ఏమిటి ఏమిటి ఇదంతా
4: అబ్బాయి
3: అబ్బాయి ఆ పిల్లవాడిని చావుకొట్టి వాడిని చంపడానికి సిద్ధమైందట. వాడి తండ్రి గణపతి కనిపిస్తే చంపుతానని చెప్పి దుడ్డుకార పుచ్చుకున్నట్ట పడ్డాడు.
4: ఎట్లాగైనా నా బిడ్డని బతికించు ఆయన చచ్చి నీ కడుపును పుడతారా బాబు.
3: అప్పుడు నా దృష్టం అడగనా.
4: మహాదేవన్నయ్య అబ్బాయి జాడేమైనా తెలిసిందా?
3: నిన్న నుంచి వెతుకుతున్నారు. నూతులు గోతులు చెరువులు దొరువులు అన్నీ గాలిస్తున్నారు. ఎక్కడ అయిపోలేడు.
4: నా బిడ్డ లేకుండా నేను ఎట్లా బ్రతికేదయ్యా? నా బిడ్డను నాకు చూపించు అన్నయ్యా.
3: లే ఎందుకు గడుస్తావు ఇంత ఎంగిలి పొడు. మీ వదిన వెలపలు ఉంది. ఇవి కూడా కూటోగేం లేదు. కాస్త అటక మీదకి ఎక్కి ఆవకాయ నది మడితోనే ఉన్నావుగా.
4: అట్లాగేలే అన్నయ్యా అన్ని ఇచ్చాను ఇట్లా పట్టురా చూడు పెద్దరా చిప్పడి తీయమంటావా.
3: అలాగే అడగంతా చీకటి ఇదిగో ఈ దీపబుడ్డి పట్టుకోడు.
4: అమ్మయ్యో అమ్మయ్యో అమ్మయ్యో అమ్మయ్యో అటు మీద ఏమిటో గుర్రెడుతో ఉందయ్యా.
3: ఊరంతా వెధవ కొండ ముచ్చులు అటక మీద కూడా చేరే కాబోదు కందులు మినుములు కాజేయటానికి కొట్టు.
4: గుర్రె ఇంకా పెద్దదయింది అన్నయ్యా.
3: నేను గడ తీసుకుని కింద నుంచి పొడుస్తూ ఉండు అదే పారిపోతుంది.
4: అమ్మ బాబోయ్ కాళ్ళు చేతులు ఆడిస్తోంది గుర్రుమంటూ ఉంది అన్నయ్యా. నా మీదకి దూకడానికి వస్తోంది అన్నయ్యా. తచ్చానయ్యో నిచ్చిన నిచ్చిన ఆ నిచ్చిన పోతోంది అమ్మయ్యా.
3: ముంచో సింగమ్మా కృష్ణనాయుడు పుడితో ఇది నడికో పండించేశావు ఇంటికి. అయ్యో అయ్యో అయ్యో కొంప తగలడిపోతుంది ఆర్పండా రోయ్. అయ్యో అయ్యో సింగమ్మ ఎలా పోయి అయ్యో అయ్యో అయ్యో అయ్యో అటువైపు నుంచి అయ్యో అయ్యో అటువైపు నుంచి దబాలు దూకి పారిపోతుంది కొండముచ్చు. కాదు కాదు గణపతి గణపతి పారిపోతున్నాడు. సింగమ్మ ప్రాణాలతో బయటపడదాను రా రా రా రా మన కొంప అయిపోతుంది.
4: అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో పదండారా బయటికి పాతకొంప పోతే పోయింది ప్రాణాలన్నా దక్కించుకుందాం. అన్నయ్య వదిన త్వరగా బయటికి రండారా. అయ్యో
3: నా కొంప కాలిపోయింది.
4: నా కొడుకు అయిపు లేకుండా పోయినాడు.
3: సింగమ్మ మేము కాశీకి పోతున్నాం.
4: గణపతి లేని బతుకు నాకు మాత్రం ఎందుకు అన్నయ్యా? ఇక వాడు ఎలాగూ తిరిగి రాడు. వాడి జాడైనా తెలిసేది లేదు. నేను మీతోనే వస్తా పదండి.
3: అయితే మూటమూలే సర్దుకోండి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ.
5: చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి రచనకు రేడియో అనుసరణ నిర్వహణ బందా కనకలింగేశ్వరరావు.
6: మీరింతవరకు మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు విన్నారు. ఇందులో గణపతి నాటిక చివరి భాగం విన్నారు. రచన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు పాత సినిమా పాటలు వింటారు. ఇందులో ముందుగా మీరు వినబోతున్నటువంటి పాట కథానాయకుడు చిత్రం కోసం పి సుశీల గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం టివి రాజు గారు, సాహిత్యం దాశరథి గారు.

మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట అమరశిల్పి జక్కన్న చిత్రం కోసం ఘంటసాల మాస్టర్ పాడినటువంటి పాట. సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, సాహిత్యం దాసరిది గారు.

మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట స్వరాజ్యం. చిత్రం కోసం నందమూరి రాజా గారు, రమణ గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం చక్రవర్తి గారు, సాహిత్యం భుజంగరాయ శర్మ గారు.

మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట పిడుగు రాముడు చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పి సుశీల గారు పాడినటువంటి పాట. సంగీతం టివి రాజు గారు, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు.

మీరు వింటున్న ఈ కార్యక్రమాలు మిమ్మల్ని అలరించి ఉల్లాసపరిచే మీ అభిమాన విజ్ఞాన ఆకాశవాణి మీ మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుంచి 101.5 MHz పై మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట మహాకవి కాళిదాసు చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పాడినటువంటి పాట. సంగీతం పెండేల గారు.

మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట సుగుణ సుందరి కథ. చిత్రం కోసం ఎల్లారీశ్వరి గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎస్పి కోదండపాణి గారు, సాహిత్యం కొసరాజు గారు.

సుఖదుఖాలు చిత్రం కోసం పి సుశీల గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎస్వి కోదండపాణి గారు, సాహిత్యం దేవులపల్లి గారు.

మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట బావా మరదలు. చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పి సుశీల గారు పాడిన పాట. సంగీతం పెండేల గారు, సాహిత్యం శ్రీశ్రీ గారు.

మీరు వింటున్న ఈ కార్యక్రమాలు మిమ్మల్ని అలరించి ఉల్లాసపరిచే మీ అభిమాన విజ్ఞాన ఆకాశవాణి మీ మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుంచి 101.5 MHz. మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట సప్తస్వరాలు. చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పి సుశీల గారు పాడినటువంటి పాట, సంగీతం టీవీ రాజు గారు, మరి సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు

మీరు వింటున్న మధుర గీతాల్లో ఇప్పుడు మీరు వినబోతున్న పాట రుణానుబంధం. చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పి సుస్థిల గారు, పిపి శ్రీనివాస్ గారు పాడినటువంటి పాట. సంగీతం పి ఆదినారాయణరావు గారు, సాహిత్యం సముద్రాల సీనియర్ గారు.

మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట బట్టి విక్రమార్క. చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పి సుశీల గారు పాడినటువంటి పాట. సంగీతం పెండేల గారు, సాహిత్యం అనిశెట్టి గారు. వినండి బట్టి విక్రమార్క. చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పి సుశీల గారు పాడినటువంటి పాట.

మీరు వింటున్న మధుర గీతాల్లో ఇప్పుడు మీరు వినబోతున్న పాట శ్రీ సత్యనారాయణ స్వామి మహాత్యం. ఈ చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పి సుశీల గారు పాడినటువంటి పాట, సంగీతం ఘంటసాల మాస్టారు, సాహిత్యం సముద్రాల సీనియర్ గారు.

మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట మంచు పల్లకి. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, రమోల్లా గారు మరియు బృందం

మీరింతవరకు మధుర గీతాలు, పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: More than 111 people have died and 200 injured in the last 24 hours due to rain, storms and lightning. Chief Minister Yogi Adityanath directed the district magistrate and relevant officials to immediately conduct a survey on the spot. In IPL cricket, Punjab Kings have set a target of 201 for Mumbai Indians at Himachal Pradesh Cricket Association Stadium in Dharamsala tonight. Mumbai Indians were 173 for 4 in 18 overs when reports last came in. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 11:09 దాటి 43 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి 101.5 MHz రేపు ఉదయం 5:55 మా ప్రపాత ప్రసారంతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.